ఈ సమయంలో చేసుకోవాల్సిన వ్యవసాయ పనుల గురించి గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంచాలకులు రైతులకు ఈ విధమైన సూచనలు ఇస్తున్నారు. వరి పంట విషయానికొస్తే సిఫారసు మేరకు మాత్రమే ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అధిక నత్రజని ఎరువులు వేసిన ఎడల పురుగులు ఇంకా తెగుళ్ల ఉధృతి పెరగడానికి అవకాశం ఉంది. నాటిన తర్వాత పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయకూడదు. చిరుపొట్ట దశలో ఉన్న వరికి తప్పనిసరిగా సిఫారసు చేసిన నత్రజనితో పాటు సిఫారసు మేరకు యూరిట్ ఆఫ్ పొటాష్ ని గింజ నాణ్యత బరువు మరియు చీడపీడలను తట్టుకునే శక్తి కొరకు వాడాలి. తక్కువ నత్రజనితో పండించే ఎంటియు 1318 స్వర్ణ రకాలకు ఎకరానికి నత్రజని 24 కిలోలు, పొటాష్ 24 కిలోలు, భాస్వరం 24 కిలోలు

ఎరువులను మాత్రమే వేసుకోవాలి. అధిక నత్రజని ఎరువులు వాడితే వర్షాలకు ఎండాకు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ద్రవ జీవన ఎరువులైన అజోస్పెరిల్లం 500 మిల్లీలీటర్లు, ఫాస్ఫో బ్యాక్టీరియా 500 మిల్లీలీటర్లు, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా 500 మిల్లీలీటర్లు, సూడోమోనాస్ 500 మిల్లీలీటర్లను ఒక ఎకరానికి 20 కిలోల ఇసుక లేదా 100 కిలోల పశువుల ఎరువు లేదా 20 కిలోల వానపాముల ఎరువుతో దమ్ము చేసిన పొలంలో లేదా నారు నాటిన 7 నుంచి 10 రోజులకు ఇంకా 30 రోజులకు వేసుకోవచ్చు. ఇక ప్రతి పంట విషయానికొస్తే ఎక్కడైతే వర్షాల వల్ల కానీ లేదా ఏదైనా ఇతర కారణాల వలన కానీ అంతర్సేత్యం వీలు కాదో అప్పుడు కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్టు పారాక్వాట్ 24% ఎస్ఎల్ 1 లీటర్ ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే ప్రత్తిలో కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు నేలలో తేమ ఉండాలి. వర్షాభావ పరిస్థితులలో నేలలో తేమ లేనప్పుడు మందు యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇక అపరాల పంట విషయానికొస్తే పల్లాకు తెగులు తట్టుకునే రకాలను మాత్రమే విత్తుకోవాలి. పల్లాకు తెగులు సోకిన మొక్కలను ఇంకా ఇతర కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి. పైరుపై 1 అడుగు ఎత్తులో పసుపు రంగు రేకులను గాని అట్టలను గాని ఉంచి వాటి మీద ఆముదం లేదా గ్రీజ్ పూసినట్లయితే కనుక తెల్లదోమ ఉధృతిని తెలుసుకోవచ్చు. తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటకనాశనులైన ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా డైమిథియట్ 2.0 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్రియాన్ 1.25 గ్రాములు వీటిలో ఏదో ఒక దానిని 1 లీటర్ నీటి కలిపి తెల్లదోమ ఉధృతిని బట్టి మందుని మార్చి మార్చి 1 వారం నుంచి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. ఇక చెరుకు పంట విషయానికొస్తే ఉత్తర కోస్తా జిల్లాలలో వర్షాధారంగా జూలై మాసంలో నాటిన చెరుకు తోటలకు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 2వ దఫ నత్రజని అంటే ఎకరానికి 35 కిలోల యూరియా మొక్కల మొదళ్ల దగ్గర చిన్న గోతులు తీసి వాటిలో వేసి కప్పాలి. ఇక మొక్కజొన్న పంటకొస్తే మోకాలు ఎత్తు దశలో అంటే 30 నుంచి 35 రోజుల దశలో ఉన్నట్లయితే కనుక పైరులో అంతరిక్షి జరిపి 2వ దఫాగా 26 కిలోల నత్రజనిని ఎరువుగా పైపాటిగా వేసుకుని మట్టిని మొక్కల వేర్లపైకి ఎగదోయాలి. ఇక 50 నుంచి 55 రోజుల వయసు నుండి పూత దశలో ఉన్న పైరుకైతే 3వ దఫాగా 26 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుతో పాటు 10 కిలోల పొటాషినిచ్చే ఎరువును వేసుకోవాలి. పూత దశలో ఉన్న పైరు నీటి ఎద్దడి లేదా నీటి ముంపు పరిస్థితులకు గురికాకుండా చూసుకోవాలి. ఇక రాగి పంట విషయానికొస్తే మొక్క ఆకులపై లేదా కణుపులపై వెన్నుపై అగ్గి తెగులు ఆశించిన మచ్చలు కనిపించినప్పుడు లీటర్ నీటికి 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ 75% డబ్ల్యూపి లేదా 2 గ్రాముల కార్బన్డైజం మందును లీటర్ నీటి చొప్పున కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. ఇక వేరుశనగ పంట విషయానికొస్తే ఆకుముడత పురుగు నివారణకు నోవల్యూరాన్ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. త్వరగా వచ్చే లేదా ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు నివారణకు మాంకోజెబ్ 400 గ్రాములు మరియు కార్బన్డైజం 200 గ్రాములు లేదా క్లోరోతలోనిల్ 400 గ్రాములు లేదా హెక్సాకొనజిల్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. ఇక ప్రొద్దుతిరుగుడు పంట విషయానికొస్తే పైరు పూత దశలో బోరాక్స్ పొడిని 2 గ్రాముల లీటర్ నీటి కలిపి ఆకర్షక పత్రాలు విచ్చుకునే దశలో పిచికారీ చేసినట్లయితే గింజ బాగా కడుతుంది. ఇక ఆముదం పంట విషయానికొస్తే మొదటి లేదా 2వ కంకి అంటే పూతకాయ ఏర్పడే దశలో వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు లేదా తుఫాను వల్ల ఎడతెరిపి లేకుండా 5-6 రోజులుగా వర్షాలు పడుతున్నప్పుడు బూజు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు గెలలపైన లేదా కొన్ని కాయలపైన దూదిపింజలాంటి బూడిద లేదా గోధుమ వర్ణపు శిలీంద్రం పెరిగి తర్వాత కంకిలోని అన్ని కాయలకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన కాయలు మెత్తబడి కుళ్లీ రాలిపోతాయి. కావున ఆకాశం మేఘవృతమై ఉన్నప్పుడు లేదా తుఫాను సూచనలు తెలిసిన వెంటనే వర్షానికి కనీసం 6 నుంచి 8 గంటల ముందు ఒకసారి, వర్షాలు తగ్గిన తర్వాత 6-8 గంటలలోపు ఇంకొకసారి లీటర్ నీటికి 1 గ్రాం కార్బటిజం లేదా థయోఫినేట్ మిథైల్ కలిపి అన్ని భాగాలు తడిచేలాగా పిచికారీ చేయాలి. ఇక మెట్ట వ్యవసాయం చూస్తే గనక వర్షాధార పంటలో నీటి సంరక్షణ సాళ్లను ప్రతి 3.6 మీటర్లకు 1 సాలు చొప్పున పంట విత్తేటప్పుడు లేదా విత్తిన 20 నుంచి 30 రోజులకు తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ సాళ్లు వేయడం వలన బెట్ట సమయంలో పంటకు నీటి సంరక్షణకు ఉపయోగపడటమే కాకుండా అధిక వర్షం కురిసినప్పుడు మురుగునీరు పోయే కాలువలుగా ఉపయోగపడతాయి.

0: వర్షపు నీరు ఈ సాళ్లలో ఇంకటం వలన పైరు త్వరగా పెట్టకు గురికాదు. ఇవి గుంటూరులాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు రైతులకు తెలియజేసిన వ్యవసాయ సూచనలు.
1: ఇప్పుడు పసుపులో దుంపకుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం. పసుపును ఆశించే తెగుళ్లలో దుంపకుళ్ళు తెగులు ముఖ్యంగా ఉంటుంది. దీని వలన 5 నుంచి 90% వరకు పంట నష్టం వాటిలతో ఉంటుంది. ఒక్కోసారి విత్తనం దిగుబడి కూడా రాని సందర్భాలను కూడా గమనిస్తూ ఉంటాము. పసుపు కొమ్మలను విత్తిన 2 నుంచి 3 మాసాల వయసు నుంచి ఈ తెగులు ఉధృతి మొదలవుతుంది. అక్కడక్కడ మొక్కలు చనిపోవడాన్ని కూడా గమనించవచ్చు. మొక్కల ఆకులు లేత పసుపు రంగుకు మారి మొక్కలు వాడినట్టుగా కనిపిస్తుంది. ముదురు ఆకులు తొలుత వాలిపై వడిలిపోతుంటాయి. కాండం మీద నీటితో తడిసినట్టుగా మచ్చలు ఏర్పడి తరువాత అవి గోధుమ రంగుకు మారిపోతాయి. ఈ మొక్కలను పైకి లాగితే సులభంగా ఊడి వస్తాయి. వీటి దుంపలను పరిశీలిస్తే అవి మెత్తబడి కుళ్ళు వాసనతో ఉంటాయి. ఇలాంటి దుంపలు వేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి. ఈ తెగులు ఉధృతి తరచుగా నీరు నిల్వ ఉన్న చోట కనిపిస్తూ ఉంటుంది. భూమిలో తేమ ఎక్కువగా ఉన్నా వర్షాలు అధికంగా కురిసినా ఈ తెగులు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దుంపకుళ్ళు వ్యాధి సోకకుండా నివారించడానికి వ్యాధి సోకని విత్తన దుంపలను సేకరించుకోవాలి. పసుపు మొక్కలలో ఈ రోగ లక్షణాలను గమనించిన వెంటనే వ్యాధి లక్షణాలు కనిపించిన మొక్కలతో పాటు వాటి పక్కన ఉన్న మొక్కలకు కూడా రిడోమిలియం జెట్ అనే మందు ద్రావణాన్ని లీటర్ నీటికి 3 గ్రాముల వంతున కలిపి ఒక్కొక్క మొక్కకు 200 నుంచి 250 మిల్లీలీటర్ల చొప్పున మొక్క మొదళ్లలో నేల బాగా తడిచేటట్లు పోయాలి. విత్తన శుద్ధిలో భాగంగా లీటర్ నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ మరియు 2 మిల్లీలీటర్ల మొనోక్రోటోఫాస్ మందులను కలిపిన నీటిలో విత్తన కొమ్ములను 30 నుంచి 40 నిమిషాల పాటు ముంచి నీడలో ఆరబెట్టుకున్న కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంధ్ర నాశిని పట్టించి పొలంలో నాటుకున్నట్లయితే దుంపకుళ్ళు తగ్గించుకోవచ్చు. వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వరి, వేరుశనగ, మొక్కజొన్న మొదలగు పంటలతో పంట మార్పిడి చేస్తూ ఉండాలి. పొలంలో దుంపలను విత్తిన తర్వాత జనుము, జీలుగ, వెంపలి, వేప, కానుగ మొదలైన పచ్చి ఆకులు లేదా ఎండిన వరిగడ్డి, చెరకు ఆకులను నేలపై దుంపలను మొక్కలు వచ్చేంత వరకు కప్పి ఉంచడం వలన దుంపకుళ్ళ ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. తెగులు ఉధృతిని తట్టుకునే రకాలైన సుగుణ సుదర్శనాలను కూడా సాగు చేసుకోవచ్చు. పొటాష్ ఇంకా వేపపిండి ఎరువులను తగు మోతాదులో అందించడం ద్వారా తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు.

పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి

0: 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అందించిన సేవలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పీ విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య ఉద్యోగ అవకాశాలు భవిష్యత్

0: లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండో అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి సూపర్ హిట్ అవ్వదు.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం లలిత గీతాలు వింటారు. ఉదయరేఖల కార్యక్రమంలో 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ స్వామినాథ్. 8:35 చిత్రతరంగిణి. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 నమస్తే అమరావతి, 10:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ ఎం శేఖర్బాబు బృందం వారిచే విశ్వామిత్ర యాగ సంరక్షణ బుర్రకథ వింటారు. అనంతరం 1:10 చిత్రగీతాలు. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో ప్రపంచ రోగి

భద్రతా దినోత్సవం సందర్భంగా చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు విజయవాడ డాక్టర్ ఆచంట ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి జగదీష్ గారు, డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి బుల్లయ్య గారు. ఇంకా లలిత గీతం వింటారు గ్రామలక్ష్మి కార్యక్రమంలో. 2:30 లలిత గీతాలు, 3 గంటలకు టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 4 గంటలకు యువలయ క్విజ్ కార్యక్రమం. 4:30 ఛాత్రం కే లియే సూచనాయే 10వ తరగతికి హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధరరావు, విద్యార్థిని షేక్ అలియా ఫర్హత్. అనంతరం 4:45 శ్రీ సంగేపు వెంకటేశ్వరరావు బృందం ఆలపించిన భజనావళి ప్రసారమవుతుంది. 5 గంటలకు చిత్రతరంగిణి, 5:30 యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో సేంద్రీయ పద్ధతిలో పెరటి తోటల పెంపకం గురించి డాక్టర్ ఎం శిరీష గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయో ఫెర్టిలైజర్ తయారీ యూనిట్. ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణా దీప్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ ప్రసారమవుతాయి. రాత్రి 10:00 పుట్టింటికి పోత నాటిక వింటారు రచన శ్రీ కెవిఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:30 ఆపాత మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో

అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడ్నగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడునగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి.

0: నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీ బీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रूपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रूपये पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సిను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు కొనసాగే 18 సభ్యుల సిబిఎఫ్సిలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణం

0: అమల్లోకి వస్తుంది. వాతావరణం ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వినండి.
1: మిమిక్రీ వల్ల కూడా మనకు ఆనందం వస్తుంది కదా, ఉత్సాహం వస్తుంది, హాయిగా నవ్వుకుంటాం. మిమిక్రీని మన తెలుగులో ధ్వన్యనుకరణ అంటారు. ధ్వన్యనుకరణ అనగానే మనకు మరో చక్కటి పేరు గుర్తొస్తుంది. అదేమిటంటారు? ధ్వన్యనుకరణ సమ్రాట్ వేణుమాధవ్ గారు మా స్టూడియోలో ఉన్నారు. ఇవాళ వేణుమాధవ్ గారితో మిమిక్రీ కళ గురించి, వారు మన ఆనందం కోసం మిమిక్రీని ఎలా ప్రదర్శిస్తారో విందాం. నమస్కారం అండి వేణుమాధవ్ గారు.
2: నమస్కారం అండి. 1971లో ఐక్యరాజ్య సమితికి ఆహ్వానించారు. అక్కడ ఆల్ హాలీవుడ్ ఆర్టిస్ట్ నిమిటేట్ చేశాక కెనడియన్ డాక్టర్ రాధాకృష్ణ గారు నిమిటేట్ చేయమన్నారు అంబాసిడర్. ఐ గాట్ స్టాండింగ్ ఓవేషన్. బయటకు వచ్చిన తర్వాత అక్కడ మన జర్నలిస్ట్ అడిగారు, ఇదేమిటి, మా దగ్గర ఇంప్రెషనిస్ట్ అంటారు, మిమిక్రీ అనేది మా ప్రాంతంలో తక్కువ, అసలు ఏమిటి ఈ మిమిక్రీ, మీరు ఇంత హైయెస్ట్ ఫామ్ లోకి తీసుకెళ్లారు, ఆడియన్స్ను పరవశింపజేశారు, ఏమిటి అని అడిగితే చెప్పాను నేను. అప్పుడు మా కళ ఎప్పటిదంటే మీ దేశం బుట్టముందు పుట్టింది మా కళ అన్న అనేసరికి డీటెయిల్స్ అని వాళ్ళు అమెరికన్ యాక్సెంట్ అడిగారు. అడిగితే చెప్పాను నేను, శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెళితే ఆ మాయలేడి ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామ అన్నాను. చూడండి, అప్పుడు
1: రామాయణంలోనే మొదలు,
2: అమెరికా ఎక్కడదండి, మీ దేశం బుట్ట ముందు పుట్టింది మా కళ. ఇందిరా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ కాక్ అన్నాను. కోడిని ఇమిటేట్ చేశాడు. మరి భీమా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ సైలెంట్ కిల్డ్ కీచక. భీముడు సైలెంట్ని ఇమిటేట్ చేశాడు, చేసి చంపేశాడు. ఇవన్నీ వీడి గురించి చెప్తేనే అరగంట అవుతుంది. ఊరికే సంక్షిప్తంగా మీకు మనవి చేస్తున్నాను. ఉదాహరణకు సైరంధ్రి, నేను వీడితో బాధపడలేను, నువ్వు వెళ్లాల్సింది, ఏ విధంగా చేస్తావో చేయాల్సిందని దుప్పటి కప్పుకొని,
3: ఏమంటే వినాథ,
2: ఏమి సుందరి, ఏం పలికితి,
3: మీరేం మాట్లాడుతున్నారో తెలియనా,
2: తిరిగిపోవడం ఏమి, ఏమి మార్దవము,
3: ఏం మార్దవము, తమరు రావడానికి ఆలస్యం ఎందుకు, చాలా బాధగా ఉంది నాకు.
2: నేను ఆలస్యం చేసేదినా?
3: అవును మరి.
2: అని ఒక్కసారి దుప్పటి తీసే సంచడిగా ఉన్న కీచకుండా చంపేశాడు.
1: అమ్మో,
2: దాని తర్వాత నగర్వోలో ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు నా ప్రోగ్రామ్ ప్రిసైడ్ చేయడానికి ఒప్పుకున్నారు, వెళ్ళాను.

0: వెళ్ళినప్పుడు మిమిక్రీ అండ్ వరల్డ్ రినౌండ్ వేణుమాధవ్ అని ఐవి చలపతిరావు గారు నా గురించి రాసిన ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చాను. పుస్తకం చూడంగానే ఒకటే నవ్వడం అండి ఆమె, ఒకటే నవ్వడం. నాకేం దోచలేదు, ఎందుకు నవ్వుతున్నది ఈవిడా, ఒకటే నవ్వడం. ఎట్లా అడగాలని బయటకు వచ్చాక ధవన్ గారిని అడిగాను, ఏమిటి ఆయన మిమిక్రీ అనగా అంత నవ్వుతున్నది ఏమిటి అన్నాను. పర్ హ్యాప్స్ షి మైట్ హావ్ రిమెంబర్ నగర్వాలాస్ కేస్ అన్నాడు. పర్ హ్యాప్స్ షి మైట్ హావ్ రిమెంబర్ నగర్వాలాస్ కేస్ అని నగర్వాల వాడు ఊరికే నేను ఇమిటేట్ చేసింది, రాజీ బోల్ రహీ హూ సాట్ లాక్ భేజ్ దీజియేనా అంటే పంపిస్తారా వాడు అంటే గొంతు మాట్లాడి 60 లక్షలు తెప్పించుకున్నాడు. అవునండి, అది పేపర్స్ లో చదివాం మనం, అది నిజమంతా.
1: మిమిక్రీని అలాగా ప్రయోగించాడు అన్నమాట.
0: అలాగే ప్రయోగించాడు. ఆయన ఉపన్యాసం 3-4 సార్లు వినుంటాడు. పురానే జమానే మే నారియోం కీ బహుత్ ఇజ్జత్ కీ జాతీ థీ, దిన్ బ దిన్ ఘటనాయీ హోతీ గయీ, ఇస్ వాస్తే దేశ్ మే ఉన్నతి నహీ హువీ హై, జహాన్ దోస్తీ హై వహాన్ నిభానా హోగా, జహాన్ దోస్తీ నహీ హై వహాన్ బఢానా హోగా. 1947 సే పెహలే హమ్ యే నహీ జాన్తే థే కి కమ్మా కౌన్ థా రెడ్డీ కౌన్ థా, హమ్ ఇత్నే హీ జాన్తే థే కి హమ్ సబ్ హిందుస్తానీ హై.
1: ఏమండి మీరు అంటుంటే నాకు కూడా ఉత్సాహం వచ్చేసిందండి. సుధామ గారు ఉన్నారండి నాతో పాటు ఇక్కడ. సుధామ గారు మంచి జోక్స్ కార్టూనిస్ట్ గా మొదలెట్టారు. సుధామ గారు కూడా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు
0: వేస్తారు.
2: వేణుమాధవ్ గారు, మరి సాహిత్యంలో హాస్యం అనేటువంటిది ముఖ్యంగా ఈ కవులు కళాకారులను కూడా మిమిక్రీ కళలో మీరు ఒక భాగంగా చెప్పారు మీ కళా పుస్తకంలో, మరి ఈ సాహిత్యకారుల యొక్క ధ్వనిని అనుకరించి ఎట్లాగ ఇది చేస్తారు?
0: చెప్తాను. ఇదేమిటంటే ఈ వీళ్ళందరి కథలు విన్న తర్వాత ఇంత మోసమా, దానివల్ల సామాజిక స్పృహ కలిగింది అనేది కొంతమంది పండితులు అన్నారు, కానీ సామాజిక స్పృహ నాకేం కలగలేదు. కానీ
1: ఏదంటారు మిమిక్రీ
0: కాదు మరి,
1: అయ్య బాబు అదేంటండి
0: కోడి లాగా
1: మీరు
0: ఇమిటేట్ చేశాడు.
2: అంటే వంచనకి మోసానికి ఈ కళని వాడుకున్న వాళ్ళు ఉన్నారు, గాని
0: 64 కళలు స్వరవంచన,
2: స్వరవంచన అన్నారు గాని మానవ వంచన చేయమని,
0: మానవ వంచన చేయమని. ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఏమిటండి, నాకు అప్పుడు అనిపించింది కళ వల్ల సామాజిక స్పృహ కలగాలి, ఆనందం కలగాలి.
2: దీన్ని అంటే ఒక వంచనకి మోసానికి వాడుకున్నటువంటి కళని ప్రయోజనం వైపు మీరు మళ్లించాను.
0: దానికి వాజ్పేయి గారు అడిగారు, నువ్వు సామాజిక స్పృహ ఎలా కలిగిస్తావన్నాడు. 6 కుర్రాళ్ళు వెళుతున్నారు, ఒక అబ్బాయిని పిలిచి అడిగాను, నీకు బ్రదర్స్ ఎంతమంది ఏంటి, ఎనమండి గురు, మీకు సిస్టర్స్ ఎంతమంది ఏంటి, ఎనమండి గురు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఇదే చేస్తుంటారు అని సామాజిక స్పృహ కలిగించు చిన్న పాయింట్ మీద.
2: ఒక కుటుంబ సంక్షేమం గురించినటువంటి, కుటుంబ నియంత్రణ గురించినటువంటి
0: సందేశాన్ని ఇవ్వచ్చు. ఆనందం ఎలా కలిగింపజేస్తామన్నాడు. ఇద్దరు ముసలాళ్ళు రైలు వెళుతున్నారు, సర్వకళల సమ్మేళనం మిమిక్రీ అన్నాను. ఇంట్లో జోక్ చెప్పేటప్పుడు కూడా ఏ ధ్వనులు వస్తాయి ఏమి వస్తాయని కూడా చెప్పాలమ్మా. ఉదాహరణకి మన రైలు స్టార్ట్ అవుతుంది, ఇద్దరు ముసలాళ్ళు మాట్లాడుకుంటున్నారు,
3: వయస్సు ఎంత అన్నాడు.
0: రెండో వాడు,
3: వేసుకోవచ్చు 30-36 మధ్య, నీ వయసు ఎంత, వేసుకోవచ్చు 20-26 మధ్య.
0: వీడిద్దరు మాట్లాడుతుంటే పై భర్త నుంచి కుర్రాడు కింద పడ్డాడు, ఎవడరా నువ్వు అంటే, నేను ఇప్పుడే పుట్టానన్నాడు. సామాజిక స్పృహ కలిగింపజేయచ్చు, ఆనందాన్ని కలిగింపజేయవచ్చు. ఉదాహరణకు దీనికి సిలబస్ లేదు, ప్రపంచం అంతా 3 సార్లు ఆహ్వానించారు నన్ను. 3 సార్లు ఆహ్వానించినప్పుడు ఈ ప్రతి పుస్తకాలకు వెళ్ళి, ప్రతి లైబ్రరీకి వెళ్ళి, మిమిక్రీమైన పుస్తకం ఉందండి, ఎక్కడ పుస్తకం లేదమ్మా, ఎక్కడ పుస్తకం లేదు, దాని గురించి వ్యాసం లేదు. ఒక చోట మాత్రం కుమరరాజు లక్ష్మణరావు గారు రాశారు, కుక్క వచ్చి అరిస్తే తన్ని పంపిస్తాం, కుక్కలాగా అరిస్తే కళాన్ని గౌరవిస్తామన్నాడు. ఈ దెబ్బ నాకు ఇంకెక్కడేం కనబడలేదు. కుమరరాజు లక్ష్మణరావు గారి పుస్తకంలో ఉంది
2: అంటే ఆ మిమిక్రీ కళని అప్పుడు ఆయన గుర్తించారు.
0: ఆయన ఆ పుస్తకం తప్ప ప్రపంచంలో ఎక్కడ మిమిక్రీ మీద, యాక్టింగ్ మీద ఉంది, డ్రామా మీద ఉంది, డాన్స్ మీద ఉన్నాయి, అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడ లేవు. అంటే పుస్తకం అప్పుడు ఏం చేశానంటే మిమిక్రీ మీద ఒక సిలబస్ ఉండాలి, దీనికి కూడా ఒక సిలబస్ ఉండాలి. ఇప్పుడు నృత్యానికి ఉంది సిలబస్, ఉంది కూచిపూడికి ఉంది, కథకళికి ఉంది, అన్నిటికీ సిలబస్.
2: దీనికి కూడా ఒక పాఠ్య ప్రణాళికని మీరు రూపొందించారు.
0: పాఠ్య ప్రణాళిక ఉండాలని అప్పుడు సంక్షిప్తంగా చెప్తాను. ఒక పాఠ్య ప్రణాళిక గురించి చెప్తేనే గంటలు అవుతుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయి ఉండాలన్నాను వాడు, సూపర్ యాక్టర్ అమ్మవాడు. బహుపాత్రాభినయం తెలియాలన్నాను, వెంట్రిలోక్విజం తెలియాలన్నాను, ధ్వని అనుకరణలో 6 భాగాలు తెలియాలన్నాను, ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ గ్రేట్.

0: పోయిట్స్ అండ్ రైటర్స్ ఇమిటేటింగ్ ది నేటివిటీ.
1: అంటే బహుకళల సమాహారం మిమిక్రీ,
0: సర్వకళల సమ్మేళనం. చూడండి, పండితులు, డాన్సర్స్, వీళ్ళందరినీ కూడా ఇమిటేట్ చేయొచ్చండి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే 4-5 యాక్టర్లను ఇమిటేట్ చేయడం, ఇదే మిమిక్రీ అనుకుంటే కుదరదు అది.
2: ప్రముఖుల యొక్క స్వరాల్ని పట్టుకుని దానిని ఒక ప్రయోజనం దృష్టితో మలచడం,
0: దానివల్ల ఆనందం మాత్రమే కానీ అంటే ప్రయోజనం లేదు.
2: ఇప్పుడు ఈ ఆనందానికి మరి మీరు సాహితీవేత్తల్ని ఎలా అందులో ఒక భాగంగా ఎలా తీసుకున్నారు?
0: సాహితీవేత్తల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాహితీవేత్తలు సాహితీవేత్తల మీద గంట చెప్పొచ్చు. ఉదాహరణకు 1972 సరస్వతి బాయి గిరి గారు, వివి గిరి గారు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆమె బర్త్డే రోజు ఒక ఆర్టిస్ట్ను ఎవరినైనా సన్మానం చేసేది ఆవిడ. సన్మానం చేసి పిలిస్తే ఆ సంవత్సరం నాకు పడింది. ప్రోగ్రాం ఇస్తుంటే మధ్యాహ్నం లేచామే,
3: నాయనే నా పద్యాలు విశ్వనాథ సత్యనారాయణ గారు చదివితే ఎలా ఉంటుందో ఊహించి చెప్పు నాయనే అన్నది ఆవిడ.
0: అమ్మ నాకు పద్యాలు జ్ఞాపకం లేవు, తప్పకుండా చెబుతాను, మీరు పుస్తకం తెప్పించండి, మీ పద్యాలు నాకు నోటి జ్ఞాపకం లేవు, నేను చదవలేదు అంటే పుస్తకం.
3: మోహిని,
0: ఆయన మోహిని గిరి గారు ఉన్నారు కోడళ్ళు వేసి,
3: మోహిని వెళ్ళి పుస్తకం పెట్టామ్మా,
0: పుస్తకం తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అమ్మ సత్యనారాయణ గారికి అలవాటు ఉంది, మాట్లాడుతూ ఉప్పు అంటారని. అది వారన్నారనుకోండి, కానీ నేను మాత్రం అన్నాను అనుకోకండి అని. ఇప్పుడు నేను విశ్వనాథ సత్యనారాయణ గారిని అయిపోతున్నానమ్మా, మీరు సావధానంగా వినాల్సిందిగా కోరుతున్నానని.
4: సరస్వతి అనగా ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆవిడ గురించి చెప్పడం, చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు వేడిగా ఉంటుంటుంది, ఈ పద్యములు ఈమె వ్రాసినవి కావుతో పరమేశ్వరుడే పారవశ్యములు ఈమె చేత పలికించాడు. పారవశ్యములు పలు విధములు వినమూడుగాల, యావత్ భారత ప్రథమ మహిళను థూ అన్నాను. చూపించేదగాక ఓ శివ భవతి భజం, ఇది ఆత్మవిశ్వాసం సూచించున్నదే అనేసరిగా ఆవిడ లేచి,
3: నాయన చాలా సంతోషం నాయన, ఎంత బాగా చెప్పావు నాయన, చాలా అద్భుతంగా చెప్పారు మీరు, వీరికి పద్మశ్రీవుడి పద్మభూషణి ఇవ్వవల్ల అన్నది.
0: ఆమె అన్నది అప్పుడు, ఆమె అంటే ఆయన అన్నాడు, గిరిగారు అన్నాడు,
5: ఇవాళ 23 జనవరి టైం అయిపోయింది, నన్ను ఏం చేయమంటావు అన్నాడు.
0: అంటే
3: మీరేం చేస్తారండి రాజకీయ నాయకులు, నేను సత్కరించవరా, శంకరా వెళ్ళి 316 పుట్టరా నాయన అంటారు, మీరివ్వండి,
5: నువ్వే ఇవ్వవే అన్నాడు.
3: నేను చెప్తా ఉంటే మా వారు ఇంతవరకు ఎప్పుడు నవ్వులే, మీరు నవ్విస్తుంది ఏముండి
5: అవునవును అన్నాడు.
0: అని ఇచ్చిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారికి తెలిసింది. ఆయన అన్నారు,
4: మంచి వ్రతమే బాగుంది,
0: మీ గొంతులో చెప్పండి పర్వాలేదు అన్నాడు. సరే నా గొంతులో చెప్తే బాగుంది, నన్ను మాట్లాడమని ఇలాగే మాట్లాడతాను, చాలా చక్కగా ఉంది, మీది ఒక శిలా విగ్రహం వేయవలి అంటే నేనన్నాను, సార్ శిలా విగ్రహం మీద జో జ్ఞాపకం వస్తుంది సార్ అన్న, చెప్పండి పర్వాలేదు ఏమిటది. ఏం లేదు సార్, మన లారెల్ అండ్ హార్డీది స్టాచ్యూ వేయాల్సి వస్తుంది, హార్డీ అండ్ స్టాచ్యూ వేయడానికి డిఫరెంట్ పోజెస్ తీస్తున్నారు, తీస్తున్నప్పుడు వాడిని స్టడీ ప్లీజ్ అన్నారు, ఫోటో తీయడానికి పైనుంచి కాకి రెట్ట వేస్తుంది, వాడు హ్యాట్ తీసి నాట్ సో సూన్ అన్నాడు. వాడు దాంట్లో ఏముంది సార్, మేమంటే వారు మా కావ్యం అంకితం ఇస్తే అవచి తిప్పేసి శెట్టికి శ్రీనాథ మహాకవి ఇచ్చినట్టుంటుంది అని, ఇస్తున్నాను ఇస్తున్నాను బాగుంది అని ఇచ్చారు. పెద్ద ఫంక్షన్ పెట్టి నాకు శివార్పణం అనే కావ్యాన్ని అంకితం ఇచ్చారు. అది ఉభయ భాషా ప్రవీణ లాంటి వాటికి కూడా టెక్స్ట్ బుక్ పెట్టారు. మా అత్తవారు తెనాలి, తెనాలిలో కాకుమాన సుబ్బారావు గారింటి ముందు కూర్చునేవాడు మన జాషువా గారు. మా ఆ కొట్టు దాటితేనే మా మామగారు కొట్టు అన్నమాట. పెడుతుంటే జాషువా గారు, వేణుమాధవ్ గారు మీరు అందరిని ఇమిటేట్ చేశారు, నన్ను ఎందుకు ఇమిటేట్ చేయలేదన్నాడు. అంటే నేను సార్ అనేక ఫంక్షన్స్కి ఓ రోజు మిమ్మల్ని, ఓ రోజు నన్ను, ఓ రోజు మిమ్మల్ని, ఓ రోజు నన్ను, ఓ రోజు మిమ్మల్ని నన్ను పిలుస్తున్నారు, మనం కలుసుకోవడం పడలేదు, మీరు పద్యం చదవండి ఇక్కడే చెప్పేస్తా అన్నాడు. ఒకసారి వింటే జ్ఞాపకం కావాలమ్మా, అది చాలా స్ట్రెయిన్ పడుతుంది. అది ఇప్పుడు రాధాకృష్ణ గారి ఉపన్యాసం ఉంది, మళ్ళీ చెప్పండి.
2: కళాకారుడికి ఏకసంతాగ్రహి ఉండాలి,
0: జర్నలిస్ట్ అయి ఉండాలి, జర్నలిస్ట్ అయి ఉండాలి. ఒకసారి వింటే జ్ఞాపకం కావాలి, పౌరాణిక జానపద అన్ని నాటకాలు తెలియాలి, వాడికి ప్రహసనాలు చదవాలి, పెద్దల ఉపన్యాసాలు వినాలి, అనేకమైనటువంటి వినాలి.
1: అంటే కత్తి మీద సాము లాంటిదే,
0: చాలా కత్తి మీద సాము.
1: ఇతరులు నవ్వించడం కూడా చాలా కష్టమే,
0: కష్టం కదా,
2: నవ్వించడమే కష్టం.

0: నవ్వించడమే కష్టం.
1: నవ్వించడమే నాలుగు జోక్స్ చెప్తే ఎవరైనా నవ్వుతారు. ఇది కొన్ని
0: మిమిక్రీ ద్వారా నవ్వించడం అంటే
1: డెప్త్లోకి వెళితే ఎంత ఉందన్నమాట.
2: అప్పుడు మరి జాషువా గారు చెప్పిన పద్యం,
1: జాషువా గారు నేను ఒక పద్యం చదవండి, నేను మీ చదివి వినిపిస్తాను. గోబాబు

0: யுவசுதாஸ்தலின் உடமரே ரசனுதுலு கண்டமோனிதன் ரமலுராஜதன் கிரகிரில் பஜரிஞ்சதனாந்திரவாளிகின் கிரகிரில் பஜரிஞ்சதனாந்திரவாளிகின் ஆனந்தம் புனச்சந்திர மண்டல முலல்லாச்சீருரவையும் அவா நிவேமி வல்கிது అని సర్వమే ఆనందించాడు. అలాగే కవులను అనుకరించడం ఒక భాగం ఉంది, యాక్టర్ని ఇమిటేట్ చేయడం ఒక భాగం ఉంది. యాక్టర్ని ఇమిటేట్ చేయడం అంటే ఇప్పుడు ఉదాహరణకు సర్వకళల సమ్మేళనం అని అక్కడ చెప్పి ఆగిపోయినాను, మళ్ళీ డీవేట్ అయ్యాను. సర్వకళల సమ్మేళనం అంటే ఎట్లా ప్రేక్షకులకి, నేను 1947 కళారంగంలో వచ్చానండి, ఇప్పుడు 47 అయితే ఎట్లా తెలియదు ప్రేక్షకులకి, మనం రసజ్ఞులకి, మిమిక్రీ, ఆల్ అవుట్ సార్ కంబైండ్ ఇన్ మిమిక్రీ అని చెప్పడానికి వాళ్ళకి ఎలా తెలియాలి, గుడికిలా చెప్పాలి. నేను 58 ఏళ్ళు కష్టపడ్డాను కాబట్టి మీరు 58 గంటలు వినండి, 58 నిమిషాలు కూడా వినలేరు, ఎట్లా వింటారు? ఆడియన్స్ ఓపిక లేదు. వెనకటి రోజుల్లో ఉండే కాలం లేదు. దీన్ని సంక్షిప్తం చేశాను. లండన్లో సాడ్లర్స్ వెల్స్ ఆపరా థియేటర్ అని ఒకటి ఉంది, అది చూడటానికి వెళ్ళానండి. అది చూడటానికి వెళితే వెళ్ళాను లోపలికి, బయటికి రాలేకపోయినాను. జిగ్జాగ్ థియేటర్, రాయల్ థియేటర్, అది చాలా జిగ్జాగ్ ఉంది, బయటకు రాలేదు. ఎలా బయటకు రావచ్చు అని అడిగాను. హావ్ యూ కేమ్ ఇన్ సైడ్ అని అడిగాడు వాడు. లోపలే ఉన్నా. హావ్ యూ కేమ్ ఇన్ సైడ్ ఫస్ట్? ఐ డోంట్ నో, ఐఎమ్ మిమిక్రీ ఆర్టిస్ట్, జస్ట్ ఐ కేమ్ టు సీ ది థియేటర్. ఐఎమ్ గ్లాడ్ టు సీ ది థియేటర్. ఐఎమ్ సారీ దట్ ఐ దెర్ ఈస్ ఎ కమిటీ. The committee members will send a pun to and a guide to the visitor. You are not supposed to enter like this. Ananadu.
1: Oppo.
0: Ananadu. Anantharavata nenu annanu. Ippudu oka cheliyo telugona padyanja devu anukondi. Em artham avutundi vadiki?
2: Adike artham.
0: Mimicry artist bahu bhashalu telisi undali. Mukhyanga English, Hindi tappakunda telisi undali. Telugu elago maa matrubhasha. Urdu, English ani telisi undali. Appudu vadiki cheppanu Othello ancho scene cheppanu.
3: Is that Othello?
4: Hey, Desdemona.
3: Will you come to bed, my lord?
4: Have you prayed tonight, Desdemona?
3: Hey, my lord.
4: If you bethink yourself of any crime and reconcile it to heaven and grace, solicit for straight.
3: Illos, my lord, what may you mean by that?
4: Well, wait and be faithful, walk by. I would not kill thy intrepid spirit. No heaven fortune would not kill thy soul.
3: Talk of killing?
4: I do.
3: Then heaven have mercy on me.
4: I say, man.
0: వాడి సీన్ వినిపిస్తే సంతోషించి థియేటర్ అంతా చూపించి కారు తెప్పించి పంపించాడు.
1: అది అంటే కళాకారుని ప్రజ్ఞ అదనమాట.
0: ప్రజ్ఞ అనమాట.
1: విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు, అలాగా కళాకారుడు కూడా సర్వత్ర పూజ్యతే.
0: నా పద్మశ్రీ వచ్చిన రోజు అంటే జ్ఞాపకం వచ్చింది, అద్వాని గారు ఏదైనా వినిపించండి అన్నాడు. అందరం గ్రూప్ ఫోటో అయింది, నిలబడి ఉన్నాం అంతా.
1: అచ్చా.
0: అందరూ వాజ్పేయి గారు, స్పీకర్ గారు, అందరు నిలబడి ఉన్నారు. ప్రెసిడెంట్ నారాయణన్ గారు. ఎక్కువసేపు చెప్తే బాగుండదు కదా, ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు ఆపాలి అని తెలియాలి. అప్పుడు ఏం చేశాను, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇన్వైటెడ్ మీ టు హిస్ హౌస్ టు హియర్ హిజ్ ఓన్ వాయిస్ అని రాధాకృష్ణ గారిని ఇన్విటేట్
2: చేశాను. ఎందుకంటే అందరికీ అక్కడ తెలిసినటువంటి గొంతు,
5: అవర్ రిలేషన్స్ విత్ యువర్ కంట్రీ హ్యావ్ బీన్ క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ వీ హెడ్ గ్రేట్ సింపతి అండ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ అండ్ పీపుల్ జాయ్ హింద్ అన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఆస్క్డ్ మీ టు ఇమిటేట్ హిస్ వాయిస్. I imitated him, he embraced me and presented his book in.
6: When I heard the speech of Gandhiji, I thought that I was purified myself. If I come, only certain people will come. All these artists are present here, so thousands of persons are assembled here. I don't want to be hindrance between you and these artists. I request all these artists to come and entertain our soldiers. हम गाली का जवाब गाली से देंगे, हम गोली का जवाब गोली से देंगे. अयूब खान ये समझता है कि मैं खत में छोटा हूँ, मगर बुद्धि में कुछ कम नहीं हूँ. जय हिंद.
0: अंदर नवेर. थैंक यू. ना అప్పుడు శోభా నాయుడు గారు మాట నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. వేణుమాధవ్ గారు, మేము నాటకం వేయాలన్నా, డాన్స్ వేయాలన్నా, నృత్యం వేయాలన్నా, ఎన్ని చీరలు మార్చాలి, ఎన్ని నగలు మార్చాలి, మీరు ఏమీ లేకుండా ఊరికినే 4 గంటల రంగు మార్చేసి వాళ్ళని అలా నిలబెట్టారు అంటే నాకు నిజంగా మంచి కామెంట్ అన్నదానికి నాకు సంతోషం అనిపించింది.
2: నిజమే.
0: అయితే
2: మిగతా కళల

0: అంటా దీని యొక్క గొప్పతనాన్ని కూడా ఆవిడ తెలియకుండానే చెప్పారు.
1: తెలియకుండా చెప్పారు. అయితే ఏమైంది మరి అంతగా ఎక్కువ చెప్తే అందరూ అన్నారు థ్యాంక్ యూ అన్నాను. ఎక్కువైతే మరి బయలుదేరితే
2: అవునవును
1: ఏం చెప్పాలి ఎంత చెప్పాలి ఎప్పుడు ఆపాలి అని తెలియాలి. ఎంజీఎం ప్రొడక్షన్ మీద ఒక
0: సింహం బొమ్మ ఉంటుంది,
1: సింహం బొమ్మ ఉంటుంది, సింహం బొమ్మ కింద ఒకటి అక్షరాలను కొన్ని రాసింది మీరు చదివారో లేదు, ఆర్ట్స్ గ్రేషియా ఆర్ట్స్ అన్నాడు. ఆర్టిస్ట్ విల్ ఎన్హాన్స్ ది ప్రెస్టేజ్ ఆఫ్ ఆర్ట్,
0: కళ గౌరవాన్ని కళాకారుడు పెంచుతాడు.
1: కళాకారుడు అంచేత అక్కడ అది ఒథెలో చెప్పేసేసి మనం డివేట్ అయ్యాం. కేథరిన్ ల్యాంబర్ట్ అని గ్రేట్ వాయిస్ కల్చరిస్ట్ ఇన్ ది వరల్డ్ అండి ఆవిడ. ఆవిడ నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది బ్రిటిష్ డ్రామా లీగ్లో. ఆవిడ వాయిస్ కల్చర్ చెప్తుంది, డిక్షన్ చెప్తుంది, అన్ని ప్రొనౌన్సియేషన్ వాటి ఏ పాత్రకి ఎలా చెప్పాలి ఎక్కడ స్ట్రెస్ చేయాలి అని చెప్తాను. ఆవిడ నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నేను టాక్సీలో వెడుతుంటే టోటన్ హ్యామ్ కోర్ట్ అని అక్కడ ఓడియన్ థియేటర్లో గ్రిగరీ పెగ్ బొమ్మ కనిపించింది, మెకానిస్ గోల్డ్ అని కనిపిస్తే సిగ్నల్గా ఎంతసేపు ఉంటుందండి, 2 ఉంటుంది, 3 నిమిషాలు ఉంటుంది, 4 నిమిషాలు ఉంటుంది. ఈ 4 నిమిషాల లోపల వాడికి ఆ సీన్ వినిపించాను నేను. ఇది మెకానిస్ గోల్డ్ లేదు, 3 మైళ్ళ దూరంలో గురబడి కల శబ్దాలు, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం, ఇది వెంట్రలోక్యుజం అండి. వెంట్రలోక్యుజం అంటే అర్థం ఏమిటంటే వెంటర్ అంటే కడువు, లోక్వి అంటే స్పీచ్, యు మస్ట్ త్రో ది వాయిస్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్.
0: గుర్రాల చప్పుడు ఆ దూరం నుంచి దగ్గర
1: అది బొమ్మలు పట్టుకుని చేస్తారు. వెంట్రలోక్యుజం సెపరేట్ ఆర్ట్, ఇట్స్ నాట్ కన్సర్న్ విత్ మిమిక్రీ.
2: ఇప్పుడు బొమ్మను పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా
1: అది అది అది అది అది అసలు వెంట్రలోక్యుజం అనమాట. నేను నా కళలో బొమ్మలు లేవు, 4 అణాలు, రంగు లేదు, హార్మోనియం లేదు, ఫిడే లేదు, ఏమి లేదనమాట. అయితే ఇల్యూజన్ క్రియేట్ చేయడం బొమ్మల ద్వారా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చేయిస్తాను, 3 మైళ్ళ దూరంలో గుర్రబడి కల శబ్దాలు, నోరు మూసుకొని చెప్తాను, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం, అంటే ఆల్ ఆర్డర్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ మిమిక్రీ అని చెప్పడానికి. అనేక కళల సమ్మేళనం అండి మిమిక్రీ.
0: అది వినిపించండి మాస్టర్.
1: 3 మైళ్ళ దూరంలో గుర్రబడి కల శబ్దాలు, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం, ఓల్డ్ మ్యాన్, గిరిగిరీ పెక్, ఓమర్ షరీఫ్, మ్యూజికల్ నోట్స్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్, 10 కమాండ్మెంట్స్, 40 నిమిషాలు చెప్తాను సార్ నేను. అది నాకు ప్రపంచం అంతా పేరు తెప్పించింది. అది అంటే చెప్తున్న విషయం అలా డీటెయిల్డ్ గా చెప్పడానికి ఇది 3-4 నిమిషాలు అయిపోవాలి, సిగ్నలింగ్ ఎక్కువసేపు ఉండదు కదా అండి.

0: General McConnell. Yeah, I'm General McConnell. You're an old man. Why come into this? What's the matter? There are some gold mines around these deserts. Do not go there. There are some spirits around these mines. They will kill you.
1: I have come to see those spirits, not for the mines.
0: Come out like a gentleman and show me the map. There's no man making sweet eyes there. The map is in his head. Don't kill him. Starga! Drive faster!
2: వినయ్ సరిగి మీ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ ఉన్నట్టున్నారు, లండన్ మొదటిసారి వచ్చినట్టున్నారు, మీ ఆడియన్స్ వెళ్ళిపోతారు, బెల్స్ గ్రూప్ చాలా దూరం, మీకు అసలు ఐడియా లేనట్టుంది. అట్లా కాదు, మీరు ట్రూప్ ట్రైన్ లో వెళితే మీ ఆడియన్స్ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, 40 మినిట్స్ లేట్ గా చేరుతారు, మీకు లండన్ లో ఐడియా లేనట్టుందని దింపి కింద ట్యూబ్ ట్రైన్ తీసుకెళ్ళండి. ఆ ట్యూబ్ ట్రైన్స్ ఎలా మూసుకుంటాయో చెప్పాడండి వాడు. 3 నిమిషాల లోపలికి చచ్చిపోతాడు. ఇట్లా కొట్టుకుంటా, ఇట్ ఇస్ డేంజరస్ టు ఎంటర్ విదిన్ ది స్టిపులేటెడ్ టైమ్ అని ఉంటుంది. ఆ 3 నిమిషాల లోపల గనక పాడు అని కొట్టుకుంటుంది, వాడు చెప్పి లోపల పంపించి ఇట్లా కొట్టుకుంటుంది. ఇది జాగ్రత్త, మీరు అది ఆగంగానే దిగేసేయండి, ఆగంగానే ఎక్కేయండి అని చెప్పి నేను అన్నాను. మరి మీ ట్యాక్సీకి డబ్బులు ఏమేమంటాను, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్కి ఏమేమంటారన్నాడు. 1982లో అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఆల్ ఇంపార్టెంట్ సెంటర్స్ అన్నిటికీ ఇన్వైట్ చేశారు, దాదాపు 40 సెంటర్స్ ఇన్వైట్ చేశారు. మా ఆవిడ కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే మీ ఆవిడ ఖర్చులు మీరు పెట్టుకోండి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మేము ఇస్తాం, ప్లేన్ ఛార్జెస్ మాత్రం మీ ఆవిడ పెట్టుకొని పెట్టుకున్నాను. వచ్చేటప్పుడు చాలా సామాన్లు ఇచ్చారు, ప్రజెంటేషన్స్, 5-6 సూట్ కేసులు, ఓ టీవీ గీయండి. బాంబేలో దిగాక మా ఆవిడ అంతే పోదాం పోదాం అంటే నేను అన్నాను, అందరు వెళ్ళాక వెళ్దాం అన్నాను. అందరూ వెళ్ళాక చచ్చేంత పడుతుంది వద్దన్నారు.

0: సరే, అందరు సూట్లో మీద ఏం తెలుస్తుందండి? పంచే లాల్చి వేసుకుంటే మీరు తెలుగువాడా కానీ ప్యాంట్ బూట్ షర్ట్ వేసి తెలుగువాడా నార్త్ ఇండియన్ అని ఎలా తెలుస్తుంది?
1: అందరూ ఒకలానే ఉంటారు.
0: అందరూ ఒకలాగే ఉన్నారు. సోబర్గా ఉన్న ఛానల్లోకి వెళ్ళి అందరు వెళ్ళాక నేను వెళ్ళాను. వెళ్ళాక మిమిక్ రెండు వాళ్ళు నా ఉండి వేణు మాధవ్ అని ఐమి చలపతిరావు గారు నా గురించి ఇంగ్లీష్లో పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇచ్చి ఐ కెన్ ఇమిటేట్ ఎనీ సింగర్ ఇన్ ఇండియా అన్నాను. అంటే తెలుగువాడి ఘంటసారో సుశీలో భానుమతి ఏదో అంటాడు. కెన్ ఇమిటేట్ ది వాయిస్ ఆఫ్ సిర్కావళి గోవిందరాజు అని అన్నాడు. ఎస్ అన్నాను. எனக்கு தெரியும், தங்களுக்கு தெரியும், இவருக்கு தெரியும், எல்லோருக்கும் தெரியுமே நான் யார், இவர் யார் அனி நினைச்சேன். சார், கேன் இமிடேட் தி வாய்ஸ் ஆஃப் எம் எஸ் சுப்புலட்சுமி. என்னடி எஸ் சுமி

0: ఇలా వినిపించాను. వినిపించే సరిగ్గా వాడు ఒకడు వచ్చి అమితాబ్ బచ్చన్ చెప్పమన్నాడు, లతా మంగేష్కర్ చెప్పమన్నాడు, ఆశా భోత్ అవి చెప్తున్నా అరగంట అయిన తర్వాత కట్టుకోలేరు విప్పకండి అన్నాడు వాడే అన్నట్టు. అమ్మ సర్వకళ్యాణ సమ్మేళనం చెప్పడానికి మూడు నాలుగు ఇన్సిడెంట్ చెప్పాను. ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ మిమిక్రీ సర్వకళ సమ్మేళనం చెప్పడానికి.
1: ఇందాక మీరు సర్వకళలు అంటే వాటిలో వెంట్రిలాక్విజం వాటిని గురించి చెప్పారు, కానీ సంగీత కళ కూడా ఒక భాగం అని తెలిసింది ఇప్పుడు.
0: పన్నెండేళ్ల క్రితం మన దుబాయ్ నుంచి ఊరికే ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. మీరు ఉర్దూలో వేల ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మాకు వచ్చిన డబ్బంతా కలెక్ట్ చేసి మొత్తం అరబ్ ఎమిరేట్స్లో మీరు మాకు ఇచ్చి వెళ్ళాలి అని అక్కడ తెలుగు వాళ్ళు రాశారు. గాడ్ ప్రామిస్ నేను ఒక దమ్మిడి పుచ్చుకోలేదమ్మా, వచ్చిన డబ్బంతా వాళ్ళకి ఇచ్చేసాను. రసల్ ఖైమా లేడీస్ క్లబ్ల ప్రోగ్రామ్, తర్వాత షార్జా, అబుదాబి, అల్ ఫుజైరా, ఆల్ ప్లేసెస్ అన్ని, అబుదాబి, దుబాయ్, అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. రోజు మూడు షోస్ అమ్మ. ఆ వచ్చిన డబ్బుతోనే ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులందరినీ పిలుస్తున్నారు వాళ్ళు. అదే డబ్బుతో వచ్చినప్పుడు బలవంతంగా నాకు వీసీపీ ఇచ్చారు, అంతే తప్ప నేనేం తీసుకోలేదు. వస్తుంటే అబుదాబి నుంచి దుబాయ్ వస్తున్నానండి.
2: అంటే ఒక మూలధనాన్ని మీరు ఇచ్చి వచ్చారు అక్కడ
0: మొత్తం ఇచ్చేసి. ఇప్పుడు ఆ డబ్బులతోనే వాళ్ళని అందరిని పిలిచేది ఇప్పుడు. అయితే అబుదాబి నుంచి దుబాయ్ వస్తున్నానండి. అబుదాబి నుంచి దుబాయ్ వస్తుంటే టాక్సీ డ్రైవర్ ఊరికే చూస్తున్నాడు నన్ను. ఆప్ క్యూ గూర్ గూర్ కర్ దేఖ్ రహే హై, నేను అడిగాను. నేను మే పాకిస్తాన్ కా బాషిందా హూ, బహుత్ ముద్దత్ కే బాద్ నఫీస్ ఉర్దూ సున్ రహా హూ అన్నాడు. నేను పాకిస్తాన్ వాడిని, చాలా కాలం తర్వాత మంచి ఉర్దూ వింటున్నాను. అంటే నేను అమితాబ్ బచ్చన్ వింటావా, లతా మంగేష్కర్ వింటావా, శత్రుఘ్న సిన్హా వింటావా, ఎవడక్కర్లేదు నువ్వే మాట్లాడు అన్నాడు. ఇంకో ఐదు నిమిషాలు అయితే అబుదాబి దుబాయ్ వస్తుందయ్యా, ఏమిటి నువ్వు ఏదైనా విన్నా అడిగితే బాగుంటుందని.
2: కళాకారుని నాది వినొచ్చు కదా.
0: మొఘలి ఆజం వేసే సీన్స్ ఉన్నాయి అన్నాడు. మొఘలి ఆజం పృథ్వీరాజ్ అండ్ దిలీప్ కుమార్
3: తమిళ్ హో
0: అనే అర్కలి ఖయత్ కి గయి మే దేఖ్తారా
3: తుమ్ కర్ భీ క్యా సక్తే హో
0: ఏక అజీమ్ శాన్ షహన్షాహ్ కే సామ్నే మే కర్ భీ క్యా సక్తా హూం
3: తఖ్లియా తుమ్హారీ మౌజూదగి హమారీ నాఫర్మానీ కీ దలీల్ హై ఆజ్ ముజే మాలూమ్ హువా తఖ్లియా నహీ సమజ్ సకే తుమ్ తఖ్లియా
0: ఆజ్ ముజే మాలూమ్ హువా కీ షహన్షాహ్ కే దిల్ మే భీ మొహబ్బత హై
3: ఇస్ ముఖద్దస్ ఇన్సాఫ్ తఖ్త తరాజూ కీ ఖసమ్ అక్బర్ కే సామ్నే జో ఏక్ బార్ మాంగోగే అదా కియా జాయేగా
0: ఆజ్ ముజే మాలూమ్ హువా కీ షహన్షాహ్ కే దిల్ మే భీ మొహబ్బత హై. సీన్ విని వాడు సంతోషించి నా దగ్గర టాక్సీ డబ్బులు పుచ్చుకోలేదండి. పుచ్చుకోకపోగా నేను కవిని నా షేర్ రాసుకోమన్నాడండి. రోనాయే ఉసీ కే సామ్నే జో మనానే వాలా భీ హో మొహబ్బత్ ఉసీ సే కర్నా జో మొహబ్బత్ కర్నే వాలా భీ హో. ఎవడి ముందు పడితే వాడు ముందు ఏడవా కానీ నేను ఆదరించే వాడి దగ్గర ఏడవమన్నాడు. ఎవడిని పడితే వాడు ప్రేమించవా కానీ నేను ప్రేమించేవాడు ప్రేమించమన్నాడు. 82లో అమెరికా
1: అంటే ఈ ఇప్పుడు ఈ షాయరీ చెప్పారు కదా, ఈ షాయరీ మీదే ఆధారపడి మీరు ప్రపంచ ప్రజల ప్రేమనంతా పొందారండి. మిమిక్రీలో ధ్వన్యనుకరణలో వేణుమాధవ్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రకమైన గుర్తింపు ఒకటి వచ్చింది. అఖిలాంధ ప్రజా పోటీకి కూడా మీరు చాలా గర్వకారణమైన ఒక గొప్ప కళాకారుడు అని మేము అనుకుంటున్నాం.
0: అమ్మా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, స్టిల్ ఏమే స్టూడెంట్ అనుకోవాలి.
1: అధ్యయనం చేస్తూ ఉండడమే,
0: అహంకారం రాకూడదు,
2: నిండుకుండా తొణకదంటారు అదే మరి.
0: అహంకారం వచ్చిన రోజు వాడు ఫినిష్.
1: ఇవాళ మా స్టూడియోకి రావడం, శ్రోతలతో ఇన్ని రకాల నవ్వుల పండుగను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందండి.
4: మీరింతవరకు ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: ఈ కార్యక్రమం తరువాయి భాగం వచ్చేవారం ఇదే సమయానికి వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: आकाशवाणी से पेश है।
1: ఆకాశవాణి బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
2: బాపట్ల జిల్లాలో రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పర్యటన, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలకు గవర్నర్ బంగారు పథకం అందజేత, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవల విస్తరణ, ఆర్థిక వనరుల సమీకరణ, రెడ్ క్రాస్ కమిటీల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు 2025-26 సంవత్సరానికి గవర్నర్ అవార్డు బంగారు పథకం లభించింది. విజయవాడలో నిర్వహించిన రాష్ట శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్, రాష్ట రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అందుకున్నారు. రెడ్ క్రాస్ అందిస్తున్న వివిధ సేవల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సంపాదించడంపై గవర్నర్ కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల జిల్లా కారంచేడ్లో సుమారు 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 247 లక్షల నెరవేరుతుందని అన్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్దమైన మంచినీటిని అందజేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా 49 కోట్ల రూపాయలతో చేపట్టిన రేపల్లె గంగడిపాలెం డబుల్ లైన్ రహదారి నిర్మాణ పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, సూర్యలంక బీచ్, సఫారీ అభివృద్ది ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొడదల నాగబాబు అన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక అటవీశాఖ నగరవనంలో చైర్మన్ నాగబాబు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అడవులు అభివృద్ది చెందితే వరదలు, సునామీ లాంటి విపత్తుల నుంచి చెట్లు ప్రజలకు సంరక్షణగా నిలుస్తాయని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతిపాదిత విద్యా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యారంగ సమగ్ర అభివృద్దికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. వ్యవసాయం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో బ్యాంకుల పనితీరు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అగ్నిమాపక శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల్లో అగ్నిమాపక శాఖ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 34 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అగ్నిమాపక వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మార్టూరు మండలం వాలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను విదజల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% వృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అంతం చిత్రానికి ఆర్డి బర్మన్ సంగీతంలో చిత్ర గానం చేశారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న ఆరుద్ర గీతాన్ని టి చలపతిరావు సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ముగ్గురు అమ్మాయిలు చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న ఆత్రేయ గీతాన్ని ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు అభినందన చిత్రం నుంచి.

మజ్ను చిత్రం నుంచి చిన్మయి గానం చేసిన పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాటను పి సుశీల పాడారు. భాగ్యరేఖ చిత్రం నుంచి.

ఆకాశవాణి మరికొంచెం సేపట్లో తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు.

0: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: కనలీలా గుణజాతుర్నాభువనము కల్పించి రక్షించి హృదమంచే విభురంత శక్తికి అనంత జ్యోతికి చిత్రవీర్యునికి నిత్య ప్రవృత్తి కలిగి నేను కంఠతో అవ్యయాత్మునికి వందనమచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని అంటే కలియుగ వాసులను ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేంచేపు చేశాడు కలియుగ వాసుని రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థీతి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులు ఏవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడవీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిమూలకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః అని. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికే స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మసింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే బదరి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకు కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతనంటే సింహ శిశురపి నిపతది మద మలిన కపోలభ్య.

0: ప్రకృతియుగజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసాం హేతుః. గజం ఎంత మదించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలంపైనే కొట్టాలని చూస్తుంటా. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖచక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్నంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కుప్పా నరసింహం గారు తెలియజేస్తారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్ష క్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. శంఖచక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే, ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే, మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయి అంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనే అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ, నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట, నర్యా అని అంటే నరులలో శ్రేష్ఠుడా. నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నరహ అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్యా, ఓ పురుష శ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే, ఇంతకు ముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది, అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటినంటి అన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఎప్పటిదాకా? నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలను అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగ నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం, దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు. కానీ నిత్య యోగానంద స్వరూపం అని, యోగం అంటే సాధారణ

0: శంఖు చక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దుష్టులు అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేబోని ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై, అంటే మన యొక్క పరాక్రమంపై, మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్ప స్వామిగా కొండల రాయునుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నమాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాశక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృత్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్, ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని. అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే, యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో, యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, ఆధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్నవారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం.

అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తునికి ఒక్కొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా.

0: ஐனனும் உத்தாமத்தியான கரிஷ்டுடைன ஹரிகிஞ்சந்தன் வச்சு தாத்ரீஸ்வர அண்டு தர்மராஜு. நாரத முனி, நாயனா ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చయ్యా. చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరిభక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో, ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం, ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలనాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్ దిక్కులకెళ్ళనెక్కుడు తుదుంజర దిక్కగునట్టి దిక్కుకై మృకదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశివుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతారు, భయముంచందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడు, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతితికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఏమిటి, దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాలహ అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి. అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారిని విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవిందనామస్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు.

అనడంలో సందేహమే లేదు. నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది. ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేదో చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం, నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకని ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా తన నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలును కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అనే దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే, అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణుహు అని పిలుస్తారు, జ్వలంతః, సర్వతోముఖః, నృసింహః, భీషణః, భద్రః, మృత్యుమృత్యుః అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు. ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు, పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు, అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాడట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు. కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు. కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు. చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్నామస్మరణాద్ భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట, సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయిట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత

0: ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుందిరా. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యు అనే పదం కూడా ఉంది. మృత్యువుని దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండటం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెబుతూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహనంపై యోగస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ఠత్ దయా సాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారో వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణహస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో, స్వామి నీ చరణములే మాకు శరణములనేటువంటి భావన చేశామో, వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాల గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వారికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ, మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్షణర్చించు గరములు గరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షగుని జూచు జూట్కులు జూట్కులు శేషసాయికి బ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పా నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు నమస్తే అమరావతి ఫిల్మ్ గీతాలు వింటారు.

అన్నమయ్య చిత్రం నుంచి పాట విన్నారు కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న వనమాలి గీతాన్ని ఏఆర్ రెహమాన్ సంగీతంలో, అభయ్ జోధ్పుర్కర్ హరిణి గానం చేసిన పాట కడలి చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న అనంత శ్రీరామ్ గీతాన్ని ఎస్ఎస్ తమన్ సంగీతంలో యాజిన్ నిజార్ సంజన గానం చేశారు విన్నర్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న రామజోగయ్య శాస్త్రి గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో సుఖ్వీందర్ సింగ్ విజయ్ ప్రకాష్ గానం చేశారు. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి

వినబోతున్న పాటను అద్నాన్ సమీ సునీతారావు పాడిన పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వర్షం చిత్రం నుంచి సిరువెనల రచన.

0: మీకు నచ్చిన రంగు
1: తెలుపు.
0: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
1: చిరునవ్వు.
0: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
1: డాన్స్.

0: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి ప్రియదర్శిని గానం విన్నారు. నమస్తే అమరావతి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.

0: കർത്ത രാവിലെ സായിഗ്രീശ്. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పిస్తున్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సముద్రాలు, తీర ప్రాంతాలు మన పర్యావరణ వ్యవస్థలో కీలకమైన భాగాలు. సముద్రాలు జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉండటమే కాకుండా లక్షలాది మంది ప్రజలకు జీవనోపాధిని కూడా అందిస్తూ ఉన్నాయి. అయితే పెరుగుతూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాల కారణంగా సముద్రాలు, తీర ప్రాంతాల పరిశుభ్రతకు తీవ్ర సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాలు, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడంతో పాటు ప్రజల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏడాది ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ తీర ప్రాంతాలలో బీచ్ క్లీనప్ కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు కూడా సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. మన రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిశుభ్రత, సముద్ర కాలుష్య నివారణ, మత్స్యకారుల భాగస్వామ్యం, యువత మరియు ప్రజల పాత్ర, ఇటువంటి అంశాల గురించిన పూర్తి వివరాలు మనకందించేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి ఈ స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ కార్యక్రమంలో ముందుగా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ఈ కార్యక్రమం అంటే ఏమిటి, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
1: తప్పకుండా అండి. నా పేరు ఎస్పి విఘ్నేశ్వర్. నేను సైంటిస్ట్ గా ఇన్కాయిస్ లో పనిచేస్తున్నానండి. ముందుగా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనేటువంటిది ఇది ఈ ఇయర్ 5వ సారి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. అందుకొరకు దీన్ని స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 మనం మాట్లాడుతున్నాము. ఇది భూ మంత్రిత్వ శాఖ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టరు, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో. ప్రజల్లో పరివర్తన వస్తే, దీర్ఘకాలిక మార్పు తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ఉద్యమంగా తీసుకెళ్లాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో. ఈసారి ఇన్కాయిస్ ఈ కార్యక్రమాన్ని 40 వివిధ ప్రాంతాల్లో కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 12 కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ డిస్ట్రిక్ట్స్, మనకు జిల్లాలు 12 ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో 12 దగ్గరలో జరుపుతున్నాము. అందులో 6 మనము వర్క్ షాప్, అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది మా ఇన్కాయ్ సర్వీసెస్ ఎలా మత్స్యకారులకు కానీ కోస్టల్లో ఉండేటువంటి పబ్లిక్ కానీ ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం కొరకు మనం 6 కొంచెం ఎక్కువగా వర్క్ షాప్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. 6 బీచ్ క్లీనింగ్ పరంగా కండక్ట్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ కూడా ప్లాన్ చేశాము. ప్రాబబుల్లీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది, అది వైజాగ్ బీచ్ లో చేద్దామని అనుకుంటున్నాం.
0: సార్ సముద్రాలు, తీర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాలు పెరుగుతున్నాయి కదా సార్, సో దీని వల్ల సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఏర్పడుతుందంటారు?
1: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు బీచ్లలో కనిపించే ప్లాస్టిక్ చెత్త అనేటువంటిది మనకు మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. సో అది అందరికి తెలిసినదే, ప్లాస్టిక్ అనేటువంటిది దాదాపుగా 400 ఏళ్ల వరకు అది కరిగిపోదు. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమేమవుతుంది అనేటువంటిది మనం ప్రజలకు చెప్పడానికే మేము ట్రై చేస్తున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, థర్మాకోల్, డిస్కార్డెడ్ ఫిషింగ్ నెట్స్ వంటివి ఎక్కువగా మేము చూస్తున్నాము. అందుకొరకు లాస్ట్ ఇయర్ నుంచి మేము అండర్ వాటర్ క్లీనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 3 ప్లేసెస్లో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. 5 ప్లేసెస్లో టార్గెట్ చేస్తే 2 ప్లేసెస్లో సీ రఫ్నెస్ ఉండడం వల్ల చేయలేకపోయాము. ఈసారి 6 ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లోపల ఎలా ఉంది అనేటువంటిది కూడా మాకు తెలిస్తే ప్రజలకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే చేపలు, తాబేళ్లు ఇలాంటి వాటికి ఏదైతే ప్లాస్టిక్ లో

0: చేపలు ఉండడం వల్ల ఫిషింగ్ నెట్స్ ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటిలో చిక్కుకుపోతున్నాయి. కొన్ని వాటిని చిన్న చిన్న పార్టికల్స్ గా ఉంటే వాటిని తింటున్నాయి. ఆ ప్లాస్టిక్ అనేటువంటి వాటిని మనం జనరల్ గా మైక్రో ప్లాస్టిక్ అంటాం. ప్లాస్టిక్ చిన్న చిన్న పీసెస్ అయిపోతే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఇది ఆటోమేటిక్ గా ఫిష్ తినడము, ఆ ఫిష్ ను మనం తింటే మన బాడీలోకి మళ్ళీ అదే రూపంలో రావడము, ఇదంతా కూడా ఎకో సిస్టమ్ గా మన లోపలికి మన బాడీలోకే మళ్ళీ ప్లాస్టిక్ అనేటువంటిది వస్తుంది. అందుకొరకని మనము దీని మీద బాగా ఫోకస్ చేస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12 నుంచి 19 నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత కార్యక్రమాలతో పోలిస్తే ఈ ఏడాది కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు?
0: ఈ ఏడాది మనము 5.0గా చేస్తున్న దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఏం చేసిందంటే సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కూడా 1 వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీని హైలైట్ చేస్తున్నాం మనము. సో దాంట్లో భాగంగా సైకిల్ థాన్ చేస్తున్నాము, ఫిట్ ఇండియా యాక్టివిటీస్, మారథాన్ చేస్తున్నాం, ఓజోన్ డే, ఓషన్ కన్సర్వేషన్ ప్లెడ్జ్ అని చెప్పి చేస్తున్నాం, హ్యూమన్ చేంజ్ చేస్తున్నాము, ఓషన్ ఒలింపియాడ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం, అండ్ ఫైనల్ గా 19 సెప్టెంబర్, అంటే యాక్చువల్ గా దీన్ని ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటారు. ఇది సెప్టెంబర్ 3rd సాటర్డేని ఆల్ ఓవర్ వరల్డ్ లో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేగా చేస్తారు. సో దాంట్లో భాగంగా ఇది 19th రోజు మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలను మేము చేస్తున్నామండి.
1: సార్, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో ప్రధానంగా ఎలాంటి కార్యకలాపాలను చేపడుతూ ఉన్నారు?
0: యాక్చువల్ గా చెప్పాలంటే మనము మా మినిస్ట్రీ తరపు నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నుంచి 111 ప్లేసెస్ లో చేస్తున్నాము. కానీ అదర్ దాన్ మా మినిస్ట్రీ కాకుండా వేరే మినిస్ట్రీల్లో కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు వేరియస్ బీచెస్ లో. సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 200 పైన బీచెస్ లో మేము ఈ ఇయర్ చేస్తున్నారు మొత్తంగా. వీటిలో మనకు ఏంటంటే జనరల్ గా ఎక్కువ మనం ఫోకస్ చేస్తుంది ఫిషర్మెన్ పీపుల్, అంటే ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకు ఎక్కువ అవసరం కూడా కాబట్టి వాళ్ళని యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లో, భారత్ స్కౌట్స్ గైడ్స్, వీటిలో స్టూడెంట్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మన భవితవ్యం వాళ్లే కాబట్టి వాళ్ళ మైండ్ లోకి వెళ్ళగలిగితే వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో దాన్ని ఇంకా అవాయిడ్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రతి మా యొక్క ప్రతి కార్యక్రమంలో కంపల్సరీగా స్టూడెంట్స్ అనేటువంటిది 100% ఇన్వాల్వ్ చేస్తున్నాం మాక్సిమం అయినంత మటుకు. అండ్ ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ పీపుల్ అండ్ జనరల్ పబ్లిక్ వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం మేము ప్రతి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఇస్తాము, ప్లాస్టిక్ ని ఎట్లా సెగ్రిగేట్ చేయాలి అనేసి చెప్తాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఫిషర్మెన్ కి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ నెట్స్ ని కొంచెం కొంచెం కట్ అయిన వాటిని అలా ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు, అవి మేము ఐడెంటిఫై చేసాము. వాటిని అలా కాకుండా ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, స్టూడెంట్స్ కి వీళ్ళందరికీ ప్లెడ్జ్ తీసుకోవడం, దానివల్ల కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అనేది మా యొక్క ఉద్దేశం.
1: సార్, ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన రాష్ట్రానికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కదా సార్, మరి రాష్ట్రంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రానికి చాలా ఎక్కువ విశాలమైన కోస్ట్ లైన్ ఉంది. అలాగే కోస్ట్ లైన్ ఉండడమే కాకుండా మన దగ్గర ఫిషర్మెన్స్, కోస్టల్ లైవ్లీహుడ్ అనేటువంటి వాళ్ళు, అంటే కోస్టల్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దగ్గర పోర్ట్స్ గానీ అన్ని కూడా చాలా ఎక్కువగా మనకు సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ కిందికే వస్తాయి. అందుకొరకు మనము ఇంతకు ముందు ఇయర్లలో ఇంకా ఎక్కువ బీచ్ల్లో కూడా చేసినాము. ఈసారి మాత్రం మనం 12 బీచ్ల్లో మనము చేస్తున్నాము. ఈ 12 బీచ్ల్లో అందులో 6 వర్క్ షాపుల లాగా చేస్తున్నాము, అంటే ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇప్పటి వరకు నాకున్న అధికారిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన ఏపీలో విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అవుతారని అంటున్నారు. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున మెగా ఈవెంట్ చేయడం అనేటువంటిది మేము చాలా ఆనందిస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం కింద ఎన్ని బీచ్లను ఎంపిక చేస్తారో మీరు తెలియజేస్తారు, మరి జిల్లాల వారీగా ఆ వివరాలను తెలియజేస్తారా?
0: జిల్లాల వారీగా అంటే ప్రతి శ్రీకాకుళంలో, విజయనగరంలో అండ్ విశాఖ

విశాఖపట్నంలో, అనకాపల్లిలో, కాకినాడలో, వెస్ట్ గోదావరిలో, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం, అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్లో మనం చేస్తున్నామండి. అన్ని

0: అండ్ మేము పర్సనల్ గా ప్రతి కోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి మా తరపు నుంచి కూడా ఇన్విటేషన్ లెటర్స్ లాగా పంపించాము. సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీస్ చేయాలనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం.
1: సార్, ఇంత పెద్ద స్థాయిలో తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే వివిధ శాఖల సమన్వయం తప్పనిసరిగా అవసరం. మరి సార్, మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏ శాఖల సమన్వయంతో నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రంలో ఫిషర్మెన్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి ఫిషింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని FSI అంటారు, అది సిఫ్నెట్, అలాగే కోస్ట్ గార్డ్స్ మొత్తం కోస్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మన ప్రతి ఈవెంట్ లో ప్రతి దగ్గర వాళ్ళు 100% జైన్ అవుతున్నారు. ఆ ఏరియాలో ఉండే ప్రతి కోస్ట్ గార్డ్లు కంపల్సరీగా జైన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఇదే కాబట్టి కోస్టల్ పాపులేషన్ మీదనే కదా వాళ్ళు ఫోకస్ చేసేది, అందుకొరకు వాళ్ళందరూ జైన్ అవుతున్నారు. అండ్ ఈసారి కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్ ని కూడా ఇన్వాల్వ్ చేశాము, వాళ్ళు కూడా అందరు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి విలేజ్ లెవెల్లో ఉంది వాళ్ళ నెట్వర్క్ కాబట్టి వాళ్ళు మేము చేసే ప్రతి యాక్టివిటీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు. మేజర్ గా వీళ్ళు, ఇంకా వీళ్ళు కాకుండా చాలా స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా, పోలీసు గాని ఇంకా మున్సిపాలిటీస్ పీపుల్ గాని ఈ స్వచ్ఛతా సేవ కింద కొందరిని ఐడెంటిఫై చేసి లోకల్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు సిటీస్ లో టౌన్స్ లో ఏవైతే క్లీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు మనకు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు వాళ్ళందరూ కూడా.
1: సార్, గతంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అండ్ ఈ ఏడాది ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా ఇన్వాల్వ్మెంట్ ఉందండి, ఎందుకంటే మేము ఎక్కడ చేసినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఇయర్స్ లో అసలే మేము అనుకున్న దానికంటే జనాలు ఎక్కువనే వచ్చారు, కానీ ఏ ఒక్క బీచ్ లో కూడా మేము అనుకున్న దానికంటే తక్కువ మంది అసలు పాపులేషన్ రాలేదు. ఒక్కొక్క బీచ్ లో అయితే మేము 600 మెంబర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే 800,000 మెంబర్స్ వచ్చిన బీచ్లు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్స్ లో. సో అంటే మేమే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతున్నాం, ప్రజల్లో ఇంత అవగాహన ఉందా అనేటువంటిది. చాలా బాగా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి.
1: సార్, మన తీర ప్రాంతాలలో మత్స్యకారులు సముద్రంతో నిత్యం అనుసంధానమై ఉంటారు కదా, మరి ఈ కార్యక్రమంలో మత్స్యకారుల పాత్ర ఎలా ఉంటుందంటారు? వారిని ఏ విధంగా భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు?
0: వాళ్ళు మత్స్యకారులు చాలా మంది అవేర్నెస్ తోటే ఉన్నారు, కాకపోతే ఏంటంటే కొందరికి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు సరిగా ఫిష్ వాళ్ళు అనుకున్నంత పట్టనప్పుడు గాని అలాంటప్పుడు కొంచెం అన్హాపీనెస్ ఉంటుంది కదా, అలాంటి సమయంలో ఏంటంటే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉండొచ్చేమో గాని లేదంటే వాళ్ళ అవగాహన చాలా బాగుంది, మేము చెప్పిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్లతోటి మాకు అర్థమవుతుంది వాళ్ళ ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటిది. మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ అవగాహన చాలా ఎక్కువగా ఉంది, దే ఆర్ వెరీ మచ్ అప్రోచింగ్ అన్నట్టు, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు.
1: సార్, సముద్రంలోకి బీచ్లోకి ప్లాస్టిక్ బాటిల్స్, పాలిథిన్, పాత ఫిషింగ్ నెట్స్, థర్మాకోల్ వంటి వ్యర్థాలు చేరకుండా సాధారణ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దీంట్లో మేజర్ గా మేము చెప్పేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మేము గవర్నమెంట్ ను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, అవాయిడింగ్ అనేటువంటి వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు గవర్నమెంట్ కూడా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అసలు నిషేధించడం అనేటువంటిది ఫస్ట్ మోటో కింద. అండ్ ప్రజల్లో కూడా ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి, యూజ్ చేయకుండా. అంటే ఇప్పుడు కూరగాయలకు వెళ్ళినా గానీ దేనికి వెళ్ళినా పాలిథిన్ బ్యాగ్స్ తెచ్చుకోకుండా వాళ్ళ చేతి సంచులు గాని క్లాత్ గాని అలాంటివి వాడడము, అండ్ మినరల్ వాటర్ బాటిల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇలాంటి వాటిని అన్నిటిని అవాయిడ్ చేస్తే మాక్సిమం మనము చాలా తగ్గించిన వాళ్ళం అవుతామండి.
1: సార్, బీచ్ క్లీనప్ కార్యక్రమాలను 1-2 రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా మన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎలాంటి నిరంతర చర్యలు అవసరమంటారు?
0: మా యొక్క మెయిన్ మోటో ఈ ఒక్క రోజు ఒక వీక్ చేసి వెళ్ళడం గురించి కాదు, మేమేంటంటే అవేర్నెస్ కల్పిస్తే ఆ అవేర్నెస్ ప్రజల్లోకి వస్తే వాళ్ళు ఏంటంటే దాన్ని రిపీట్ చేయరు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ తోటి బీచ్కి వెళ్ళాము ఏదో రిక్రియేషన్ కొరకు, అక్కడ ఏదో చిప్స్ ప్యాకెట్ లేకపోతే వాటర్ బాటిల్ తినేస్తాం, తిని అక్కడ పడేయకుండా దాన్ని ప్రతి బీచ్ లో కూడా డస్ట్బిన్ సెంటర్స్ అలాంటివి పెట్టారు అక్కడక్కడ. అవి అట్లీస్ట్ ఆ అవేర్నెస్ ఉంటే అక్కడ వెళ్ళి వేద్దాము అనేటువంటిది, అలా వేసి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మున్సిపాలిటీ వాళ్ళు అవి తీసుకొని వెళ్తున్నారు, ఆ వీటిని ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తున్నారు. కానీ అలా కాకుండా వాళ్ళు ఎక్కడ అది బీచ్ లో ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తే అవి ఓషన్ లోకి వెళ్ళిపోవడం

0: మనటువంటి జరుగుతుంది. మేము బేసిక్ గా గమనించింది అది. అందుకొరకు మా యొక్క మెయిన్ మోటో ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడమే మా మెయిన్ మోటో. ఇలాంటి యాక్టివిటీస్ ఒకరోజు చేస్తే ఒకరోజు క్లీన్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రజలకు అవగాహన వస్తే అది ఎప్పటికీ రాదు ఇంకా ఫ్యూచర్ లో. అది మా యొక్క మెయిన్ మోటో అండి.
1: సార్, ప్రస్తుతం తీర ప్రాంతాలలో పర్యటకుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూ ఉంది సార్. మరి బీచ్లను సందర్శించే సమయంలో పర్యటకులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి?
0: మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది అవాయిడ్ చేయడం, ఫుడ్ ప్యాకెట్స్ ఇలాంటి వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో తీసుకొస్తే కంపల్సరీగా అది తిన్న తర్వాత ఆటోమేటిక్ గా అక్కడే పడేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా మల్టిపుల్ యూసేజ్ బాక్స్ లాంటివి ఏవైనా తెచ్చుకుంటే ఒక్కరు కూడా దాన్ని అక్కడ పడేయరు, వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ గ్లాస్ బాటిల్స్ ఇలాంటివి మనం ప్రిఫర్ చేయడం వల్ల అవేంటంటే అక్కడ పడేయడానికి ఎవరు ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కూడా. సో అందుకొరకే మేము చెప్పేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బంద్ చేయడం అనేటువంటిది చాలా మంచిది. సో అది మనం అట్లీస్ట్ ఈ పర్యాటకులకు అక్కడ సేల్ చేసే వెండర్స్ ఉంటారు కదా మనకు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గాని, వాళ్ళందరికీ కూడా మేము చెప్పదలుచుకుంది అదే, మీరు ఇలాంటి ఐటమ్స్ పనిచేసి ఇప్పుడు మనకు కప్స్ గాని ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాకుండా పేపర్ కప్స్ వచ్చాయి, అండ్ మనకు లీఫ్ తోటి చేసినటువంటి కప్స్ గాని ప్లేట్స్ గాని వచ్చాయి, అలాంటి వాడడానికి మేము ఎక్కువ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
1: సార్, సముద్ర కాలుష్యం వల్ల పర్యావరణంతో పాటు మత్స్య సంపద, మత్స్యకారుల జీవనోపాధి, చివరకు మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మరి ఈ అంశాన్ని మీరు ఎలా వివరిస్తారు?
0: ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఏదైతే బీచ్ల్లో పడేసినటువంటిది ఆటోమేటిక్ గా సముద్రంలోకి వెళ్తున్నప్పుడు అది ఏమవుతుందంటే అది చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్లాగా విడిపోతుంది. ఆ ప్లాస్టిక్ రేణువుల్లాగా విడిపోయిన దాన్ని మనం మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఈ మైక్రో ప్లాస్టిక్ ఏమవుతుందంటే అది వాటర్ లోకి వెళ్ళినప్పుడు వాటర్ లో ఉండే చిన్న చిన్న చేపలు గాని ఆ ఫిష్ అనేటువంటిది వాటిని తినడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఫిష్ తినడం వల్ల ఆ ఫిష్ ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో వలేసి ఫిషర్మెన్స్, అది ఆటోమేటిక్ గా అది మన బాడీలోకి వచ్చేస్తుంది ఆ ఫిష్ తినడం వల్ల. అందుకొరకు మనం ఏమంటున్నామంటే ఇది కంప్లీట్ లైఫ్ సైకిల్ అంటాం మనము. మత్స్య సంపద మన బాడీలోకి ఎలా ఇన్కార్పొరేట్ అవుతుందో దాంతో పాటుగా మనకు ఆటోమేటిక్ గా మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి. మొన్న ఒక సర్వే ప్రకారంగా కొందరు మందిని టెస్ట్ చేస్తే వాళ్ళ బాడీలో సమ్ అంటే ఐడెంటిఫై చేసేంత లెవెల్లో మైక్రో ప్లాస్టిక్ వాళ్ళ బాడీలో కనుక్కున్నారు హ్యూమన్ బాడీలో. అది వచ్చిన వాళ్ళ హ్యాబిటెంట్ ఏంటంటే వాళ్ళు ఫిష్ రెగ్యులర్ గా తింటారు. సో అంటే మనం ప్లాస్టిక్ డైరెక్ట్ గా ఏం తినట్లేదు కానీ మన బాడీలో ప్లాస్టిక్ ఉంది అంటే మేజర్ గా సోర్స్ ఆఫ్ ఫిష్ నుంచి వస్తుంది. ఎందుకు అంటే మెరైన్ లెటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, అంటే ఫిష్ ప్లాస్టిక్ తినడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఎక్కువగా చెప్తున్నాం.
1: సార్, ఇప్పుడు మనకి ఓషన్ కన్జర్వేషన్ నేషనల్ ప్లెడ్జ్ అని జరుగుతుంది సార్, ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం ఏంటంటారు? సాధారణ ప్రజలు ఇందులో ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: ప్లెడ్జ్ అనేటువంటిది ఒక ఫార్మల్ యాక్టివిటీ మాత్రమే కాదండి, మనం రోజువారీ జీవితంలో ఓషన్ ఫ్రెండ్లీ బిహేవియర్ పాటిస్తామనే వ్యక్తిగత కమిట్మెంట్ ప్లెడ్జ్ అంటే. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది తీసుకువచ్చింది. దీన్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, కమ్యూనిటీస్ అందరూ కూడా ప్లెడ్జ్ లో పాల్గొనాలని పిలిపిస్తుంది. అంటే ఇప్పుడు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో అందరూ పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, అంటే అందరూ బీచ్ లోకి ఆ స్పెసిఫిక్ డేస్ లో రాకపోవచ్చు, కానీ ఈ ప్లెడ్జ్ అనేటువంటిది ఏ ఆఫీస్ లో అయినా ఎక్కడైనా వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే తీసుకునే విధంగా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ ప్లెడ్జ్ లో వాళ్ళు చెప్పదలుచుకున్నది కూడా అదే. మనం ఏమంటున్నామంటే ఈ ప్లెడ్జ్ లో ఎవ్రీడే లైఫ్ లో మనం ఏం చేస్తాము, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, హౌ టు అవాయిడ్ మెరైన్ లిటర్ ని చేయకుండా చేయాలి అని ఎలా అనేటువంటిది ప్లెడ్జ్ లో మనం మేజర్ గా ఫోకస్ చేసింది. అందుకొరకు మనం బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే యువత గాని స్టూడెంట్సే కాకుండా ఆఫీసుల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో ప్లెడ్జ్ నిర్వహించాలని చెప్పి మనం అందరికీ చెప్పాము. అన్ని మినిస్ట్రీస్ కూడా అదే ఆర్డర్ పాస్ చేశాం అన్నట్టు.
1: సార్, ప్రస్తుత కాలంలో డిజిటల్ టెక్నాలజీ కూడా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా మారింది కదా సార్? మరి ఈ స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0కు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, సో వీటి ద్వారా ప్రజలు ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కి ఒక డిజిటల్ గా పార్టిసిపేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక డెడికేటెడ్ వెబ్సైట్ ని అందుబాటులోకి తెచ్చామండి. అందులో ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది మేజర్ గా ఫోకస్ చేశాము. ఏంటంటే ప్లెడ్జి ఎక్కడ నుంచి అయినా కానీ వాళ్ళు అటెండ్ చేసి

0: అందులో చదివి ఆన్లైన్ లో వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే, వాళ్ళ పేరు మొబైల్ నంబర్ తోటి సబ్మిట్ చేస్తే దే విల్ గెట్ ఎ సర్టిఫికేట్ ఆల్సో. అంటే వాళ్ళు ఒక ఫిజికల్ గా అటెండ్ కాలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లోకి వెళ్ళి, ఆ వెబ్సైట్ లో గాని మొబైల్ యాప్ గాని రెండు ఉన్నాయి, ఆ వాటిలోకి వెళ్ళి ఆ ప్లెడ్జ్ ని కంప్లీట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము అని. ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా, వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా వీటిని, ప్లెడ్జ్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము. బట్ మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా ఈ వెబ్సైట్ లో మళ్ళీ యాప్ లో క్లియర్ గా మేము మెన్షన్ చేశాం. ప్రతిరోజు ఏ యాక్టివిటీలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేటువంటిది క్లియర్ గా చెప్పామండి.
1: సార్, కార్యక్రమంలో చివరగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా మన సముద్రాలను, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలను తెలియజేస్తారా?
0: రోజువారీ విషయాల్లో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మొత్తంగా వాడడం అనేటువంటిది బంద్ చేయడం అనేటువంటిది మన అల్టిమేట్ గోల్ అండి. దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్లు కానీ, మినరల్ వాటర్ బాటిల్స్ కానీ, చిప్స్ ప్యాకెట్స్ కానీ, ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో అలాంటి వాటిని అన్నిటిని వాడడం అనేటువంటిది తక్కువ చేయడానికి ట్రై చేయాలి మనం ప్రతి ఒక్కరూ కూడా. సో అలా చేస్తే మనం ఆటోమేటిక్ గా ఎంతో కొంత మన ఈ కార్యక్రమానికి ఉపయోగం అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మన ఇంట్లలో కూడా మనం చెత్తని ఎప్పుడైతే సెగ్రిగేట్ చేయకుండా వేస్తే అదంతా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మనకు ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ అని బేసిక్ గా ఈ రెండు సెగ్రిగేషన్లు మనం ఇంట్లోనే స్టార్ట్ చేసి, ఆ మన ఇంట్లో నుంచి వెళ్లే చెత్తనే మనం రెండు విధాలుగా ప్రాపర్ గా చేసేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఆ ప్లాస్టిక్ ని ప్రాపర్ గా వాళ్ళు కూడా డిస్పోజ్ చేయడానికి వాళ్ళ ఎంత కృషి వాళ్ళు చేస్తారు. అండ్ బయోడిగ్రేడబుల్ ఎనీవే అది మనకు పెద్ద హాని చేకూరుచదు కాబట్టి వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో అలా చేస్తారు. ఇవి రెండింటిని మనం సెగ్రిగేట్ చేయకపోతే వాళ్ళెవరు కూడా చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకొరకు మన ఇంటి నుంచే అది స్టార్ట్ అవ్వాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో అండి. ఇంట్లోనే పంపించే చెత్తనే మనం సెగ్రిగేట్ చేసి పంపించగలిగితే 90% ఆఫ్ ద సొల్యూషన్ వచ్చేస్తుందండి ఈ ప్రాబ్లం కి.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు తెలియజేసినందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. శ్రోతలకు కూడా మా యొక్క ధన్యవాదాలండి.
1: ఇంతవరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. జై ఈ చిత్రం నుంచి బేబీ ప్రెట్టి అండ్ శ్రీనివాస బృందం గానం చేసిన కులశేఖర్ గీతం అనుప్ రూబెన్స్ సంగీతం.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమావేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
2: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
1: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక

0: మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
1: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్దించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమబంగ ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతాహీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు

0: బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ పేరిట స్వచ్ఛంద శ్రమదానం క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమాపేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ ఎం శేఖరబాబు బృందంచే విశ్వామిత్ర యాగ సంరక్షణ బుర్రకథ వింటారు.

0: చూడు సోదర,
1: చూశాను సోదర,
0: జన్మలిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాదానమొసుకున్న పూజనీయులు గురువు గారుల పాదాలకు అంజలి ఘటిస్తూ మన బుర్రకథ బృందం వారు ఈనాడు చెప్పబోచినటువంటి విశ్వామిత్ర యాగ సంరక్షణ అను చక్కని బుర్రకథను శ్రీ

అయితే సోదరా, శ్రీరామ రామే రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాలని. శ్రీరాముడి నామాన్ని జపించిన పిదప అష్టైశ్వర్యాలు వరిస్తాయి, తన పాపాలు హరిస్తాయి. అందుకే శ్రీరాముడు పాలించిన రాజ్యమే శ్రీరామ రాజ్యమైంది. కాబట్టి దశరథ మహారాజుకి ముగ్గురు బాల్యులు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. ముగ్గురు బాల్యకు సంతానం లేని కారణంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువే గుణముక్కల వాణి వేషవేషం వచ్చి, రాజా దశరథ మహారాజా, నీకు సంతానం కోసం చింత పడదు, నేనే స్వయంగా జన్మిస్తాను అని చెప్పగా రామ లక్ష్మణ భర్త శత్రుకులు జన్మించారు. ఆ తదుపరి వారి విద్యాభ్యాసాన్ని ఏ విధంగా నేర్చుకుంటారు? వద్ద వేద విద్యను నేర్చుకుంటున్నారు. చిన్ననాడు విల్లు బట్టారా?

0: ಹೇಗನ್ನ ಎತ್ತಲು
1: ಕತೋ ಮುಲಿಸಿ ಮುಲಿಸಿ ಮುದ್ದಾಡ ಮುದ್ದು ಎತ್ತು ಕಥಾರ
0: ಬಲ ನಂಡಿ ಭಯ ತಮ್ಮೂಡ
1: ಅತ್ಯಂತ ನರಗಿಡದ ಈ ವಿಧಂಗಾ ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಭರತ ಶತ್ರುಘ್ನುಲು ವಿದ್ಯಾಭ್ಯಾಸಾನ್ನಿ
2: ನೇರ್ಚುಕುಂಟುನ್ನಾರು.
1: ಆ ಪಿಲ್ಲಲ್ಲಿ ಚೂಸಿ
2: ಚೂಸಿ
1: ಆ ಕುಮಾರನ ಚೂಸಿ ದಶರಥ ಮಹಾರಾಜು ಎಂತೋ ಸಂತೋಷಂಗಾ ಉನ್ನಾಡು. ಒಕ ಸಮಯಾನ
2: ಸಮಯಾನ
1: ಸಭಾ ಮಧ್ಯಲೋ ಒಕ ನಾಡು ದಶರಥ ಮಹಾರಾಜು ಕೊಲುವು ತೀರಿ ಉಂಡಗಾ ಆ ಸಭಾ ಪ್ರಾಂಗಣಂಲೋ ವಿಶ್ವಾಮಿತ್ರ ಮಹರ್ಷಿ ಅರ್ಧಂಚಾಡು. ಎಪ್ಪುಡೈತೇ ವಿಶ್ವಾಮಿತ್ರ ಮಹರ್ಷಿ ಚೂಚಾಡೋ ದಶರಥ ರಾಜು పైకి లేచి నమస్కరించి విశ్వామిత్ర మహర్షిని గౌరవించి ఉచితాసనమిచ్చి మహర్షి మీరు రావటానికి కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాజా దశరథ మహారాజా ఓ రాజా మాట్లాడి అమ్మా గౌడు వినవయ్యా ఒక బాధ మాకు కాదయ్యా ఓ రాజా మాట్లాడి

0: రాజా దశరథ రాజా లోక కళ్యాణార్థము ఒక యాగాన్ని చేయదలిచాము. ఆ యాగములో తాతకి దాని పరిచారకులు మహాభారీచులు సుబాహులు ఇద్దరు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ కృష్ణుడు బాధ పెడుతున్నారు. కాబట్టి ఈ రాజ్యం ప్రశాంతంగా ఉండాలని ప్రజలందరూ బాగుండాలని మేము చేస్తున్న యాగాన్ని భగ్నం చేస్తున్నారు రక్కసులు. వాళ్ళని దురుమాడి వాళ్ళని సంహరించడానికి మీకు సహాయం కావాలని అడిగాడు. వెంటనే దశరథ మహారాజి విశ్వామిత్ర మహర్షి, ఇప్పుడే మీకు అభయమిస్తున్నాను, నా పటాలమంతా వచ్చి నీకు యాగాన్ని సంరక్షిస్తామని చెప్పగానే ఆ మాట విన్న విశ్వామిత్ర మహర్షి, రాజా నాకు మీరు అభయం ఇవ్వండి అంతే చాలన్నాడు.
1: చాలు,
0: ఇదే అభయం అన్నాడు దశరథ మహారాజు. వెంటనే విశ్వామిత్రుడు లేచి, దశరథ మహారాజా ఆ యాగానికి నీ అవసరం నాకు లేదు, నీ మంది మార్పులు అక్కర్లేదు, రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరిని పంపించండి చాలు అన్నాడు. వెంటనే దశరథ మహారాజు చూసి విశ్వామిత్ర మహర్షి అపుత్రస్య గతిందస్య అన్నారు పెద్దలు, పిల్లలు లేని వారికి పుట్టినామని నరకం అన్నారు కదా, ఈ వృద్ధాప్యంలో పుట్టిన పిల్లలు రాముడు పసిబాలుడు ముక్కు పచ్చదారని బాలలు వాళ్ళు నీ వెంట వచ్చి ఆ కాకుల దొరని కారడివి చీమల దొరని చిట్టడివిలో ఆ దండకారణ్యములో ఏ విధంగా నీ వెంట ఉపయోగిస్తారు మహర్షి అనగానే, రాజా రామచంద్రుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, మహోన్నత శక్తి, ఆయన శక్తి నీ వెనుగుము నాకు తెలుసు, తక్షణమే నా వెంట పంపు లేకపోతే నా శాపానికి గురవుతావు అని చెప్పగానే వశిష్ఠ మహర్షి మధ్యలో కల్పించుకుని సద మహారాజా, రాజా తప్పకుండా నీ కుమారులను విశ్వామిత్రుని వెంట పంపు, విజయం కలుగుతుంది అని
1: చెప్పగానే
0: వశిష్ఠుని మాటను గౌరవించి
1: దశరథ
0: మహారాజు తప్పకుండా తన కుమారుల్ని విశ్వామిత్రుని వెంట పంపారు. అదుగో విశ్వామిత్రుడి ముందు వెనక రామలక్ష్మణులు, ముద్దుగారే పసిబాలను

0: బాణాలు ధరించి
1: ధరించి
0: ఆ దండకారణ్యం వెంట వెళుతున్నాడండి. ఆ సాయం సమయంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు చల్లగా కొలుగు తీసి పడుకున్నారు. తెల తెల మారుతుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి.

0: போல கர்த்தவியம் தெய்வமா அங்கே நிதிரலேப்பி రామలక్ష్మణులను మేల్కొల్పి
1: మేల్కొల్పి
0: ఆకలి దప్పికలు లేకుండా
1: లేకుండా
0: బల అతి బల విద్యలు ప్రసాదించి కొన్ని అస్త్రాలు తెలిపి
1: తెలిపి
0: అస్త్ర విన్యాసాలు నేర్పి రామలక్ష్మణులు వెంట పెట్టుకుని దండకారణ్యానికి బయలుదేరాడు. ఎప్పుడైతే దండకారణ్యానికి వస్తున్నాడు, ఒకవైపు నుంచి వికటహాసాలు, ఒకవైపు భయంకర నాదాలు, ఒకవైపు నుంచి క్రూరము నవ్వు. ఎవరంటే తాటకి, అదిగో తాటకి అంటూ తాడకి భీకరముగా, హే ఎవర్రా నా ప్రాంతానికి వచ్చారు, ఎవరు మీరు అని గట్టిగా విశ్వామిత్ర మహర్షి రామచంద్ర, అదిగో తాటకి,
1: తాటకి
0: అదిగో మారీచుడు, అదిగో సుబాహుడు, సంహరించు చెప్పగానే
1: చెప్పగానే
0: ఒక్కసారిగా రామచంద్ర పెద్ద జ్ఞానంతో, మహర్షి యుద్ధ ధర్మంలో స్త్రీని శిశువుల్ని చంపకూడదు ఉంది కాబట్టి, తాటకి స్త్రీ కాబట్టి స్త్రీని చంపడం అధర్మం అన్నాడు. ధర్మ అధర్మాలు నాకు తెలపద్దు రామచంద్ర. అధర్మం ఎక్కడుంటే ధర్మం అక్కడే ఉంటుంది కాబట్టి ఆ తాటకులు సంహరించడమే ధర్మం అన్నారు. ఇక రామచంద్రులు యజ్ఞం చుట్టూ కాపలా కాస్తున్నారు, అక్కడ వేద ఘోషతో ఋషులు యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఒక్కసారిగా తాటకి ఆ యజ్ఞగుండంలో రక్తము వ్యర్థ పదార్థాలను వేసి ఋషులు విసిగిస్తున్నారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు కనుసైగ చేశాడు. రామచంద్రుడు ఒక్కసారిగా బాణము తీసి, సూటిక రాముడు లేచరా,
2: సూటిక రాముడు లేచరా,
0: మేటిక బాణం తీసేరా,
2: మేటిక బాణము తీసేరా,
0: తాటకి కళ్ళ చూసేరా, తదక్కతో రాముడు బాణము వేశాడా, తాటకు ప్రాణం తీశాడా, రాముడు బాణము తీశాడా, తాటకు ప్రాణం
2: తీశాడా,
0: జంట జరిగినద ఒక్కసారిగా తాటకి గొప్ప కూలిపోయింది. సుభాగుడు కూడా రాముని బలానికి చనిపోయాడు. ఇక మారీచుడు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా పారిపోయాడు. ఆ తరువాత రామలక్ష్మణుడు దగ్గరికి పిలిచి తలపై ముద్దు పెట్టుకుని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు సకల ఋషులందరూ కూడా. అయితే ఆ తరువాత రామచంద్రుణ్ణి ఆ లక్ష్మణుని వెంట పెట్టుకుని విశ్వామిత్ర మహర్షి ఆ దండకారణ్యం నుండి అయోధ్య నగరానికి వస్తున్నాడు. వచ్చే దారిలో ఒక రాయి చక్కటి కుటీరం కనపడుతుంది. ఆ కుటీరాన్ని చూసి రామచంద్రుడు విశ్వామిత్ర మహర్షి, ఆ రాయి ఏమిటి, ఆ కుటీరం ఏమిటి, ఈ పర్ణశాల ఏమిటి అని అడుగగా విశ్వామిత్రుడు ఆ రామలక్ష్మణులిద్దరికి ఒక చరిత్ర చెబుతున్నాడు. ఆ చరిత్ర ఏమిటంటే రామదేవుని కుమార్తె అహల్య చాలా అందగత్తే, ఆ అందగత్తెను చూసి దేవేంద్రుడు మోహించాడు. కానీ దేవేంద్రుడు అహల్యని పొందలేకపోయాడు. గౌతమి మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు బ్రహ్మదేవుడు. ఆ తరువాత అహల్య మీద మోహంతో ఎప్పుడైతే అవకాశం వస్తుందా అని దేవేంద్రుడు ఎదురు చూస్తున్నాడు. ఒక సమయంలో తెల్లవారక ముందే దేవేంద్రుడు ప్రవేశించి అర్ధరాత్రిలో కోడికూత కూశాడు.
1: కూశాడు
0: కోడికూత వినగానే ఆ గౌతమి మహర్షి తెల్లవారుదాం అనుకుని బయలుదేరాడు. ఆ సమయంలో దేవేంద్రుడు ఇంట్లో ప్రవేశించి అహల్యను ఏమండి భంగపరిచాడు. ఆ విషయం గమనించిన గౌతముడు అహల్యను చూసి
1: చూసి
0: పోసి పాపాత్మురాలా, నేనెవరో వేరే మనుషులు ఎవరో తెలియదా, కళ్ళు నీకు మూసుకుపోయాయా స్వామి, నేను ఏ పాపం చేయలేదు స్వామి, నేను నిప్పు లాంటి దాన్ని, పోసి పిచ్చిదానా, కళ్ళు మూసుకున్నా నిప్పు కాలుతుంది, కళ్ళు తెరిచి మూసుకున్నా నిప్పు కాలుతుంది, కాబట్టి నీవు చేసిన తప్పుకి ఇదే నా శిక్ష, ఇదే నా శాపం అంటూ అహల్యను రాయి గంపని శపించాడు. అప్పుడు అహల్య ఒక్కసారిగా, నాథా తెలియక చేసిన పాపాన్ని మీరు గ్రహించి ఆలోచించకుండా శాపం ఇచ్చారు, ఈ శాపానికి శాప విమోచన ఏమిటి అని అడిగారు. అయితే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు కుమారుడిగా జన్మించి తాటకి సంహారం నిమిత్తము ఇదే ప్రాంతం నుంచి నడుచుకుంటూ వస్తాడు. అతని కాలి స్పర్శ నీకు తగలగానే నువ్వు తప్పకుండా మనిషిగా మారతావు, శాప విమోచనం జరుగుతుందని చెప్పాడు. అయితే ఒకసారిగా మాట వెళ్ళినటువంటి రామచంద్రుడు రాముడు దిగ్గున లేచారు.

0: కదా. ఎప్పుడైతే శ్రీరామచంద్రుని పవిత్ర పాదం అహల్యకు తాకగానే ఆ రాయి అహల్యగా మారి
1: మారి
0: ఆ రామచంద్రుని పెడుకుని రామచంద్రుని పాదాలు స్పర్శించి నీ వల్ల నాకు శాప విమోచన జరిగింది నాయన అంటూ రామచంద్రుని ఎన్నో విధాలుగా స్తుతించింది. అటు తరువాత రామలక్ష్మణుని వెంట పెట్టుకుని నారద మహర్షి ఎదురగా ఆ విశ్వామిత్ర మహర్షి నారదం చూసి నారద మహర్షి తమ సమయానికి వచ్చారు. ఏమిటి విశేషం అన్నారు. అక్కడ మిథిలా నగరములో జనక చక్రవర్తి తన కుమార్తె సీతాదేవికి స్వయంవరాన్ని నిశ్చయించాడు. కాబట్టి నీవు కూడా వెంటనే రామచంద్రుని లక్ష్మణుని తీసుకుని వెళ్లి మిథిలా నగరం చేరుకోమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు చూసి రామచంద్రుడు చిన్నవాడు, ఇంకా విద్యాబుద్ధులు బాగా నేర్చుకోవాలి, కాబట్టి నువ్వు చెప్పిన విధంగా తప్పకుండా నేను మిథిలానగరం చేరుకుంటాను. ఇకపోతే నారదుడు శ్రీ మహావిష్ణుని స్తుతిస్తున్నాడు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథ శ్రీరమణి మన

అయితే శ్రీరామచంద్రుడు చంపింది ఒక అపలను కాదు, ఒక రాక్షసుని కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు కాబట్టి దుష్ట శిక్షణ.

కానీ ఈ విధంగా నారదుడు, విశ్వామిత్రుడు, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు చర్చించుకున్న సమయంలో అహల్య కుటీరాన్ని చేరి ఒకసారి శ్రీరాముడిని స్మరించగానే ఆ కుటీరం అంతా పూర్వం ఎలా ఉండేదో పళ్ళు చెట్లతో కలలాడుతుంది ఆ కుటీరం. ఆ కుటీరం దగ్గర రామచంద్రుని, లక్ష్మణుని, నారదుని, విశ్వామిత్రుని కూర్చోబెట్టి చక్కని పళ్ళు పొలాలు తెచ్చి సేవిస్తుంది. రామచంద్రుని స్తుతించడానికి గౌతమ మహర్షి కూడా పళ్ళు పొలాదులు తీసుకుని రామచంద్రుని వద్దకు వచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు గమనించి, గౌతమ మహర్షి, ఏది నిజం ఏది అబద్ధం, మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. కాబట్టి అహల్య అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఇప్పటికైనా కళ్ళుతరు. ఈ కథ ఇలా ఉండగా ఇక రామలక్ష్మణులు ఇంకా ఎన్నెన్నో విద్యను నేర్చుకోదలిసి విశ్వామిత్రుని వద్ద అహల్య కుటీరం దగ్గర నిలిచి ఇంకా నేర్చుకునే వాడికి చాలా విద్యలున్నాయి. అందుకే విశ్వామిత్రుడు ప్రీశిష్యుడైనటువంటి శ్రీరామచంద్రునికి యోగాస్త్రాలు, అస్త్రాలు, శస్త్రాలు భేదించేవి, ఛేదించేవి నేర్పుతున్నాడు. లక్ష్మణుడు కూడా అన్నను అనుకరిస్తున్నాడు. ఆ వాళ్ళు ఏ విధంగా ఉన్నారయ్యా, పిలిచి తమ్ముడు, తమ్ముడు పిలిచి అన్న, అందలేకపోతున్నారు. ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే వేదం. సీతారాములు లాంటి భార్యాభర్తలు ఉండాలి, దశరథుడు రాముడు లాంటి తండ్రి కొడుకులు ఉండాలి, కైకేయి రాముడు లాంటి చిన్నమ్మ కొడుకులు ఉండాలి. పిలిచిన ప్రేమ గొప్పది. రామాయణం అంటే జగతికి మూలం. అటువంటి రామాయణాన్ని స్మరించిన, రామాయణం పఠించిన, రామాయణాన్ని విన్నా ఎంతో పుణ్యం. కాబట్టి విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి బాలలు ఎన్నెన్నో శస్త్ర విద్యలు నేర్చుకుని అతిరథ మహారథ విద్యలు నేర్చుకుంటున్నారు. ఆ విధంగా అలా సాగుతున్న సమయంలో అయోధ్య నుంచి కబురు వచ్చింది. విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణ్ తీసుకెళ్లావు, రాముడు ఎక్కడా, లక్ష్మణుడు ఎక్కడా అని అడుగుతున్నారు తండ్రి. ఎందుకంటే తండ్రి ప్రేమ చాలా గొప్పదండి.

0: ఎక్కువ విధముల నొప్పిలే చిన్న పలుకవు రామా నిన్నే నమ్మినాను అంటూ ఆ కుటీరం అంతా కూడా రామనామ సంకీర్తన జరుగుతున్నది. ఎవరు సంకీర్తనండి? నారద మహర్షి జపిస్తున్నారు. నారదులు అంటే సామాన్య వ్యక్తి. నారదులు కూడా బ్రహ్మకుమారులే. అహల్య కూడా బ్రహ్మకుమారుడు. నారదుడు అహల్య ఇద్దరు అన్నా చెల్లెలు అవుతారు. కాబట్టి ఆ రామాయణంలో విశ్వామిత్రుని పాత్ర చాలా గొప్పది. విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించాలి కాబట్టి విశ్వామిత్ర యాగ సంరక్షణ చేస్తున్నటువంటి రాముడు. ఇక కాకులు కారడివి, ఆ చీమల దొరన చిట్టడివి, ఆ దండకారిన నుండి అడుగులు వేస్తూ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వారి వెనక విశ్వామిత్రుడు బయలుదేరి మిథిలానగరం చేరుకుంటున్నారు. ఆ మిథిలానగరం కూడా అంగరంగ వైభవంగా అలంకరించారు. ఎప్పుడైతే మిథిలానగరం చేరుకున్నారో ఆ రామచంద్రుని అంతఃపుర గవాక్షం నుంచి చూసింది సీతాదేవి. చూసి చేసుకుంటే ఇటువంటి భర్తనే తీసుకోవాలి అంటూ తొలిచూపులోనే ప్రేమించింది సీతాదేవి. రామచంద్రుడు కూడా ఓరకంట చూశాడు, ఆహా ఈమె సాక్షాత్ లక్ష్మీదేవి లాగా ఉంది అని మనసులో గ్రహించాడు. అదే విధంగా ఆ ఊరు ఆ గ్రామం అంతా కూడా అంగరంగ వైభవంగా ఉంది. ఆ తర్వాత సీతాదేవి మళ్ళీ నాగేటి ఒడ్డున దొరికింది కాబట్టి సీతాదేవిని పెట్టారు. మన జనక చక్రవర్తి కుమార్తె కాబట్టి జానికి అయింది, అది మిథిలానగరం కాబట్టి మైథిలైంది. ఇక సీతాకదేవి కూడా ఎందుకు అక్కడ మొదలు పెట్టారంటే సీతాదేవి స్వయంవరాన్ని నిశ్చయించాడు. స్వయంవరం అంటే ఏమిటండి? ఆ స్వయంవరములో శివధనస్సు ఎత్తాలన్నమాట. అది అక్కడ ఆజ్ఞ.
1: ఆజ్ఞ
0: శివధనస్సు అంటే ఏమిటండి?
1: శివధనస్సు
0: త్రిపురాసుర సంహారంలో శివుడు యుద్ధం చేసినటువంటి ధనస్సు.
1: ధనస్సు
0: ఆ ధనస్సు ఒక్కసారి లేపి ఎక్కువ పెట్టి నాలుగు సంధించాలి. అది అక్కడ ప్రకారంగా రావణ బ్రహ్మ చేరాడు. శివుణ్ణే గుండెలో నింపుకున్న వాణ్ణి ఈ శివధనస్సు నాకు ఒక లెక్క అంటూ అప్రతిమాన దివ్య శస్త్రహస్త్ర నానా విధాయుధ విద్యా ప్రవీణుండ అగమశాస్త్ర నవయాకరణోత్తమ భాషా ప్రవీణుండనై అతల సుతల అసాతల మహాతల పాతాల భూతల భువర్లోకలకు లోకనాయకుండనై నవకోటి శివాలయాలకు ఏకకాలంలో పూజ చేయు శివార్చకుడు నేను. నాకు ఈ శివధనస్సు ఒక లెక్క అంటూ చిటికిన వెలుతో ఎత్తాడు. శివధనస్సు ఎత్తలేదు, పెద్ద వెలు పెట్టాడు, మోచేయి పెట్టాడు, అలచేలు పెట్టాడు. కానీ భంగపడి కింద పడిపోయాడు. సభాసదులు నవ్వుతున్నారు, పది మంది కూడా పక్కపక్క నవ్వారు. ఒక్కసారిగా కోపం వచ్చి పీసం మెలివేసి బలమంతా ప్రయోగించి ఒక్కసారిగా శివదర్శనం ఎత్తి ఎత్తలేక బోర్లా పడ్డాడు. చాలా మంది రాజులు వచ్చారు, పెద్ద పెద్ద రాజులు వచ్చి ఆరా

0: శివధనుసు ఎక్కలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు రావడం భంగపడి వెళ్ళిపోవడం
1: వెళ్ళిపోవడం
0: రావణ బొమ్మ కూడా అపహాస్య పాలయ్యాడు. కానీ ఇంకా ఈ విశేషం జరుగుతుండగానే విశ్వామిత్రుడు రామచంద్రుడు లక్ష్మణుడితోటి ప్రవేశిస్తున్నాడు మిథిలా నగరానికి. అక్కడ సీతాదేవి పెళ్లి కుమార్తెగా అలంకరింపబడి స్వయంవరం వాళ్ళకి వేసే మాల పట్టుకుని అటుపక్క సీతాదేవి ఇటుపక్క ఊర్మిళ ఇక స్తుతకీర్తి ఇక్కడ అందరు కూడా ఉన్నారు. అక్కడ సుమంతుడు జనక చక్రవర్తి ఈ శివధనుసు ఎత్తే వీరుడు లేడా? వీరుడు లేని రాజ్యం ఇది. ఈ రాజ్యం సుభిక్షంగా ఉన్న రాజ్యం కదా అంటూ భంగపడుతూ బాధపడుతున్న సమయంలో ఉన్నాడు వీరుడు అని సభాసదుల ముందు ఒక చెప్పాడు విశ్వామిత్రుడు. ఎవరా వీరుడు అని చూశారు. ఇంకా నూనుకు మీసాలు రాని బాలుడు. బాలుడు చూసి విశ్వామిత్రుడు ఉన్నాడు వీరుడు, శివధనస్సు ఎత్తే వీరుడు ఉన్నాడు, నా శిష్యుడు శ్రీరామచంద్రుడు అని చెప్పగానే సభాసదులందరూ హర్షాతిరేకాలు చేశారు, చప్పట్లు కొట్టారు. విశ్వామిత్రుడు ఇక రామచంద్రుడు చూసి రామచంద్ర నువ్వు వచ్చే సమయం ఆసన్నమైనది రావయ్యా అంటూ ముద్దుగా పిలిచాడు. ఎప్పుడైతే ముద్దుగా పిలవగానే తండ్రి వద్దకు చేరే బిడ్డలాగా గోమాత వద్దకు చేరే దూడపిల్లలాగా చక్కగా అలంగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడిని. నాయనా శ్రీరామచంద్ర నీకు కళ్యాణ ప్రాప్తిరస్తు.

తమ్ముడు వెంటనే లేచాడా, ధనస్సును చేత పట్టాడా, కానీ ఎక్కడ కూర్చున్న చాలా మంది కూడా భానుభావుడు రావణ బ్రహ్మ ఎత్తలేని ఈ శివధనస్సు, ఈ బాలకుడు నూనుగు మీసాల యువకుడు ఆ ఎత్తగలరా లీలా అని సందేహిస్తున్న సమయంలో శివుణ్ణి ఒక్కసారి మధురలో తెలిచాడు నాగేంద్ర హర.

హరహర మహాదేవ శంభో హరహర మహాదేవ శంభో హరహర మహాదేవ శంభో మహాదేవ అంటూ ముమ్మారు ప్రదక్షిణం చేసి శివుని తలంచి ఒక్కసారి ఆ శివధనుసు పట్టి పైకి లేపగానే పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే పిల్లుమనే గుండె నృపులకు జల్లుమనే జానకి దేహము ఒక నిమిషమందే. ఒక్కసారిగా శివధనుసు నెక్కిపెట్టి వింటిందని పెట్టి నాని సాధించిన సమయంలో ఆ శివధనుసు రెండు ముక్కలుగా విరిగి నేలకు పడింది. విశ్వామిత్రుని చూశాడు, శిష్యుడు అంటే అలా ఉండాలి అని పది మంది కూడా విశ్వామిత్రుని పొగుడుతున్నారు. విశ్వామిత్రుడు విజయగర్వంతో తన శిష్యుని చూసి, విశ్వామిత్రుని సంరక్షణలో నా రామచంద్రుడు శివధనుసుని విరిచాడు అని ఉప్పొంగిపోతున్నాడు. ఇక దేవతల పైనుంచి పుష్పం కురిపించారు, సభాసదులు గౌరవించారు, అంటేనే సీతా కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. ఈ విధంగా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని దగ్గర పిలిచి, నాయన, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో అన్నారు కాబట్టి గురువుని మించిన వ్యక్తి లేడు, కానీ నాకు ఇష్టమైనటువంటి నీవు చిరకాలం వర్ధిల్లి అజేయంగా అమరత్వం సాధించి రామచంద్ర నామాన్ని స్మార్థకము చేసుకోమని చక్కగా ముద్దు పెట్టి దీవించాడు విశ్వామిత్రుడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివధనుసు ఇచ్చిన రామచంద్రుడికి, విశ్వామిత్రుని యాగ రక్షణ చేసే రామచంద్రుడికి మంగళహారతలు ఇస్తున్నారు. ఏ విధంగా అండి? మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళము. జై శ్రీరామచంద్ర మూర్తికి జై. జై శ్రీరామచంద్ర మూర్తికి జై. జై శ్రీరామచంద్ర మూర్తికి మంగళం.

0: మీరింతవరకు శ్రీ ఎం శేఖర్బాబు బృందంచే విశ్వామిత్ర యాగ సంరక్షణ బుర్రకథ విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా అశోక్ చిత్రానికి కారుణ్య పాడిన పాట, రచన చంద్రబోస్.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథస్వామి వారిని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని, గీత వడ్డెర చేనేత కార్మికులతో పాటు వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పథకం లబ్దిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, నిర్దేశించిన వడ్డీ రేటుకే రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్

0: శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఇక్కడ తూప్లపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సాగర తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి విద్యార్థులకి అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
0: మరోవైపు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మడనూరు పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఇన్కాయ్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ,
2: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రవేశపెట్టిన పీఎం గతిశక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక కీలక వేదికగా నిలుస్తోంది. 2021లో ప్రారంభమైన కార్యక్రమం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ లైన్లు, లాజిస్టిక్స్ వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పథకం కింద 16 మంత్రిత్వ శాఖలు విభాగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఏకీకృతం చేశారు. దీంతో కొత్త ప్రాజెక్టుల మధ్య సమన్వయం సాధించడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా ఒకే అనుసంధానిత వ్యవస్థగా అభివృద్ది చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్దికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
3: ఆజాదీ కే అమృత్ కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగ్లే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్త కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
4: స్వచ్ఛతాయి సేవలో భాగంగా మున్సిపాలిటీస్ లో 1 నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. క్లీన్లీనెస్ డ్రైవ్ అవసరం ఉన్న పాయింట్స్ అన్ని కూడా గుర్తించడం జరుగుతుంది, అవంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రూరల్ ఏరియాస్ కు వచ్చేప్పటికీ గాంధీ జయంతి వరకు కూడా మనము ఈ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది 15 రోజులు. అలాగే టూరిజం ప్లేసెస్ అంతా కూడా క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ పౌరులు, అందరూ విద్యార్థులు మేమీ పరిధుల్లో ఈ శుభ్రతను పాటించాలని, మన ఇల్లే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేట్టు చూస్తారని ఆశిస్తూ జై.
0: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతికకాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళీకృష్ణ శ్రీనివాస్ మృతి బాధాకరమని, రాష్టం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయిందని అన్నారు. శాసనమండలిలో కాళీకృష్ణ శ్రీనివాస్తో కలిసి పనిచేసిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకుంటూ ఆయన హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని లోకేష్ వెల్లడించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత.

0: అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, మత్తు పదార్థాల దుర్వినియోగం సమాజంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రభావం చూపుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్టంలో డ్రగ్ హాట్స్పాట్ల గుర్తింపు, నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, తనిఖీలు వంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పి జగదీష్, డాక్టర్ టి బుల్లయ్య గారులతో చర్చా కార్యక్రమం వినండి.
7: సెప్టెంబర్ 17 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నేటి కాలంలో చూసినట్లయితే చాలామంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడానికి కొద్దిగా వెనకడుగు వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆసుపత్రికి వెళ్తున్నారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ హాస్పిటల్లో కనుక రోగి జాయిన్ అవ్వాల్సి వస్తే వారి భద్రత ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే అంశాల మీద ఈరోజు మనతో చర్చించడానికి డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి జగదీష్ గారు, అలాగే డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి బుల్లయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ జగదీష్ గారు, డాక్టర్ బుల్లయ్య గారు. డాక్టర్ జగదీష్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం అంటే ఏమిటి, దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి?
8: ప్రపంచంలో అనేకమైన వ్యాధులు, అనేకమైనటువంటి డిసీజెస్తో రోగులు బాధపడుతున్నారు. వాటికి సంబంధించినటువంటి పేషెంట్స్కి సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో పేషెంట్ హాస్పిటల్లో సరైన సమయానికి రీచ్ అవ్వలేకపోవడం, అలానే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కూడాను అనేకమైనటువంటి కారణాల వలన, అది యాజమాన్య కారణాలు అవ్వచ్చు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిర్లక్ష్య ధోరణి అవ్వచ్చు, లేదా పేషెంట్కి అవగాహన లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో రోగికి సరైనటువంటి వైద్యం అందకపోవడం వలన వ్యాధి తీవ్రత జరగడం కానీ కొన్ని సందర్భ మరణాలు జరగడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ప్రతి మనిషికి సరైన అవగాహన అవసరం ఉంది. ఎందుకంటే ఏ డిసీజ్కి

0: ఎక్కడికెళ్ళాలి, వెళ్ళినటువంటి ఆ డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ అవునా కాదన్నది వారికి అవగాహన కలిగి ఉండాలి. అలానే అతను అడ్మిట్ అవుతున్న హాస్పిటల్లో సరైన సదుపాయాలు ఉన్నాయా, వైద్య సంబంధించినటువంటి సరే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయా, లేదా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా లేదా, అలానే హాస్పిటల్లో ఆ డిసీజ్ సంబంధించిన వైద్య సేవలు ఉన్నాయా అందుబాటులో ఉన్నా లేదా అనే అవగాహన అనేది కలిగి ఉండాలి. అలానే ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడాను చక్కటి ఒక కొటేషన్ చెప్పడం జరిగిందండి. బిషక్ ద్రవ్య నుపస్థారోగి పాద చతుష్టయం అని చెప్పేసి వైద్య చికిత్సలో నలుగురిని పాద చతుష్టయం చెప్పడం జరిగింది అనమాట. అంటే అర్థం, రోగికి చక్కటి వైద్యం అందాలంటే మంచి డాక్టర్ ఉండాలి, మంచి మందులు ఉండాలి, డాక్టర్కి అనుకూలంగా వైద్యాన్ని సహకరించే రోగి ఉండాలి, అలాగే రోగికి చక్కటి వైద్య సేవలు అందించడానికి కావలసినటువంటి వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి. అలా ఉన్నప్పుడే రోగి భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకొని రోగికి చక్కటి వైద్యం అందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట.
1: బుల్లయ్య గారు, మీరు చెప్పండి, ఈ దినోత్సవం గురించిన అవగాహన ప్రజల్లో ఎలా ఉందంటారు?
2: యాక్చువల్గా రోగి భద్రతా దినోత్సవం గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువే ఉంది. ఎందుకంటే మిగతా ఎయిడ్స్ కానీ లేకపోతే హెపటైటిస్ కానీ లేకపోతే మిగతా దినోత్సవాల గురించి కొంచెం ఎక్కువగానే పాపులర్గా ఉంది. కానీ రోగి భద్రత అనేది అసలు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది. రోగి భద్రత గురించే కావాలి. హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన దాకా కూడా హాస్పిటల్లో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ లేకపోతే డాక్టర్ గారు కానీ ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలని చాలా ముఖ్యం నవేడేస్ యాక్చువల్గా. ఎందుకు అని అంటే ఒక్కో డిసీజ్కి ఒక్కొక్క ఏరియన్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ హాస్పిటల్లో హార్ట్ పేషెంట్గా జాయిన్ అయ్యాడే అనుకోండి, తను యాక్చువల్గా తీసుకోవాల్సిన ఆల్రెడీ డాక్టర్ గారు చెప్తారు. తన్ని ట్రీట్మెంట్ టైంలో ఒక వార్డుకి షిఫ్ట్ చేసినప్పుడు రోగితో పాటుగా రోగి పక్కన ఉన్నటువంటి పరిచారకుడు లేదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అతను ఏ కండిషన్లో ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ తను బాత్రూమ్కి వెళ్ళాలి అనుకుంటే తనతో పాటు ఎవరు వెళ్ళాలి, వెళ్ళొచ్చా లేదా, ఏం చేయాలనేది ముందుగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ హార్ట్ పేషెంట్లు చాలా మంది కూడా ఈ బాత్రూమ్కి వెళ్ళి సడన్గా డిస్పోజ్ అయినటువంటి పేషెంట్లు చాలా. ఇలాంటి విషయాలతో పాటుగా రోగికి మెయిన్ తెలియాల్సింది ఏంటంటే తనకుండా ప్రాబ్లం వస్తే, ఫర్ సపోజ్ తను బాగా సివియర్ పెయిన్ వచ్చింది అనుకోండి, భరించలేనంత నొప్పి, ఇమీడియట్గా ఆల్రెడీ కాలింగ్ బెల్స్ ఉంటాయి అక్కడ హాస్పిటల్స్లో, చాలా హాస్పిటల్లో ఉన్నాయి, అలర్ట్ చేయాలి ఇమీడియట్గా యాజమాన్యాన్ని, ఇమీడియట్గా అటెండ్ అవుతారు ఎవరో ఒకళ్ళు. పెయిన్ వచ్చినా సరే అటెండర్ బయటకు వెళ్ళినప్పుడు చెప్పలేక కొన్ని పేషెంట్లు కూడా తెలుసుండరు. దాంతోపాటుగా పేషెంట్తో ఇవ్వాల్సిన భద్రత హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా తెలుసుండాలి. ఎంతమంది బెడ్స్కి ఎంతమంది అటెండర్లు ఉండాలి అది ఫస్ట్, అవి తీసుకున్నప్పుడే పేషెంట్ సేఫ్టీ. అదే విధంగా మీరు చూస్తూ ఉండారు ఈ రోజుల్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి చాలా హాస్పిటల్స్లో, అందుకని ఫైర్ సేఫ్టీ కూడా మెయిన్. హాస్పిటల్ అన్ని సేఫ్టీస్ కరెక్ట్గా ఉంటేనే పేషెంట్ సఫిషియెంట్ ట్రీట్మెంట్ పొందుతాడు.
1: అంటే ఈ జాగ్రత్తలన్నీ చూసుకోవాల్సిన బాధ్యత
2: యాజమాన్యం కరెక్ట్గా అవగాహన కలిగిస్తే డెఫినెట్ గా హాస్పిటల్ అది ఏదైనా గవర్నమెంట్ గానీ ప్రైవేట్ గానీ పేషెంట్ల పట్ల వాళ్ళు భద్రత తీసుకుంటున్నారా లేదనేది ఫస్ట్ తెలిసిపోతుంది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ అది మస్ట్ అండ్ షుడ్ గా అవగాహన పేషెంట్లలో ఉండాలి. ఇప్పుడు అదే విధంగా ఇంకోటి ఏంటంటే పేషెంట్ కి డాక్టర్ గారు ఏదో టైం టు టైం మెడిసిన్ వేసుకోమని చెప్తాడు, కానీ ప్రతి మెడిసిన్ లో కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. డైలీ తన పక్కన ఉన్న పరిచారకుడు అవైలబుల్ లేకపోవచ్చు, పేషెంట్ కి అవగాహన ఉండాలి, అది డాక్టర్ గారు కూడా చెప్పాలి, అలాంటివి చూడాలి కంపల్సరీగా. దీన్ని ప్రజల్లో ఇంకా విస్తృతంగా తీసుకెళ్లాలని మేము చూస్తున్నాం.
1: అంటే ఇప్పటి వరకు అవగాహన కొద్ది తక్కువగానే ఉంది, ఈ సంవత్సరంలో ఆ అవగాహన పెంచడానికి మీరు చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు.
2: డెఫినెట్లీ
1: రోగి భద్రత విషయంలో డాక్టర్ తో పాటు నర్సులు, అటెండరు, అక్కడ ఉండే వార్డు బాయ్లు వీళ్ల బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు.
2: అంతే మేడం,
1: ఉండాల్సిన అవసరం కూడా
2: ఉంది.
1: ఇంకా జగదీష్ గారు, స్వచ్ఛత విషయం కనుక తీసుకున్నట్లయితే ఈ స్వచ్ఛత అనేది ఆసుపత్రులు ఎలా పాటించాలంటారు?
0: పేషెంట్ యొక్క సేఫ్టీ విషయంలో హాస్పిటల్ యాజమాన్యం చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం
1: ఉంటే స్వచ్ఛత విషయంలో.
0: స్వచ్ఛత విషయంలో ఏ విధంగా అంటే వారు వచ్చినప్పుడు రకరకాల కంటామినేషన్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు హాస్పిటల్కి వస్తారు వాళ్ళు. సో వచ్చిన ప్రతి పేషెంట్ కూడా మాస్క్ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది వారు. ఎందుకంటే ఆ రెస్పిరేటరీ డిజార్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కంటమినేట్ డిసీజ్ అయినటువంటి ట్యూబర్క్లోసిస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో డిసీజ్ అవ్వచ్చు, వైరల్ డిసీజ్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ డిసీజ్ అవ్వచ్చు, వారు తుమ్ము, దగ్గు ఇలాంటి వచ్చినప్పుడు ఆ డిసీజ్ అనేది ఒకే దగ్గర ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఆ డిసీజ్లు ఇతర పేషెంట్స్కి, హెల్దీ పేషెంట్స్కి వ్యాపించడానికి, హెల్దీ పర్సన్స్కి వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోమని వారు అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే పేషెంట్ యొక్క భద్రత కొరకు

0: హాస్పిటల్లో ప్రాపర్గా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా వారి డస్ట్బిన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వెయిటింగ్ హాల్స్ నీట్నెస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే పేషెంట్ వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో స్టాఫ్ సరైన అవగాహన కలిగి ఉండాలి. ఇంజెక్షన్ చేసినప్పుడు ప్రతి పేషెంట్కి డిస్పోజబుల్ ఇంజెక్షన్స్, ఒకనప్పుడు ఆ డిస్పోజబుల్ ఇంజెక్షన్స్ ఉపయోగించకపోవడం వలన చాలా డిసీజ్ హెపటైటిస్ కానీ ఎయిడ్స్ అనేది అప్పటి రోజుల్లో ఒకరినొకరు వ్యాపించే ఆస్కారం అప్పుడు ఉండేది. ఇప్పుడు నవేడేస్ పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది, ప్రతి పేషెంట్ కూడా డిస్పోజబుల్ సిరంజెస్ ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. అలా డిస్పోజబుల్ సిరంజ్ ఉపయోగించుకోవడం, అలానే సరౌండింగ్స్ క్లీన్నెస్ మెయింటైన్ చేయడంతో పాటుగా క్లీన్నెస్ విషయంలో ఆపరేషన్ థియేటర్స్ కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీసెప్టిక్ ప్రికాషన్స్ ప్రాపర్ టైంలో వారిని ఫ్యూమిగేషన్ చేసి థియేటర్స్ని ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా ఆ యొక్క సరౌండింగ్స్ క్లీన్నెస్ మెయింటైన్ చేయడం, అలానే హాస్పిటల్స్లో పేషెంట్కి ఆపరేషన్ చేసినప్పుడు కొన్ని అవయవాల్ని కొన్ని రిస్ట్రిక్ట్ ఆపరేషన్ చేశారు, గర్భ సంచి రిమూవ్ చేశారు, లేకపోతే ఇంకోటి కోలానికి సంబంధించిన ఆపరేషన్ చేసినప్పుడు ఒక పోర్షన్స్ని వాడు రిమూవ్ చేశారు, ఏదైనా ఆ యొక్క అవయవాల్ని వాడు చేసిన ప్రాపర్ డిస్పోజల్ మేనేజ్మెంట్ అనేది పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెజర్స్ పాటించి వాటిని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న క్లినిక్స్ వీరిని ఉపయోగించిన డిస్పోజల్స్ కానివ్వచ్చు, లేకపోతే వూండ్స్ క్లీనింగ్ కొరకు ఉపయోగించినటువంటి కాటన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు బ్యాండేజెస్ అవ్వచ్చు, వాటిని ఓపెన్ ప్రదేశాల్లో వాళ్ళు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పబ్లిక్కి హానికరమైనటువంటి దీనికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యాజమాన్య ప్రతి ఒక్కరు బాధ్యత ఎరిగి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించినట్లయితే పేషెంట్స్కి భద్రత విషయంలో సరైనటువంటి మనం కల్పించిన వాళ్ళు అవుతాం అనుకుంటున్నాం.
1: ముల్లయ్య గారు, ఇందాక మీరు చెప్పారు కదా ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి, అన్నీ ఉండాలి అన్నారు, ఇంకా యాజమాన్యం ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి?
2: ఇప్పుడు పేషెంట్ ని ఫర్ సపోజ్ ఆపరేషన్ అయిపోయింది అనుకోండి, పోస్ట్ ఆపరేటివ్ యూనిట్ లో ఎన్ని రోజులు ఉంచాలి? అది మెయిన్ యాక్చువల్ గా, ఎందుకంటే చాలా కేసులు కూడా యాక్చువల్ గా పోస్ట్ ఆపరేట్ లో డిలే అవటం వల్ల ఏమవుతుందంటే ఒక డిసీజ్ బదులు ఇంకో డిసీజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ సపోజ్ హాస్పిటలైజ్డ్ న్యూమోనియా అని ఉంది యాక్చువల్ గా, పేషెంట్ కండిషన్ పూర్ గా ఉంది అని అలా కంటిన్యూగా ఐసీలో ఉంచడం వల్ల కూడా ఇంకో డిసీజ్ కూడా రావచ్చు అనమాట. అక్కడ హైజీన్ మెయిన్ అనమాట యాక్చువల్ గా. ఫర్దర్ గా ఇంకేం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది చూసుకోవాలి. అదేవిధంగా పేషెంట్ సేఫ్టీలో మెయిన్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్ దగ్గర 24 అవర్స్ డిసీజ్ని బట్టి మానిటరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ డిసీజ్కి ఏ టైప్ ఆఫ్ మానిటరింగ్ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఏ ఫ్లోర్లో ఉన్నాడో ఆ ఫ్లోర్ డాక్టర్ గారు కానీ సిస్టర్ గారు కానీ ఆ మానిటరింగ్ తీసుకుంటే అనుకున్న టయానికి పేషెంట్ సేఫ్టీగా బయట రాగలడు. పోస్ట్ ఆపరేట్ లో కూడా మెయిన్ చేయాల్సింది అదే, అది మెయిన్ మన పేషెంట్కి ఇచ్చినటువంటి భద్రత. యాక్చువల్ గా ఒక పేషెంట్ ఫ్రీగా బయటకు వెళ్ళగలిగితే రెండో పేషెంట్ ఆటోమేటిక్ గానే వస్తాడు మనం వితౌట్ యాడింగ్. డాక్టర్ గారి గురించి కానీ హాస్పిటల్ గారి గురించి కానీ దేని గురించి అయినా బయట అవగాహన ఇంకా పెరిగిద్ది. అలా కాకుండా కాంప్లికేషన్స్ గా రేజ్ అయితే అటు హాస్పిటల్ యాజమాన్యానికి ప్రాబ్లం, డాక్టర్కి ఇబ్బంది, పేషెంట్కి కూడా ఇబ్బంది. అలా లేకుండా పేషెంట్కి సేఫ్టీగా బయటకు పంపించి సేఫ్టీ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా బాగుంటుంది.
1: అంటే రోగి అనారోగ్యంతో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆరోగ్యంగా బయటికి వెళ్లేలా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంటుంది, అలాగే నా ఉద్దేశం కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో కొంత ఉండాలని
2: 100% ఉండాలి. వాళ్ళు ఒక కంపల్సరీ
1: ఎలా ఉండాలంటారు,
2: పేషెంట్ తన బాధలో తను ఉంటాడు యాక్చువల్ గా, పక్కన ఉన్నటువంటి పరిచారకుల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఐడియల్ మ్యాన్ ఆ ఫ్యామిలీలో యాక్చువల్ గా కొంచెం ఎడ్యుకేటెడ్ గా ఏమి పరిచర్యలు చేయాలి, ఏ టైంలో అతనికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, పక్కన వాళ్ళతో ఎలా చెప్పాలి, హాస్పిటల్ డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి, అట్లా ఏ విధమైన ఇన్వెస్టిగేషన్స్కి ఎప్పుడు రాశాడు, ఎక్కడ మీట్ అవ్వాలి, అవన్నీ కూడా అవగాహన కలిగి ఉన్న వాళ్ళు అయితే చాలా బాగుంటుంది.
1: ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి కదండి, అయినప్పుడు ఆహార విషయంలో ఒక 2 రోజులు ఇలా తీసుకోకూడదు, నార్మల్ గా తీసుకోవాలి, వాటరే తీసుకోవాలి అని కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి, అలాంటి వారికి ఆహార విషయంలో ఆసుపత్రులు ఏ విధంగా సహాయం చేస్తాయి?
2: ఈ ఆహారం అనేది యాక్చువల్ గా ఒక కీ రోల్ హాస్పిటల్లో ఉండప్పుడు, హాస్పిటల్లో ఇచ్చే మెడిసిన్స్ అదే విధంగా చేసినటువంటి సర్జరీ గాని లేకపోతే ఇంకేదన్నా ప్రొసీజర్ గాని చేసినప్పుడు దాన్ని బట్టి కంపల్సరీగా డాక్టర్ గారు కానీ డైటిషియన్ కానీ ఒక చెప్తాడు ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా చేయాలని, అది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. కానీ ఆ ఇచ్చే ఆహారం ఎలాంటిది అనేది హాస్పిటల్ యజమాన్యం చెక్ చేసుకోవాలి. మనం చెప్పిన డైటే పేషెంట్కి ఇస్తున్నారా లేదా
1: బాధ్యత,
2: నర్సుతో పాటుగా పక్కన ఉన్నటువంటి పరిచారకులు కూడా చూసుకోవాలి, మనకి డాక్టర్ గారు ఇది అడ్వైజ్ చేశారా లేదా అని తెలుసుకొని ఉండాలి. అది కంపల్సరీ వాళ్ళు రాస్తారు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి అని, ఇన్ని రోజులు ఇవ్వాలి, అసలు ఫుడ్డే తీసుకోకూడదు, వాటరే తీసుకోవాలి, ఇలా చెప్తా ఉంటారు.

0: అన్ని కూడా పక్కన ఉండే వాళ్ళతో పాటు ఆ వార్డులో ఉండేటువంటి డ్యూటీ డాక్టర్ గాని సిస్టర్ గాని అవగాహన వెళ్తుంటే పేషెంట్ కి నెక్స్ట్ సేఫ్టీ విషయంలో అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్ కూడా. సర్జరీకి వెళ్తున్నాడు, సర్జరీకి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫుడ్స్ కానీ వాళ్ళు చెప్తారు, ఈ అడ్వైస్ చెప్తారు, అయ్యే పాటించాలి. అవి పాటించినప్పుడు సో మెనీ కాంప్లికేషన్స్ కూడా వస్తా ఉంటాయి.
1: అంటే ఆపరేషన్ ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత ఎలా తీసుకోవాలి కూడా చెప్పిన ప్రకారం రోగి పాటించాలి, ఇచ్చేది కూడా స్వచ్ఛంగా
0: ఉండాలి, హాస్పిటల్ యజమాన్యం చూసుకోవాలి, బై ది బై వార్డు లో ఉన్న సిస్టర్లు కూడా చూసుకుంటా ఉంటారు.
1: బాగుందండి. జగదీష్ గారు, ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
2: జనరల్ గా పేషెంట్స్ యొక్క హెల్త్ అవేర్నెస్ అనేది, ఏదైతే భద్రతా సంబంధించిన అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సో దానికి సంబంధించినటువంటి బాధ్యతగా ఇటు వైద్య రంగం, పర్టికులర్ గా డాక్టర్స్ లేదా హాస్పిటల్ యాజమాన్యం కూడాను పాత్ర అవసరం ఉంటుంది అన్నమాట. ఎలాంటి అవసరం అంటే, పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ ఏ విధంగా వైద్యం చేయాలి, ఎలాంటి రకాల ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి అనేది అవగాహన అనేది డాక్టర్ అందరికి అవగాహన ఉంటుంది. అయితే ఏమవుతుందంటే, నంబర్ ఆఫ్ పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వారికి వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. నెక్స్ట్ రెండోది ఏమవుతుందంటే, పేషెంట్ వచ్చినప్పుడు ప్రతి పేషెంట్ కూడా డాక్టర్తో ప్రాపర్గా ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క బాధలు కానీ వారి యొక్క డిసీజెస్ ఇవన్నీ కరెక్ట్గా డాక్టర్ చెప్పడానికి కావాల్సిన టైంని వారు అలర్ట్ చేయగలగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల్లో ఎక్కువ క్రౌడ్ ఉన్నటువంటి హాస్పిటల్స్లో పేషెంట్ డాక్టర్తో డైరెక్ట్గా ఎక్కువ సమయాన్ని వాళ్ళు వారు ఇంటరాక్ట్ అవ్వడానికి స్కోప్ దొరకట్లేదు. దానివల్ల ఏంటి, వారి కొన్ని కష్టాలు కానీ డిసీజన్ వారు డాక్టర్ని వారు షేర్ చేసుకోవడానికి సమయం దొరకపోవడం వల్ల పేషెంట్ వారి డిసీజన్ ప్రాపర్ డయాగ్నోసిస్లో మిస్గైడ్ అవుతుంది అనమాట. అలానే డాక్టర్ బాధ్యతగా కూడా ఏంటంటే, పేషెంట్ వచ్చినప్పుడు ఏ విధమైన వైద్యం చేయాలనడానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేపించాల్సి ఉంటుంది. అలానే రైట్ టైంలో వారికి వైద్యం అందించడానికి తీసుకోవాలి జాగ్రత్తలన్నీ కూడా డాక్టర్ గారు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలన్నీ కూడాను కన్సర్న్డ్ ఏదైతే నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ కానీ నర్సింగ్ స్టాఫ్ ఉన్న వారందరూ కూడాను డాక్టర్స్ వారికి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చి పేషెంట్ కావాల్సినటువంటి ఏదైతే భద్రత సంబంధించి, చాలా వరకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి యొక్క ప్రీవియస్ హిస్టరీ, డిసీజ్ సంబంధించినటువంటి హిస్టరీ పేషెంట్ దగ్గర ఉండదు. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్ మళ్ళీ మొదటి నుండి వారి యొక్క డిసీజ్ డయాగ్నోస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇన్వెస్టిగేషన్ చేసి అవి ల్యాబ్కి వెళ్ళి వారి యొక్క రిపోర్ట్ రావడానికి 1 or 2 hours టైం పెట్టేసరికి ఏమవుతుంది, పేషెంట్కి వైద్యం చేయడంలో డిలే అయిపోతుంది అనమాట. అందుకు పేషెంట్స్ ఏం చేయాలంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు ప్రీవియస్గా తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ షీట్స్ కానీ ట్రీట్మెంట్ ఉన్నటువంటి యొక్క ఓపీ స్లిప్స్ కానీ అవన్నీ కూడాను వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంట తీసుకెళ్ళినట్లయితే ఆ డాక్టర్ సరైనట్టు ఇమీడియట్గా వాటికి కొంత ఐడియా ఉంటుంది, అసలు సోన్స్ డిసీజ్ పేషెంట్ నోన్ కేసు అని తెలుస్తుంది, దాన్ని బట్టి వైద్యం చేయడానికి అవసరం. అందుకనే మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, హెల్త్ మిషన్ ఒకటి అనేది, ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ అనేది ఒకటి పెట్టడం జరిగింది అనమాట. ఇదేంటి, డిజిటల్ ఎంట్రీ అనమాట. అంటే పేషెంట్ సంబంధించినటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఆన్లైన్ లో ఎంట్రీ వేయడం జరుగుతుంది.
1: అంటే ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వెయిటింగ్ అనేది ఎక్కువ అవ్వకుండా వాళ్ళ పేరు నమోదు చేయించుకున్నప్పుడు ఆన్లైన్ లో చేసుకోవచ్చు.
2: ఆయుష్మాన్ భారత్ అనే పోర్టల్ ఉంది, ఇందులో పేషెంటే డైరెక్ట్ గా వారికి సంబంధించిన ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లాలి, ఎక్కడికి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలని కూడా ఆన్లైన్ లో వీరు ఆయుష్మాన్ భారతి పోర్టల్ ద్వారా వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు ఆ టైంకి ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లి వారు వైద్యం. హెల్త్ పోర్టల్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వారు, కేంద్ర ప్రభుత్వం వారు డిజైన్ చేయడం జరిగింది. ఆ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి పోర్టల్ పేషెంట్కి ఒకసారి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. అది దానిలో వారు పేషెంట్ సంబంధించినటువంటి డేటా ఎంట్రీ చేసి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదంటే వారి ఆధార్ నెంబర్ అనేది వారు ఎంట్రీ వేసి ఆధార్ నెంబర్ ద్వారాగా వారు ఎనేబుల్ చేసుకునేట్టు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా వాళ్ళు ఎంటర్ చేస్తే వారి యొక్క పర్టికులర్ ఒక ఆయుష్ ఐడో లేదా ఆభా ఐడీ అనేది వస్తుంది అనమాట. అది ఇంకా పర్మనెంట్. ఇంకా అయితే వారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వారి యొక్క ఐడి చెప్తే ఆటోమేటిక్గా ఆన్లైన్లో వారి యొక్క డేటా అంతా కూడా ఎక్కడ వైద్యం చేసుకున్నారు, ఏ రకమైన వైద్యం చేసుకున్నారు అనేది వారికి తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్కి సరైన వైద్యం అందించడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ప్రజల యొక్క అవసరం ఏమిటంటే, రోగి బాధ్యతగా మన బాధ్యత కూడా దానిలో ఉంటుంది అనమాట. అది ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి వైద్యం అందుతుంది. అలానే ప్రతి పేషెంట్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి యొక్క ఇన్సూరెన్సెస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా మంది వచ్చి దాని కొన్ని సందర్భాలు సరైన వైద్యం అందక వారు పేషెంట్ మరణాలకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి పేషెంట్ కూడా వారుకున్నటువంటి ఆర్థిక సంబంధం గవర్నమెంట్ పరంగా కూడా పేషెంట్ సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను భద్రత సంబంధించిన, అలానే డాక్టర్స్ ఇచ్చిన సూచనలు సలహాలన్నీ కూడా ప్రతి పేషెంట్ కూడాను పాటించాలి. కొన్ని సందర్భాలు పేషెంట్కి అవగాహన లేకపోవడం ఏమవుతుందంటే, వారు డాక్టర్ ఇచ్చిన సలహాలు వారు పాటించకపోవడం వల్ల పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్స్ కానీ డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్ళినాక సరైన జాగ్రత్తలు

0: డాక్టర్ ఇచ్చిన సూచనలు సలహా పాటించకపోవడం వల్ల డిసీజ్ ఆశించినంత మేరకు వారికి క్యూర్ అవ్వకపోవడం జరుగుతుంది అన్నమాట. రోగి భద్రత విషయంలో కూడాను యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా గురుతర బాధ్యత ఉంది. మా హాస్పిటల్ మేము ఏం చేస్తున్నాం అంటే పబ్లిక్ కి డిఫరెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని డిసీజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు తల్లిపాల దినోత్సవం అని, వరల్డ్ హెపటైటిస్ దినోత్సవం అని, టై నిరోధ దినోత్సవం అని, ఎయిడ్స్ నివారణ దినోత్సవం అని చెప్పేసి అలా దగ్గర డిఫరెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి అవేర్నెస్ డిసీజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ కి మేము వారికి మార్నింగ్ టైంలో మేము అవేర్నెస్ ఇచ్చి పోస్టర్స్ ఉంటాయన్నమాట, దాని ఐఈసీ మెటీరియల్స్ ఉంటాయి, వారికి ఆ మెటీరియల్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది, పేషెంట్స్ అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నమాట.
1: చాలా బాగుందండి. బుల్లయ్య గారు మీరు చెప్పండి, ఎక్కువ సమయం ఆసుపత్రిలో రోగి పక్కన నర్సులే ఎక్కువగా ఉంటూ ఉంటారంటారు కదా, మరి నర్సు యొక్క ప్రవర్తన రోగి విషయంలో ఎలా ఉండాలంటారు?
2: యాక్చువల్గా మా ఆయుర్వేదంలో చెప్పినట్టుగా నర్సు గాని వైద్యుడు గాని లేకపోతే రోగి గాని రోగి సహాయకుడికి గాని ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమ నిబంధనలు ఆల్రెడీ ఆయుర్వేద గ్రంథంలో పూర్వకాలంలో చెప్పారు. నర్సు కూడా ఎప్పుడు కూడా తన తల్లిగానో లేకపోతే తన బిడ్డగానో చూసుకోవాలి రోగిని. అదే సగం రోగి యొక్క సేఫ్టీ, 50% డిసీజ్ కూడా అక్కడే నయమైంది. తను యాక్చువల్ గా యాంగ్జైటీ లేకుండా అక్కడ నేను ఉండగలనని ఫీల్ అవ్వాలంటే మెయిన్ అక్కడ ఉన్నటువంటి నర్సే, ఆ నర్స్ తర్వాత హాస్పిటల్ కల్పించే ఈ ఫెసిలిటీసే, ఆ తర్వాతే డాక్టర్. యాక్చువల్ డాక్టర్ గారు ప్రతి పేషెంట్ దగ్గర కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు కదా, కంపల్సరీగా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్కువ కూడా నర్సింగ్ స్టాఫ్ మీదే ఉంటుంది. వాళ్ళు కూడా రెగ్యులర్ గా పేషెంట్ అజాగ్రత్త కాకుండా జాగ్రత్తగా ఏ టయానికి ఏం మెడిసిన్ వేయాలి, ఏ టయానికి ఏం చేయాలి అనేది మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళకు రోస్టర్ ఉంటుంది. ఆ రోస్టర్ ప్రకారం వాళ్ళు ఉన్నటువంటి పాయింట్స్ ప్రకారం ఫాలో అవుతా ఉండాలి. వాళ్ళు నెక్స్ట్ ఛార్జ్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా చెప్తారు, అది చూసుకుంటా ఉండాలని. అక్కడ ఏ విధమైన తప్పు జరిగినా కూడా రోగికి కొంచెం అభద్రత అనేది ఏర్పడుతుంది, అది కంపల్సరీగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద ఉందండి.
1: అంటే అర్ధరాత్రి పూట అయినా సరే రోగిని బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా ఏం చేయాలన్నా ఆ బాధ్యత అంతా కూడా నర్సు మీదే
2: ఉంటది. తప్పనిసరిగా మీరు అన్నట్టు నర్సు మీదే ఉంటది. కంపల్సరీగా ఇక్కడ పాటించాల్సింది ఏంటంటే నైట్ డ్యూటీ కదా అని ఇప్పుడు కూడా అక్కడ చాలా హాస్పిటల్ గమనిస్తారు, కంపల్సరీగా మేల్కొని ఉండాల్సింది. ఆల్రెడీ అవేర్స్ కాల్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసే సీసీటీవీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి.
1: అంటే ప్రతి వాడికి ఒక సీసీటీవీ
2: ఉండాల్సిందే కూడా.
1: ఇక చివరగా జగదీష్ గారు, ప్రజలకు రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారు యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి యాజమాన్యం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది, ఏ విధమైన ఫెసిలిటీస్ వాళ్ళు కల్పిస్తున్నారు, ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, క్వాలిఫైడ్ డాక్టర్ అవునా కాదని, ఇవన్నీ విషయాలు వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తన బాధ్యతగా కూడాను ప్రతి యొక్క హెల్త్ సంబంధించినటువంటి డిసీజ్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, కేస్ షీట్స్ కానీ లేదా రికార్డ్స్ అనేది ప్రాపర్గా వారు మెయింటైన్ చేసుకుని మళ్ళీ ఏదైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ యొక్క రికార్డ్స్ అన్ని కూడా అక్కడ ప్రజెంట్ చేసినట్లయితే డిసీజ్ డయాగ్నోసిస్లో డాక్టర్స్ కూడా వీరు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు అవుతారు. అలానే హాస్పిటల్ యాజమాన్యం కూడా వీరు అడగొచ్చు, వారు హాస్పిటల్లో కొంత అమౌంట్ పే చేసి వారి వైద్యం తీసుకుంటున్నారు కాబట్టి యాజమాన్యం కూడా క్వశ్చన్ చేసి వారికి ఏమైనా సరైన సదుపాయాలు అందుతున్నా లేదా, సక్రమంగా వైద్యం జరుగుతుందా లేదా, ఇంకేదైనా అవసరం అనుకుంటే వారు అడిగి వారి వైద్యాన్ని వారు పొందొచ్చు అన్నమాట.
2: మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోగి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు అని అంటే హాస్పిటల్లో ఉండపు, హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిన దాకా, జాయిన్ అయ్యి బయటికి వెళ్ళిన దాకా WHO నామ్స్ చాలా నామ్స్ ఉన్నాయి, చాలా ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ అన్ని కూడా పాటిస్తే డెఫినెట్ గా రోగికి న్యాయం జరిగిద్ది. అదే విధంగా డౌట్ ఉంటే ఇమ్మీడియట్ గా యాజమాన్యాన్ని ఫిర్యాదు చేయడం ముఖ్యం. వీళ్ళకే కాకుండా ఫర్దర్ వచ్చే రోగికి కూడా సేఫ్టీగా ఉంటుందని నా ఉద్దేశం.
1: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా రోగికి ఎలాంటి, అంటే ఒకవేళ ఆసుపత్రికి వెళ్లవలసి వచ్చినప్పుడు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు యాజమాన్యం, భద్రత విషయంలో వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు జగదీష్ గారు. ఉల్లయ్య గారు మీకు ధన్యవాదాలు, నమస్కారం అండి. కార్యక్రమంలో మీరింతవరకు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పి జగదీష్, డాక్టర్ టి బుల్లయ్య గారులతో చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బృందగానం వినండి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: లలిత గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే లలిత గీతం ఆలపించిన వారు మల్లిక్, రచన నండూరి రామ్మోహన్ రావు. అంతరంగమందు

కష్టాల నష్టాల కాలమంతా వదిలి, కష్టాల నష్టాల కాలమంతా వదిలి, బంగారు పంటలకు బాటలందించాలి, బంగారు పంటలకు బాటలందించాలి. పొరూరి రైతన్నా లేరా.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా ఖయామత్ సే ఖయామత్ తక్ ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆనంద్ మిలింద్.

మీరు విన్న పాట టక్కర్ చిత్రానికి అభిజిత్ భట్టాచార్య, అల్కా యాగ్నిక్ పాడారు. రచన మాయా గోవింద్, సంగీతం అను మాలిక్. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దీవానా చిత్రానికి కుమార్ సాను పాడారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ధడ్కన్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

మీరు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట బాజీగర్ చిత్రానికి కుమార్ సాను, అను మాలిక్ పాడారు. రచన దేవ్ కోహ్లీ, సంగీతం అను మాలిక్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట మై ఖిలాడి తూ అనాడి. ఈ చిత్రానికి అను మాలిక్, కుమార్ సాను, అల్కా యాజ్ఞిక్ పాడారు. రచన రాణి మాలిక్, సంగీతం అను మాలిక్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాన్ని పంపించాలి. వాట్సాప్ నంబర్ 0866248812. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మీ సమాధానాల్ని పంపించవచ్చు. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతీయ పికాసో అని ఎవరిని పిలుస్తారు? భారతీయ పికాసో అని ఎవరిని పిలుస్తారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మీరు మీ వాట్సాప్ ద్వారా పంపించేసేయండి.

ఎస్ మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను. మరి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అయితే ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు, ఎవరన్నా రాంగ్ ఆన్సర్స్ పంపించారా చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. మరి వీరితో పాటుగా ఒకే టైంకి ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, మహేంద్ర తెనాల నుంచి, అనంతపురం నుంచి అనురాధ, వీరు అందరూ ఒకే టైం ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే దోర్నాల బాలాజీ వనస్థలపురం హైదరాబాద్ నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, వీరైతే ఫుల్ నేమ్ పంపించారు, నైస్ అండి. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, ఇంకా ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ తెనాలి నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా ఫుల్ నేమ్ పంపించారు, ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, ధవళ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ హరికిషన్జీ లక్ష్మీవర్మ మూసాపేట నుంచి, ఇంకా వారి గ్రామ ప్రజల పేర్లన్నీ కూడా రాశారు. సో గ్రామ ప్రజలు అందరూ కూడా, ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ, నాగేంద్రప్ప ఉడేవు ములకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంతపెద్దన్న, లతా ఉయ్యూరు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి,

రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల్ శ్యామల అయాన్స్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ సత్యనారాయణ చిత్రకరుడు నుంచి దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం రెండు ఊరు పేర్లు పంపించారు మరి ఏ ఊరు అనుకోవాలి ఎనీవే సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు హనుమంతరావు బృందావనం పద్మశ్రీ శ్యామ్ దేవీ ప్రసన్న శృతి ప్రహ్లాద శ్రీవత్స హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి ఇంకా హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి శ్రీనివాసరావు సూర్యతేజ మను రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి నారాయణపేట జిల్లా ఉట్కూర్ నుంచి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మార్కాపురం దేవరగట్టు నుంచి సల్మన్ రాజు సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప ఇంకా వారి మిత్రబృందం నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రాధాప్రకాష్ ఖమ్మం నుంచి క్వశ్చన్ ప్లీజ్ అని ఇప్పుడు అడుగుతున్నారు సో సెకండ్ క్వశ్చన్కి ప్రిపేర్డ్గా ఉండండి గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి ఇంకా మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు ఇంకా ఎస్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు ఎంఎఫ్ హుస్సేన్ మరి ఈ ఎంఎఫ్ హుస్సేన్ గారిని భారతీయ పికాసో అని పిలుస్తారు సో సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం హాస్య నటులు సుత్తివేలు అసలు పేరు ఏంటి హాస్య నటులు సుత్తివేలు గారి అసలు పేరు ఏంటి

ఎస్, ఈరోజు మన యువలయలో మరి సెకండ్ క్వశ్చన్ అడిగేశాను, సుత్తివేలు గారి అసలు పేరు ఏంటి అని. సో ఆన్సర్స్ పంపించేశారు. సో ఫుల్ ఆన్సర్ అయితే పంపించలేదు, ఫస్ట్ ఆన్సర్ పంపించినారు కానీ ఆన్సర్ మాత్రం ఫుల్గా లేదు. సో మరి తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి, అనంతపురం నుంచి అనురాధ, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. వీరందరూ ఒకే టైంకి పంపించారు, కంగ్రాట్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ, దసగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, మూసాపేట గ్రామం నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, ఇంకా వారి మిత్రబృందం. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్టిక్ట్ నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురాం, మౌనిక, త్రిలోక్, లతా సుహాస్ హోస్కోట నుంచి, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి, మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఇంకా బాబు మార్కాపురం నుంచి, దేవరగట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, ఇంకా వారి మిత్రబృందం, లతా ఉయ్యూరు నుంచి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్,

నాగేంద్రప్ప ఉడేవు మొలకలమర్రు తాలూకా కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయిపూజ దిలీప్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్, ఇంకా వారి మిత్రబృందం ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం అలగాపుర గ్రామం ఇక్కడి నుంచి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఉచ్చేగౌడ కెంపం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రబాయి, నాగమణి, నరేష్, మాధవి, పాపినేపాలెం నుంచి నల్లమ్మ, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని, గుండుగొలం నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్, సత్యనారాయణ, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి రాజేష్, శ్రీవల్లి, కుమార్, భాగ్యబాయి, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే కురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు, ఇది సుత్తివేలి గారి అసలు పేరు. సో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా వచ్చింది, ఎవరు అంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు. సో ఇదండి మరి ఈరోజు యువలయ్య. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తాయి, వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ఛాత్రోం కే లియే సూచనాయే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్ రావు, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. వినండి ఛాత్రోం కే లియే సూచనాయే.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీర్వాద్ ఆలియా, బైఠో. ఇస్ వర్ష్ తుమ్ దశవీ కక్షా మే ఆయీ హో నా?
2: జీ హాం అధ్యాపక్ జీ.
3: దశవీ కక్షా కి హిందీ పాఠ్య పుస్తక కా నామ క్యా హై బతా సక్తి హో?
2: జీ హాం, సుగంధ భాగ్ దో.
3: అచ్చా, ఇస్ పాఠ్య పుస్తక మే ఛాత్రోం కే లియే విశేష సూచనాయే దీ గయీ హై. ఆజ్ హమ్ ఉన్కే బారే మే జాన్ లేంగే. ఇస్కే పహలే యే బతావ్, ఇస్ పాఠ్య పుస్తక మే కితనే ప్రకార్ కే పాఠ దియే గయే హై?
2: జీ హాం, బతాఉంగీ. పాఠ్య పుస్తక మే కవితాయే, కహానియా, నిబంధ, పత్ర లేఖన్, ఏకాంకీ, యాత్రా వృత్తాంత, సాక్షాత్కార్ ఆది ప్రకార్ కే పాఠ దియే గయే హై.
3: అచ్చా, పద్య సాహిత్య ఔర్ గద్య సాహిత్య, క్యా ఇస్కా అంతర్ బతా సక్తి హో?
2: జీ నహీ, ఆప్ హీ బతాయే.
3: సునో, ప్రాచీన్ ఔర్ ఆధునిక కవితాయే పద్య సాహిత్య కే అంతర్గత హై. కహానీ, ఏకాంకీ, నిబంధ, పత్ర లేఖన్, యాత్రా వృత్తాంత, సాక్షాత్కార్ ఆది గద్య సాహిత్య కే అంతర్గత హై. అర్థమైంది కదా?
2: అర్థమైందండి.
3: బతావ్, పాఠ్య పుస్తక మే కితనీ కవితాయే దీ గయీ హై ఔర్ వే క్యా క్యా హై?
2: జీ హాం, పూరే 5 కవితాయే దీ గయీ హై. వే హై బరస్తే బాదల్, హమ్ భారత్వాసీ, కన్కన్ కా అధికారీ, భక్తి పద్ ఔర్ నీతి కే దోహే.
3: అబ్ బతావ్, కితనీ కహానియా దీ గయీ హై ఔర్ వే క్యా క్యా హై?
2: దో కహానియా దీ గయీ హై. వే హై ఈద్గాహ్ ఔర్ జల్ హీ జీవన్ హై.
3: కౌన్సా నిబంధ దియా గయా?
2: జీ హాం, లోక్ గీత్ నామక్ నిబంధ దియా గయా హై.
3: అచ్చా, ఏకాంకీ కా నామ క్యా హై?
2: జీ, స్వరాజ్య కీ నీవ్ నామక ఏకాంకీ దీ గయీ హై.
3: అచ్చా, కిస్ విషయ కా పత్ర లేఖన్ దియా గయా హై?
2: జీ హాం, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ విషయ పర్ పత్ర లేఖన్ దియా గయా హై.
3: అచ్చా, దక్షిణీ గంగా గోదావరీ యే కిస్ ప్రకార్ కా పాఠ హై?
2: జీ హాం, యహ తో యాత్రా వృత్తాంత పాఠ హై అధ్యాపక్ జీ.
3: అబ్ బతావ్, ఇస్కే అలావా ఉపవాచక్ కే పాఠ కితనే హై ఔర్ వే క్యా క్యా హై?
2: జీ, ఉపవాచక్ పాఠ 4 హై. వే హై శాంతి కీ రాహ మే, దో కళాకార్ అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనోఖా ఉపాయ్.
3: క్యా ఇన్కే అలావా ఔర్ కుచ్ పాఠ భీ హై?
2: జీ హాం, పఠన్ హై తు 4 పాఠ దియే గయే హై.
3: బతావ్, వే క్యా క్యా హై?
2: జీ హాం, పహలా హై యహ రాస్తా కహా జాతా హై, దూసరా హై ఉల్జన్, తీసరా హై మాహ్ ముఝే ఆనే దే, ఔర్ చౌథా హై క్యా ఆప్కో పతా హై?
3: అచ్చా, అబ్ తక్ హమ్నే పాఠ్య పుస్తక మే దియే గయే సారే పాఠోం కే నామ జాన్ లియే. యహ పాఠ్య పుస్తక ఆప్కే స్తర్ ఔర్ రుచియోం కే అనురూప్ బనాయీ గయీ హై. ఇస్సే ఆప్ భాషా కే సభీ కౌశలోం కా వికాస్ కర్ సక్తే హై. ఇస్కే లియే ఆప్ అధ్యాపక్ కా మార్గదర్శన్ వా సహయోగ్ లే సక్తే హై. అబ్ బతావ్, భాషా కౌశల్ క్యా క్యా హై?
2: జీ హాం, బతాఉంగీ. సున్నా బోల్నా, లిఖనా ఔర్ పఢ్నా యే భాషా కౌశల్ హై.
3: బహుత్ అచ్చా బతాయా. అబ్ అగలీ సూచనా క్యా హై, పఢో.
2: జీ హాం, పాఠ యా అభ్యాస్ కే లియే దిగ్దర్శికా, విషయ సామగ్రీ, ప్రశ్న బ్యాంక్ ఆది కా ఉపయోగ్ నహీ కర్నా చాహియే. ఇస్కే బజాయే శబ్దకోశ్ కా ఉపయోగ్ కర్నే సే పాఠ వా అభ్యాస్ ఆసానీ సే సమజ్ సక్తే హై. ఇస్కే సాథ్ సాథ్ సమాచార్ పత్ర, పుస్తకాలయ కీ పుస్తకే, బాల్ సాహిత్య ఆది కా పఠన్ కర్నా చాహియే.
3: ఇది విద్యార్థులకు చాలా మంచి సూచన. విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకోవడం

0: దానికి లేక అభ్యాసాలు పూర్తి చేయటానికి గైడ్లు, స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంకులు మొదలైనవి ఉపయోగించకూడదు. వీటికి బదులుగా నిఘంటువును ఉపయోగించడం ద్వారా పాఠాన్ని తేలికగా అర్థం చేసుకోనగలుగుతామన్నమాట, మరియు అభ్యాసాలు తేలికగా చేయగలుగుతాం. వీటితో పాటుగా వార్తాపత్రికలు, గ్రంథాలయంలోని పుస్తకాలు, బాల సాహిత్యం మొదలైనటువంటివి కూడా చదవవలసి ఉంటుంది. అచ్చా, ఇసీ బాత్కో ప్రత్యేక పాఠమే ఛాత్రోంకు సూచనాయే శీర్షక్ కే అంతర్గత్ కుచ్ ముఖ్య బాతే బతాయీ గయీ హై. ఇక్కడ ఇచ్చినటువంటి సూచన అర్థం ఏంటంటే, పాఠాన్ని అర్థం చేసుకోవటానికి పాఠానికి సంబంధించినటువంటి సంక్షిప్త సారాంశం అది చదవాలన్నమాట. అప్పుడే పాఠానికి సంబంధించినటువంటి అవగాహన కలుగుతుంది. తర్వాత పాఠాన్ని జాగ్రత్తగా చదివి అర్థం కాని మాటల కింద గీత గీయాలి. గీత గీసిన మాటల అర్థాలను నిఘంటువులో చూసి అర్థం చేసుకోవాలి. పాఠంలోని అర్థం కాని భాగాన్ని గురించి మిగిలిన విద్యార్థులతో గాని లేక ఉపాధ్యాయులతో గాని చర్చించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి విద్యార్థులకు ఇచ్చినటువంటి మంచి సూచనలు. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: ఠీక్ హై, అబ్ అగలీ సూచనా పఢో.
1: జీ హాం, హర్ పాఠ కే ప్రారంభ మే ఉన్ముఖీకరణ యానే ప్రస్తావన హై. ఇస్కే మాధ్యమ సే ప్రశ్నోత్తరం కే ద్వారా పాఠ కీ ఓర్ జానా హై.
0: ఆగే దేఖో, అగలీ సూచనా మే యహ బతాయా గయా హై, హర్ పాఠ మే అర్ధగ్రాహ్యతా ప్రతిక్రియా కే అభ్యాస హై. ఇస్మే సునో బోలో ఔర్ పఢో అభ్యాస కే ప్రశ్న దియే గయే హై. छात्रों को इन प्रश्नों के उत्तर सोच विचार कर देने चाहिए. पढ़ो प्रश्नों के उत्तर पाठ पढ़कर देने चाहिए. इसका उद्देश्य छात्रों में पढ़ना व अर्थ ग्रहण करने की क्षमता का विकास करना है. अगली सूचना पढ़ो.
1: जी हाँ, हर पाठ में अभिव्यक्ति सृजनात्मकता के अभ्यास है. इसमें लिखो सृजनात्मक अभिव्यक्ति और प्रशंसा के प्रश्न दिए गए हैं. छात्रों को इन प्रश्नों के उत्तर अपने शब्दों में देने चाहिए.
0: अंटे अर्थमेंटे, प्रति पाठों कोड़ा अभिव्यक्ति मरियु सृजनात्मकता दीन की संबंधी अभ्यास उन्नायन्नमाट. ఇందులో ప్రశ్నలకు జవాబులు రాయటం మరియు సొంతంగా ఆలోచించి సృజనాత్మకతతో కూడినటువంటి జవాబులు సొంత మాటల్లో వ్రాయడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. విద్యార్థులు సొంత ఆలోచనలతో కూడినటువంటి జవాబులు వ్రాయవలసి ఉంటుంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: అగలీ సూచన మే యహ బతాయా గయా హై కి హర్ పాఠ మే భాషా కీ బాత్ కే అభ్యాస హై. ఇస్మే శబ్ద భండార్ वा व्याकरणांश के अभ्यास दिए गए हैं. इन अभ्यासों का हल चर्चा या समूहों में बैठकर करना चाहिए. आवश्यकता अनुसार अध्यापक का सहयोग लेना चाहिए. अंटे तरवात इच्चिनटुवंटि सूचनलो भाषा की बात संबंधिंचिनटुवंटि अभ्यासालु इव्वबड्डायन्नमाट. इंदुलो शब्द भंडागारमु मरियु व्याकरणांशालकु संबंधिंचिनटुवंटि अभ्यासालु इव्वबड्तायि. ఈ అభ్యాసాలకు సంబంధించినటువంటి జవాబులు ఇతరులతో చర్చించటం ద్వారా లేక సమూహంలో కూర్చొని ఇవ్వటం ద్వారా జరుగుతుందన్నమాట. ఆవశ్యకతను అనుసరించి మనం ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: అచ్చా, భాషా కి బాత్ కి అంతర్గత కిస్ ప్రకార్ కే ప్రశ్న పూచే జాతే హై క్యా బతా సక్తి హో?
1: ఆప్ హీ బతాయే అధ్యాపక్ జీ.
0: తో సునో, ఈ భాగం హిందీ భాషకు సంబంధించి అతి ముఖ్యమైనది అన్నమాట. ఇందులో ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడగబడతాయన్నమాట. శబ్దక పర్యాయ లిఖకర్ వాక్యమే ప్రయోగకర్, శబ్దక తత్సంరూప లిఖకర్ వాక్యమే ప్రయోగకర్ణ, శబ్దక తద్భవరూప లిఖకర్ వాక్యమే ప్రయోగకర్ణ, పునరుక్త శబ్దంసే వాక్య ప్రయోగకర్ణ అంతర్స్పష్టకర్ణ, శబ్దక పద పరిచయదేనా అనేక శబ్దంకో ఏక్ శబ్దమే లిఖన, సమాస పహచానన అలంకార సమజన, విలోమ శబ్ద లిఖకర్ ఉస్సే వాక్య ప్రయోగకర్ణ, వచన బదల్కర్ వాక్య ప్రయోగకర్ణ. ఆగే ఔర్ కుచ్ బోలో.
1: ఉపసర్గ పహచాన్న, ప్రత్యయ పహచాన్న, భావవాచక సంజ్ఞా మే బదల్న, కారక పహచాన్న, ప్రయుక్త కాల్ పహచాన్న, ముహావిరే పహచాన్ కర్ ఉన్కే అర్ధ లిఖకర్ వాక్య మే ప్రయోగకర్ణ.
0: ఇంకా ఇటువంటివి సంధి విచ్ఛేద కర్ణ, సంయుక్త క్రియావం కా ప్రయోగ సమజన, లింగ్ బదల్కర్ వాక్యమే ప్రయోగకర్ణ, మూల్ శబ్దసే నయే శబ్ద బనానా, एक प्रत्यय जोड़कर

0: वाक्य प्रयोग करना, वाच्य पहचानना और बदलना, रचना की दृष्टि से वाक्य के प्रकार समझना, छंद के प्रकार व लक्षण समझना, अकर्मक सकर्मक क्रिया पहचानना, अर्थ के आधार पर वाक्य पहचानना। आगे और किस प्रकार के प्रश्न होंगे?
1: संज्ञा के प्रकार समझना, सर्वनाम के प्रकार समझना, विशेषण के प्रकार समझना, क्रिया के प्रकार समझना, काल बदलना आदि।
0: ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి భాషాకి బాత్ శీర్షిక క్రింద మనకి ఇవ్వబడతాయి అన్నమాట. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: అగలి సూచన పడు.
1: జీ హా, పరియోజన కార్య స్వయం కరికే సీఖనే కా కార్య హై. ఇసే ఛాత్రోం కో వ్యక్తిగత యా సమూహ మే బైఠ కర్ కర్నా చాహియే.
0: అచ్చా, ఏ పరియోజన కార్య కా మతలబ్ జాంతి హో?
1: జీ నహీ, ఆప్ హీ బతాయియే.
0: సునో, పరియోజన కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్. ప్రతి పాఠానికి చివరిలో అతిరిక్త జ్ఞాన్ అంటే అడిషనల్ నాలెడ్జ్ పొందటానికి అవసరమైనటువంటి అభ్యాసం ఇవ్వబడుతుంది. ఈ పనిని వ్యక్తిగతంగా గాని లేక సమూహంలో గాని చేయవలసి ఉంటుందన్నమాట. ఉదాహరణకి కణ్ కణిక అధికారి పాఠానికి చివరిలో విశ్వ శ్రమ్ దివస్ మయి దివస్ కే బారే మే జాన్కారీ ఇకట్ఠా కీజియే, కక్షా మే ఉస్కా ప్రదర్శన్ కీజియే అనేటువంటి పరియోజన కార్య ఇవ్వబడ్డది. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థులు ప్రోగ్ చేయాల్సి ఉంటుంది.
1: అధ్యాపక్ జీ, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో దీనికి సంబంధించిన విషయాలను మేము ఎలా పొందగలము?
0: బాగా అడిగావు. ఏముంది, చాలా తేలిక. రోజూ నువ్వు వార్తాపత్రికలు చదువుతావు కదా, అలాగే ఇంటర్నెట్ ద్వారా విషయాన్ని తెలుసుకుంటూ ఉంటావు కదా, అలాగే పెద్దలను కూడా అడగటం ద్వారా మనము వీటికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోనగలుగుతాం అన్నమాట. ఈ విధంగా విద్యార్థులు పాఠ్య విషయంతో పాటుగా దానికి సంబంధించినటువంటి అతిరిక్త జ్ఞానం కూడా పొందడం ద్వారా విద్యార్థుల యొక్క మానసిక వికాసం కలుగుతుంది. పాఠానికి చివరిలో ఇవ్వబడినటువంటి ఈ శీర్షిక చాలా ఉపయోగకరమైంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: పాఠ్య పుస్తకే ప్రత్యేక పాఠమే అనేక ప్రకార కే అభ్యాస కార్య దియే గయే హై. ఇన్సే ఛాత్రోం కో క్యా క్యా లాభ హై ఔర్ ఇన్కా ముఖ్య ఉద్దేశ్య క్యా హై బతావో.
1: జీ హా, ఇన్ అభ్యాసో కే ద్వారా ఛాత్రోం కో విచార విమర్శ, విశ్లేషణ, చింతనశీల్, క్రియాశీల్, తర్కశీల్, నిర్ణయాత్మక, సృజనాత్మక్ ఆది దక్షతాఓ మే సక్షమ్ బనానా హై. యహీ ముఖ్య ఉద్దేశ్య హై. ఛాత్ర అర్జిత జ్ఞాన్ కే ఆధార్ పర్ నవీన్ జ్ఞాన్ కీ రచనా కర్తే హై. యే అభ్యాస్ సహజ వా వ్యవహారిక రూప్ సే భాషార్జన్ కర్నే మే సహాయక హై. అధ్యాపక్ జీ,
0: బహుత్ అచ్చా జవాబ్ దియా హై తుమ్నే. ఆమ్ తౌర్ పర్ ముఖపృష్ఠ సుందర్ రంగీన్ ఏవం ప్రేరణార్దాయక హై. ముఖపృష్ఠ కే పీచే తుమ్ క్యా క్యా దేఖ్ రహీ హో?
1: అధ్యాపక్ జీ, ఇస్మే దో లడ్కే పుస్తకే లేకర్ ఖుషీ ఖుషీ సే విద్యాలయ జా రహే హై ఔర్ ఇస్మే ఛాత్రోం కే లియే విశేష సూచనాయే దీ గయీ హై.
0: అచ్చా, ఆఠ్వే పన్నే మే క్యా క్యా ఛపే హై?
1: జీ హా, ఆఠ్వే పన్నే మే రాష్ట్రగాన్, వందే మాతరం, సారే జహాన్ సే అచ్చా ఔర్ ప్రతిజ్ఞ ఆది ఛపే హై.
0: అచ్చా బతాయా హై తుమ్నే. అబ్ బతావ్, దసవే పన్నే మే క్యా క్యా దేఖ్ రహీ హో?
1: అధ్యాపక్ జీ, ఛాత్రోం కో అనివార్య రూప్ సే జిన్ దక్షతాఓం కో ప్రాప్త కర్నా హై ఉన్కా ఉల్లేఖ హై, ఉన్హీ కో హమ్నే ఛాత్రోం కే లియే విశేష సూచనాయే కే అంతర్గత జాన్ లియా హై. అధ్యాపక్ జీ,
0: అచ్చా, దసవీ కక్షా కే లియే ఆజ్ కా యహ పాఠ ఛాత్రోం కే లియే విశేష సూచనాయే యహీ సమాప్త హోతా హై. ఆలియా, తుమ్హారా శైక్షిక వర్ష శుభప్రద హో.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: ఆశీర్వాద్, సుఖీ రహో.
2: మీరింతవరకు ఛాత్రోం కే లియే సూచనాయే 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్ రావు, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: శ్రోతలకి ఒక గమనిక. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియజేసిన వివరాల ప్రకారం 2026 మార్చి 20వ తేదీని హైకోర్టు పరిధిలో

లో ఉన్న అనుబంధ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రత్యామ్నాయంగా 2026 అక్టోబర్ 10వ తేదీని పూర్తి పనిదినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియజేసింది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు భజనావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ సంగెపు వెంకటేశ్వరరావు బృందం ఆలపించిన భజనావళి వింటారు.

మీరింతవరకు శ్రీ సంగపు వెంకటేశ్వరరావు బృందం ఆలపించిన భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఘర్షణ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట వింటారు. రచన రాజశ్రీ.

చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట పెళ్లి. ఈ చిత్రం నుండి మను చిత్రా బృందం ఆలపించిన గీతం. గీతరచన సిరివెన్నెల.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట ప్రేమదేశం. ఈ చిత్రం నుండి మనో ఉన్నికృష్ణన్ పాడిన గీతం. గీతరచన భువనచంద్ర.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరిశుభ్రత కోసం మనం చేసే చిన్న పని మన చుట్టూ ఉన్న వాతావరణానికి పెద్ద మార్పును తీసుకురాగలదు. మన దేశంలో పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిలో బాధ్యతను పెంచేందుకు ప్రతి సంవత్సరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2026లో స్వచ్ఛతా హీ సేవాకి స్వచ్ఛతా మే సహ్వాగ్, స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ అనే థీమ్ను తీసుకున్నారు. అంటే పరిశుభ్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటేనే స్వచ్ఛ భారత్, దాని ద్వారా వికసిత్ భారత్ వైపు ముందుకు వెళ్తామనే సందేశం ఇందులో ఉంది. అసలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఎందుకు మొదలైంది? దీని గురించి తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైంది. దేశంలో పరిశుభ్రతను పెంచడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనలు తగ్గించడం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం, పరిశుభ్రమైన పరిసరాలను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం మొదలైంది. ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో 2017లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 15, 2017న అప్పటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కాన్పూర్లోని ఈశ్వరిగంజ్ విలేజ్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రజలను పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా చేస్తూ స్వచ్ఛతా హీ సేవా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం చెప్పే విషయం, పరిశుభ్రత అనేది మనందరి బాధ్యత. మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో మన వీధి, పాఠశాల, కళాశాల, కార్యాలయం, పార్కు, బస్టాండు, చెరువు, నది పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచడం అంతే ముఖ్యం. ఇక ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవాలో ప్రధానంగా 5 అంశాలపై దృష్టి పెడుతున్నారు. మొదటిది క్లీనినెస్ టార్గెట్ యూనిట్స్. అంటే చాలా రోజులుగా చెత్త పేరుకుపోయిన, అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయడం. అలాంటి ప్రదేశాలను కేవలం శుభ్రం చేయడం మాత్రమే కాకుండా అవసరమైన చోట వాటిని ప్రజలకు ఉపయోగపడే ప్రదేశాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది స్వచ్ఛ పాఠశాల యువ ఫర్ స్వచ్ఛ్. ఇందులో విద్యార్థులు, యువతను ఎక్కువగా భాగస్వామ్యం చేస్తున్నారు. చెత్తను ఎలా వేరు చేయాలి, నీటిని ఎలా ఆదా చేయాలి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎందుకు అవసరం, చెత్తను తగ్గించడం మరియు తిరిగి ఉపయోగించడం ఎలా అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. యువతలో చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు పెరగడం ద్వారా భవిష్యత్తులో పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించవచ్చు. మూడవది సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్. మన ఇళ్ళు, వీధులు, బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా ఉండేందుకు ప్రతిరోజు కష్టపడే సఫాయి మిత్రాస్ను గుర్తించి వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు, భద్రతా పరికరాలు, సంక్షేమ పథకాలు గురించి సహాయం అందించడం ఇందులో ముఖ్యమైన భాగం. మన పరిసరాలను శుభ్రంగా ఉంచే వారి కృషిని గుర్తించడం, వారిని గౌరవించడం కూడా ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయం. నాలుగవది జన్ భగీదారీ ఫర్ స్వచ్ఛత. అంటే ప్రజలందరూ కలిసి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం, చెత్తను సరైన విధంగా వేరు చేయడం, పరిసరాలను శుభ్రం చేయడం, మొక్కలను నాటడం, చెత్తను తిరిగి ఉపయోగించడం వంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ 1న ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక గంట పాటు ప్రజలు కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐదవది స్వచ్ఛతాసే సమృద్ధి. మనం పనికిరాదని పక్కన పెట్టే కొన్ని వస్తువులను కూడా తిరిగి ఉపయోగించుకోవచ్చు. పాత పుస్తకాలు, బట్టలు ఇతరులకు ఉపయోగపడేలా ఇవ్వడం, ప్లాస్టిక్ను రీసైక్లింగ్కు పంపించడం వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన కొన్ని ముఖ్యమైన ఫలితాలను కూడా చూద్దాం. 2023లో స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్లో దేశవ్యాప్తంగా 109 కోట్లకు పైగా ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 7,000కు పైగా బీచెస్, 6,000కు పైగా రివర్ బ్యాంక్స్,

శుభ్రం చేశారు. అలాగే 15,000 పైగా లెగసీ వేస్ట్ సైట్స్, 3,000 పైగా టూరిస్ట్ అండ్ ఐకానిక్ డెస్టినేషన్స్, 123,000 పబ్లిక్ స్పేసెస్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. 2024లో కూడా 32 కోట్లకు పైగా ప్రజలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 17 లక్షలకు పైగా జన్ భాగీదారీ ఈవెంట్స్ నిర్వహించారు. చివరిగా మనం కొన్ని చిన్న చిన్న విషయాలను తప్పకుండా పాటించాలి. తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా ఉంచాలి. చెత్తను రోడ్లపై కాలువలలో వేయకుండా డస్ట్బిన్లో వేయాలి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పాత వస్తువులను తిరిగి ఉపయోగించాలి లేదా రీసైక్లింగ్కు ఇవ్వాలి. పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు గ్లోవ్స్, మాస్క్, షూస్ వంటి భద్రత పరికరాలు ఉపయోగించాలి. ఇక యువత పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. మనం పాటించే ఒక మంచి అలవాటు కుటుంబం, స్నేహితులు, సమాజంలోని ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి స్వచ్ఛతా హీ సేవ అనేది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే కార్యక్రమం మాత్రమే కాదు, పరిశుభ్రతను మన రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాల్సిన బాధ్యత. మన ఇల్లు నుంచి మన వీధి వరకు, మన కళాశాల నుంచి మన నగరం వరకు, ప్రతి చోట పరిశుభ్రతకు మనవంతు బాధ్యత తీసుకుందాం. ఇప్పుడు అపరిచితుడు చిత్రం నుంచి హారిస్ జోరా సంగీతంలో నకుల్, జీవి ప్రకాష్, టిప్పు పాడిన పాట మీకోసం.

వైద్యం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కానీ ఆ వైద్యం మరింత సురక్షితంగా అందినప్పుడే దాని పూర్తి ప్రయోజనం మనకు అందుతుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేను పాటిస్తారు. మనకు వైద్యం అందించే సమయంలో ఎలాంటి అనుకోని హాని జరగకుండా చూడటం, నాణ్యమైన వైద్యం అందేలా చేయటమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. 2019లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రెజల్యూషన్ ద్వారా ఈ రోజును పాటించాలని నిర్ణయించారు. ఈ ఏడాదిలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సురక్షితమైన వైద్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇలాంటి వ్యాధులకు చాలాసార్లు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు. నెలలు, సంవత్సరాల పాటు మందులు వాడటం, పరీక్షలు చేయించుకోవడం, డాక్టర్లను కలవడం, ఆరోగ్యాన్ని నిరంతరం గమనించుకోవడం అవసరమవుతుంది. అందుకే ప్రతి దశలో పేషెంట్ సేఫ్టీ చాలా ముఖ్యం. డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్ వరకు ప్రతి దశలో జాగ్రత్త చాలా అవసరం. పేషెంట్ సేఫ్టీలో మనం గుర్తుంచుకోవాల్సిన సింపుల్ విషయాలు ఉన్నాయి. ముందుగా మన ఆరోగ్యం గురించి డాక్టర్కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం వాడుతున్న మందులు, ఎలర్జీస్, గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల వంటి విషయాలను స్పష్టంగా చెప్పాలి. డాక్టర్ సూచించిన మందులను సరైన మోతాదులో సరైన సమయంలో తీసుకోవాలి. అలాగే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పేషెంట్ నేమ్, మెడిసిన్స్, టెస్ట్ రిపోర్ట్స్ వంటి వివరాలను సరిగ్గా నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పేషెంట్స్ ను తమ ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములుగా ఉండాలని ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విషయంలో మనం రెగ్యులర్ చెకప్స్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారాన్ని తెలుసుకోవడం, మన ఆరోగ్యం గురించి ప్రశ్నలు అడగడం కూడా పేషెంట్ సేఫ్టీలో భాగమే. కాబట్టి ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే మనకు ఒక సింపుల్ మెసేజ్ ఇస్తుంది. వైద్యం పొందడం ఎంత ముఖ్యమో ఆ వైద్యం సురక్షితంగా అందడం కూడా అంతే ముఖ్యమని. ఇప్పుడు ఊసరవెల్లి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఆర్నన్ సామి పాడిన పాటను విందాం.

మన ఫోన్లో ఒక పదం టైప్ చేసి సర్చ్ బటన్ నొక్కగానే కొన్ని క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మన చేతిలోకి వచ్చేస్తుంది. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన ఫోన్లోకి ఎలా వస్తుంది? ఇదే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది. ఇంటర్నెట్ అసలు ఎలా పనిచేస్తుందనేదే. మనలో చాలామంది ప్రతిరోజు ఇంటర్నెట్ ఉపయోగిస్తుంటాం. ఒక విషయం తెలుసుకోవాలన్నా, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నా, న్యూస్ చదవాలన్నా, ఆన్లైన్ సర్వీస్ ఉపయోగించాలన్నా మనం ఇంటర్నెట్ మీదే ఆధారపడి ఉంటున్నాం. కానీ ఇంటర్నెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది కంప్యూటర్స్, సర్వర్స్, మొబైల్ ఫోన్స్, నెట్వర్క్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ను పంపించుకునే ఒక పెద్ద నెట్వర్క్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఫోన్లో సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి ఇండియాలో అత్యంత పొడవైన నది ఏది అని టైప్ చేసామనుకుందాం. మనం టైప్ చేసిన వెంటనే ఆన్సర్ మన ఫోన్లోనే వస్తుంది. మొదట మన మొబైల్లో ఆ ఇన్ఫర్మేషన్ను ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఒక సర్వర్కి పంపుతుంది. అసలు సర్వర్ అంటే ఏంటంటే మన ఫోన్ లేదా ఒక కంప్యూటరే. కానీ సర్వర్స్ ప్రత్యేకంగా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ను స్టోర్ చేయడానికి, ఒకేసారి ఎంతోమంది యూజర్స్కి ఇన్ఫర్మేషన్ అందించడానికి రూపొందించబడి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో డేటా సెంటర్స్లో వేలాది సర్వర్స్ పనిచేస్తుంటాయి. మనం సెర్చ్ చేసినప్పుడు మన రిక్వెస్ట్ ముందుగా ఇంటర్నెట్ నెట్వర్క్లో ప్రయాణిస్తుంది. మన ఫోన్ నుంచి అది వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ద్వారా బయటకు వెళ్తుంది. అక్కడి నుంచి వివిధ నెట్వర్క్ కనెక్షన్స్, రౌటర్స్ ద్వారా సరైన సర్వర్

వరకు చేరుతుంది. ఇక్కడ రౌటర్ అనే పేరు మనం తరచూ వింటుంటాం. రౌటర్ ఒక ట్రాఫిక్ కంట్రోలర్ లాంటిది. ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్లాలో గుర్తించి దానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో రౌటర్ సహాయం చేస్తుంది. మన నగరంలో ఒక అడ్రస్కి వెళ్లటానికి సరైన రోడ్ ఎంచుకున్నట్లే ఇంటర్నెట్లో కూడా ఇన్ఫర్మేషన్ సరైన డెస్టినేషన్కి చేరేందుకు రౌటర్స్ ఉపయోగపడతాయి. మనం పంపించిన రిక్వెస్ట్ డెస్టినేషన్కి చేరిన తర్వాత అక్కడ ఉన్న సిస్టమ్ మనం అడిగిన ఇన్ఫర్మేషన్ను వెతుకుతుంది. సెర్చ్ ఇంజన్ అయితే అది ముందుగా సేకరించి ఉంచిన వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ను పరిశీలించి మన సెర్చ్కి సరిపోయే రిజల్ట్స్ను గుర్తిస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనం ఒక వెబ్సైట్ పేరు టైప్ చేసినప్పుడు మనం సాధారణంగా లెటర్స్తో ఉన్న ఒక వెబ్సైట్ అడ్రస్ను చూస్తాం. కానీ ఇంటర్నెట్లో కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఐపీ అడ్రస్లను ఉపయోగిస్తాయి. మనం ఫోన్ కాంటాక్ట్స్లో ఒక పర్సన్ నేమ్ సేవ్ చేసుకున్నట్లు ఇంటర్నెట్లో డొమైన్ నేమ్ మనకు సులభంగా గుర్తుండిపోయే పేరు. దాని వెనుక కంప్యూటర్కి అర్థమయ్యే ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ పేరును సరైన ఐపీ అడ్రస్తో కలిపే పనిలో డొమైన్ నేమ్ సిస్టమ్ సహాయం చేస్తుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి సులభమైన వెబ్ అడ్రస్ను కంప్యూటర్ అర్థం చేసుకునే అడ్రస్గా మార్చే ఒక విధమైన ఇంటర్నెట్ డిక్షనరీ అని చెప్పచ్చు. ఇక ఇన్ఫర్మేషన్ ప్రయాణించే విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్. మనం ఒక ఫోటో, మెసేజ్ లేదా వెబ్ పేజ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు అది చిన్న చిన్న డేటా ప్యాకెట్స్గా విడిపోయి నెట్వర్క్లో ప్రయాణిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్ గురించి చూద్దాం. సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ తిరిగి ఇంటర్నెట్ ద్వారా మన ఫోన్కి వస్తుంది. మన ఫోన్ ఆ డేటాను స్వీకరించి మనకు అర్థమయ్యే విధంగా వెబ్ పేజ్, టెక్స్ట్, ఇమేజ్ లేదా వీడియో రూపంలో స్క్రీన్పై చూపిస్తుంది. మనకు మాత్రం ఇవన్నీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయినట్లు అనిపిస్తుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, అంటే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించే సంస్థలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మన ఫోన్ను ప్రపంచంలోని ఇంటర్నెట్ నెట్వర్క్స్తో కనెక్ట్ చేయడానికి వాటి నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. ఇక వెబ్సైట్ మరియు ఇంటర్నెట్ రెండు ఒక్కటేనా అంటే కాదు. ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్స్ను కలిపే పెద్ద వ్యవస్థ. వెబ్సైట్స్, ఈమెయిల్ సర్వీస్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వీడియో సర్వీసెస్ వంటి వాటిని ఇంటర్నెట్ ద్వారా మనం ఉపయోగిస్తాం. అంటే ఇంటర్నెట్ ఒక పెద్ద రోడ్ నెట్వర్క్ అయితే వెబ్సైట్ ఆ రోడ్ మీద ఉన్న డిఫరెంట్ డెస్టినేషన్స్ లాంటివి. మరి సెర్చ్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్లో ఉన్న ప్రతి వెబ్ పేజ్ను మనం ఒక్కొక్కటిగా వెతకాల్సిన అవసరం లేకుండా మనం అడిగిన విషయానికి సంబంధించిన వెబ్సైట్స్ మరియు ఇన్ఫర్మేషన్ గుర్తించి వాటిని రిజల్ట్స్గా చూపిస్తుంది. అదేవిధంగా ఈ రోజుల్లో AI టూల్స్ కూడా ఇంటర్నెట్తో కలిసి పనిచేసే సందర్భాలున్నాయి. అవి ఇన్ఫర్మేషన్ను అర్థం చేసుకోవడం, ప్రశ్నలకు సమాధానాలు రూపొందించడం, పనులను సులభంతరం చేయడం వంటి వాటిలో సహాయపడుతున్నాయి. అయితే మనం ఏ ఇన్ఫర్మేషన్ చూసినా అది సరైనదే అని వెంటనే నమ్మకుండా ముఖ్యమైన విషయాలను విశ్వసనీయమైన సోర్సెస్ ద్వారా నిర్ధారించుకోవడం చాలా అవసరం. ఇక ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు సైబర్ సేఫ్టీ కూడా గుర్తుంచుకోవాలి. తెలియని లింక్స్ను వెంటనే ఓపెన్ చేయకూడదు. పాస్వర్డ్స్, ఓటీపీస్, బ్యాంక్ డీటెయిల్స్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచకూడదు. అనుమానాస్పద వెబ్సైట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంటర్నెట్ మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినట్టే జాగ్రత్తగా ఉపయోగించాల్సిన బాధ్యతను కూడా ఇస్తుంది. మొత్తానికి మన ఫోన్లో ఒక ప్రశ్న టైప్ చేసి రిజల్ట్ చూసేంత చిన్న పనిగా కనిపించినా దాని వెనుక ఫోన్, మొబైల్ నెట్వర్క్ లేదా వైఫై, రోటర్స్, DNS, సర్వర్స్, డేటా సెంటర్స్ ఇలా ఎన్నో సిస్టమ్స్ కలిపి పనిచేస్తాయి. మనం ఒక సెర్చ్ బటన్ నొక్కినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయి ఉన్న ఈ నెట్వర్క్లో ఇన్ఫర్మేషన్ మాత్రం క్షణాల్లో మన దగ్గరకు ప్రయాణిస్తుంది. అదే ఇంటర్నెట్ యొక్క అసలు అద్భుతం. ఇప్పుడు డ్యూట్ చిత్రం నుంచి సాయి అభ్యంకర్ సంగీతంలో ఒక మంచి పాట మీకోసం.

ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మా.

0: ది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్టంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజుతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని అనంతరం రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సేవాయాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. సుమారు 11 కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు. మధ్యవర్తులు లేకుండా రైతుల ఖాతాల్లోనే డబ్బులు నేరుగా జమ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పాలన అందించారని, ఉచితంగా దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందించడంతో పాటు ప్రపంచంలోని 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపారని గుర్తు చేశారు. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేదని, నేడు భారత్లోనే ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. సాంకేతికతను అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీనే అని చంద్రబాబు నాయుడు కొనియాడుతూ,
1: India is also becoming more rooted in its civilization. Yoga. Today, all over the world, people are practicing yoga. That is the gift Modi ji has given for the global community. If you see road network, nobody beats India. One of the best road network he has built. If you see airport connectivity and also port connectivity and also digital connectivity, all these things, nobody can beat India. That is the strength.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్టంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్టంలో తొలి వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య రక్షణ కల్పించడంతో పాటు వృద్దులకు కూడా ఆరోగ్య భద్రతను విస్తరించారని చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. రాష్ట్రంలో 60 ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు అందాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సుమారు 51% పైగా లోటు వర్షపాతం నమోదైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు లోటు వర్షపాతంతోనే ఉన్నాయని చెప్పారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంటను బట్టి రైతులు ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు నష్టపోయారని తెలిపారు. గతంలో రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారంతో పాటు తాజా నష్టపరిహారంతో కలిపి రైతులకు చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్రతా విప్లవానికి నాంది పలికిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో ఈరోజు జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన

అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి నారాయణ వివరిస్తూ,

0: భాగస్వాములై ప్రజలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తేనే సంకల్పం అవుతుందనే ఉద్దేశంతో చేశారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రజాసేవా ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారతదేశ తీర ప్రాంతాన్ని అభివృద్దికి చోదక శక్తిగా మార్చిన సాగరమాల ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. నౌకాశ్రయాల ఆధునీకరణ, రహదారి రైల్వే మార్గాల ద్వారా సులభతరమైన అనుసంధానం, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ది, తీరప్రాంత ప్రజల అభివృద్ది, తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాల వినియోగాన్ని పెంపొందించడం వంటి 5 ప్రధాన అంశాలపై ఈ సాగరమాల కార్యక్రమం దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ప్రధాన నౌకాశ్రయాల్లో నౌకల టర్న్ అరౌండ్ సమయం తగ్గడంతో తీరప్రాంత నౌకాయానం కూడా గణనీయంగా అభివృద్ది చెందింది. సాగరమాల కార్యక్రమం ద్వారా భారతదేశ తీర ప్రాంతం కేవలం భౌగోళిక ప్రయోజనంగా కాకుండా వాణిజ్యం, ఉపాధి, ఆర్థిక వృద్దికి వ్యూహాత్మక చోదక శక్తిగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ కమిట్మెంట్ టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్మాల స్కీమ్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2015 టు 2035 పీరియడ్. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development.
1: విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరుకుందన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని ఆయన వెల్లడించారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని, వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ పేరిట సముద్ర తీర పరిశుభ్రతపై కృష్ణాజిల్లా వర్లగొంది తిప్ప గ్రామంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ, సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరడం వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆయన వివరిస్తూ,
3: అనేక మార్గాల ద్వారా సముద్రంలోకి ప్లాస్టిక్, సీసాలు, అనేక వ్యర్థ పదార్థాల రూపంలో వచ్చి చేరుతున్నాయి. అవన్నీ సముద్ర తీరానికి చేరటం వల్ల తీరాన గుడ్లు పెట్టి ఫెర్టిలిటీ చేసేటటువంటి తాబేళ్లు, ఇలాంటి కొన్ని జీవరాశులకి అది ముప్పుగా ఉండటం, అలాగే సముద్ర తీరాన్ని ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు రావడం గమనించడం జరిగింది. శాస్త్రవేత్తలు ప్రపంచానికి ముప్పుగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సముద్రంలో చేరినటువంటి వ్యర్థాలని క్లీన్ చేయడం జరుగుతుంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా నవదిల్ల్యాం సెమికాన్ ఇండియా 2020-26 ఇతి కార్యక్రమస్య ఉద్ఘాటనం అకారి. సెమీకండక్టర్ క్షేత్రే చ ప్రారూపణాయ 200 నవోద్యమానాం పోషణం విధీయతేతి కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవః ప్రావోచత్. మోదినః 25th లోకసేవావ్రత పూర్తి అవసరే భాజపేతి దళస్య మాసాత్మకం రాష్ట్రవ్యాపి సేవా సంకల్పాభియానం అద్య ప్రభృతి సమాలబ్ధం. पीएम विश्वकर्मा योजनायाः अद्य वर्षत्रयात्मकम् आनुपूर्विक कार्यकालं पूर्णतां गतम्। भारतेन पाकिस्ताने आतंकी संरक्षण

ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం ఈ అంశం గురించి డాక్టర్ ఎం శిరీష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎం శిరీష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మీరు గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి?
3: అవునండి.
2: అయితే మీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారు మేడం, అది ఏమేం చేస్తుంటారు?
3: రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్సెస్ అండి. అందులో మేము మన చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా మనం పొదుపు చేసుకోవాలి, దాన్ని మనం ఎలా వాడుకోవాలి, అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ కూడా మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం అండి. దానిలో భాగంగా ల్యాండ్స్కేపింగ్ అలాగే మరియు పెరటి తోటల గురించి కూడా అలా చెప్తూ వస్తూ ఉంటామండి మా పిల్లలకి.
2: అయితే మరి ఈ మధ్య కాలంలో అందరిలో కూడా ఆరోగ్యం మీద అవగాహన అనేది బాగా పెరిగింది. అంటే అందువల్ల ఏం చేస్తారంటే కూరగాయలు అనేవి వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకుని కూరగాయలని ఎక్కువగా తీసుకోవడానికి అందరు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏదో మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్న కూరగాయలను తెచ్చుకొని తినటం కంటే కూడా మనకి ఇంటి దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఈ కూరగాయలు అనేవి పెంచుకోవటం అనేది ఈ మధ్య మొదలుపెట్టడం. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మీరు అందాక అన్నారు కదా పెరటి తోటల గురించి కూడా మేము పరిశోధిస్తూ ఉంటాం అని చెప్పేసి, అసలు ఈ పెరటి తోటల యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు?
3: పెరటి తోటలు అన్నది ఇది చాలా పాతకాలం నుంచి వస్తున్నదే అండి. మన ఇంటి ముందు కానీ మన ఇంటి వెనకాల కానీ ఖాళీ స్థలాల్లో మనకి ఉన్నంత స్థలంలో మనం పూల తోటలు కానీ పళ్ళు కానీ కూరగాయలు కానీ వేసుకుని మన వారికి మన ఇంటికి సరిపడా మనం పెంచుకుంటూ ఉంటామండి. అలాగే దానిలో ఈ మధ్యన మనము ప్రతిదీ కల్తీ అవడం చూస్తూ ఉంటున్నాం మనం. అందుకని దాని నుంచి మనం తప్పించుకోవడానికి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలి కాబట్టి అది మనం ఇంట్లో మనం పెంచుకుంటూ ఉంటే రసాయనాలు లేకుండా మనం మంచి ఆహారాన్ని మనం తీసుకొని అలాగే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. దానికి కావలసిన లవణాలు తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం తయారవుతామండి.
2: అయితే ఈ పెరటి తోటల యొక్క ప్రాముఖ్యత విషయానికి వచ్చినట్లయితే మన పెరటి తోటల్లో పెంచుకునే కూరగాయలు మనకి చాలా ఆరోగ్యకరం అంటారు కదండి, అది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అంటారు?
3: మనకి సుమారుగా ఒక పండు తింటే గనక 85 గ్రాములు ఒక్క వ్యక్తికి కావాల్సి వస్తుందండి. అలాగే కూరగాయలు అయితే 300 గ్రాములు కావాల్సి వస్తుందండి. అయితే ఇప్పుడు మనము ఎలా సాగు చేసుకుంటున్నామంటే మనిషికి కేవలం 120 గ్రాములు వరకే మనం సాగు చేసుకోగలుగుతున్నాం, అంతకన్నా ఎక్కువ సాగు చేసుకోలేకపోతున్నాం. అందువల్ల మనం ప్రతి ఒక్కరు ప్రతి మన ఇంటి దగ్గర మనం పెరట్లో మనం తోటలు గనక పెంచుకుంటే గనక ప్రతి ఒక్కరికి మంచి కూరగాయలు అందే అవకాశం ఉంటుందండి. అలాగే మరోవైపు మనం చూస్తున్నాం ధరలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా మన వేసవికాలం వచ్చేసరికి విపరీతమైన ధరలు పెరిగిపోతున్నాయి. ఆ టైంలో మనం అన్ని కూరగాయలు అన్ని పండ్లు తినలేకపోతున్నాం, ధరలు పెరిగిపోయి మనం పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు తినలేకపోతున్నారు. అందుకని మనం కూరగాయలు పెంచుకుని దాన్ని అంటే మన ఇంటి వరకు మనం వాడుకోవటం లేదంటే దాన్ని ఎక్కువగా అయితే మనం వేరే వాళ్ళకి కూడా అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చు అండి.
2: మరి ఈ విధంగా మనం పెరటి తోటల్లో కూరగాయలు పెంచుకోవాలంటే ఎటువంటి పద్ధతిలో మనం పెంచుకోవాలంటారు?
3: దానికి 2 పద్ధతులు ఉన్నాయి కదండి. ఒకటి ఆర్గానిక్ అంటున్నాం, ఈ మధ్యన మనం ప్రతి దగ్గర వింటున్నాం. ఇంకోటి ఇన్ఆర్గానిక్ అంటే మనం రసాయనాలు వాడుతూ ఉంటాయి. ఆర్గానిక్ అంటే మనం ఎటువంటి రసాయనాలు లేకుండా మనము మన నేచర్ లో దొరికే మన సహజ వాటితో మనం పెంచుకునే కూరగాయలను ఒక పద్ధతి అండి. ఎందుకు పెంచుకోవాలి మనం? ఇప్పుడు ప్రతిదీ మనం కల్తీ జరుగుతుంటే మనకు తెలియట్లేదు మనకి ఏం జరుగుతుందో. మనం చూసుకునేటట్టయితే ఆకుకూరలు ఉన్నాయి, మన ఆకుకూరలు మనకి బయట బజార్లో రంగు నీళ్ళల్లో ముంచి మనకి ఇస్తున్నారు, అది మనకు తెలియట్లేదు. ఇంటికొచ్చి కడుక్కున్నాక మనం చూస్తేనే అది తెలుస్తుంది అది రంగు నీళ్ళల్లో ముంచి అమ్ముతున్నారని. అలాగే వాటిలో బోల్డ్ అన్ని రసాయనాలు ఉంటున్నాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే మనం ఇంట్లో పెంచుకుని అంటే వేప పొడి తర్వాత సీతాఫల గింజలు ఆ తర్వాత వర్మీ కంపోస్టింగ్ ఇలాంటి పద్ధతులన్నీ వాడుకుని మనం మంచి కూరగాయలు మన ఇంటి దగ్గరే పెంచుకుంటే మనకు సమతుల్యమైన ఆరోగ్యమైన కూరగాయలు మనకి అందుతుందండి.
2: అంటే సహజ పద్ధతిలో మనం ఈ పెరటి తోటలు పెంచుకుంటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అంటారు. ఈ విధంగా సహజ పద్ధతిలో మనం పెరటి తోటలను ఎందుకు పెంచుకోవాలండి?
3: ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ గృహిణులు మహిళలు ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఈ పెరటి తోటలు పెంచుకోవాలన్న ఆసక్తి ఉండాలండి స్వయంగా. ఆ ఆసక్తి తర్వాత దాన్ని పెంచుకోవాలన్న, ఇప్పుడు ఒక మహిళ మన ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అందుకొరకై మనము పెరటి తోటలని పెంచుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది.
2: అయితే ఈ విధంగా మనం పెరటి తోటలు పెంచుకోవాలంటే దీన్ని అసలు ఎక్కడ ప్రారంభించుకుంటే మంచిదంటారు?

0: పెరటి తోట పెంచుకోవటానికి ఎక్కడ మనకి ఇది ఇక్కడే పెంచుకోవాలి, ఇక్కడ పెంచుకోకూడదని ఎక్కడా ఉండదండి. మన ఇంటి ఆవరణలో అయితే ముందు గాని వెనకాల గాని ఇందాక చెప్పినట్టే ఎక్కడైనా పెంచుకోవచ్చు. మనకి ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో పెంచుకోవచ్చు. స్థలం లేని చోట మనము కుండీల్లో కూడా వేసుకుని మనం పెంచుకోవచ్చు అండి. అయితే ఎందుకంటే ఇంట్లో వారందరూ తమ ఖాళీ సమయాల్లో కొంత సమయాన్ని ఆహ్లాదంగా గడపటానికి మనం ఆ పెరటి తోటలని పెంచుకుని మనకి మన ఇంట్లో వారికి మనం చక్కగా కూరగాయలు పెంచుకుని ఇవ్వచ్చు.
1: అయితేనండి, ఒక సగటు కుటుంబాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ పెరటి తోటలు అనేవి మనం ఎంత పరిమాణంలో ఉంటే సరిపోతుంది అంటారు?
0: ఇప్పుడు పెరటి తోటలు మనం ఎలా పెంచుకోవాలంటే అండి, మన ఇంట్లో ఉండే జనాలు బట్టి అంటే 4-5 మనుషులు బట్టి మనం మన పెరటి తోటలను వేసుకోవచ్చు అండి. మామూలుగా పట్టణాల్లో అయితే 100-200 చదరపు అడుగుల్లో మనం పెరటి తోటలు పెంచుకోవచ్చు అండి. అదే మన ఇంట్లో అయితే దానికంటూ ప్రత్యేకమైన ప్లేస్ ఉండదు, 5 సెంట్ల వరకు మనం వేసుకుని పెంచుకోవచ్చు అండి.
1: మరి ఈ విధంగా మనం పెరట్లో కూరగాయలను పండించుకోవాలంటే ముందు అక్కడ ఉన్న నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి?
0: ముందు మనము మనకున్న నేలని ఫస్ట్ చదునుగా దాన్ని దున్నుకోవాలండి. 40-60 సెంటీమీటర్ల వరకు దున్నుకోవాలి మనం. దున్నుకున్న తర్వాత మామూలుగా అది చతురస్ర ఆకారంలో అయితే మనకి చాలా మంచిదండి. కానీ ఇది ఈ ఆకారంలోనే పెంచుకోవాలన్న ఎక్కడ అయితే రూల్ అలా ఏం లేదండి, ఎక్కడైనా పెంచుకోవచ్చు మనం.
1: అంటే మనకి అందుబాటులో ఉన్న భూమిని ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి, కాకపోతే చదును చేసుకోవాలంటారు.
0: ఆ తర్వాత మనము మన మట్టి మన భూమిలో ఉన్న మట్టిని సేంద్రియ ఎరువులు అంటే వేప పొడి గాని తర్వాత ఈ వర్మి కంపోస్ట్ గాని మనం ఉన్న మట్టితో కలుపుకొని దాన్ని రెడీ చేసుకోవాలండి. అదే మనం లైన్ లో కనుక వేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మనం ఒక లైన్ గీసుకొని దాంట్లో విత్తనాలు వేసుకుంటూ రావాలండి. విత్తనాలు వేసుకున్నాక మళ్ళీ మట్టితో దాన్ని కప్పుకోవాలి. ఒకవేళ మనకి చీమలు తినేస్తాయి అన్న భయం గనక ఉంటే గనక వేప పిండిని 1/2 కేజీ వేప పిండిని కలుపుకొని దాని మీద మళ్ళీ మట్టి చల్లుకుని ఉంటే చీమలు తినేయకుండా ఆరోగ్యంగా చూసుకోవచ్చు అండి. అలాగే మనకి ఎర్రమట్టి గానీ నల్లమట్టి గానీ ఏ మట్టి అయినా చాలా మంచిగా ఉంటుందండి. ప్రత్యేకంగా ఎర్రమట్టి అయితే ఇంకా చక్కగా పెరుగుతాయండి మనకి మొక్కలు. మట్టి గడ్డలు గాని లేకపోతే మొక్కలు గాని లేకపోతే అలాంటివైనా ఉంటే తీసి ఫస్ట్ పడేసేయాలండి, పక్కన పెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత మనం పెరటి తోటలు వేసుకోవడం మొదలు పెట్టుకోవాలండి.
1: ఈ విధంగా మనం నేలను సిద్ధం చేసుకున్న తర్వాత మనం సాధారణంగా ఇంటి పెరట్లో ఎటువంటి కూరగాయలు లేదా పండ్ల మొక్కలను మనం పెంచుకోవచ్చు అంటారు?
0: ఆకుకూరలు అయితే పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర, పుదీనా, చుక్కకూర ఇలాంటివి పెంచుకోవచ్చండి. అదే దుంప కూరగాయలు అయితే ముల్లంగి, క్యారెట్, ఉల్లి, ఆలుగడ్డ, అల్లం, బీట్రూట్ మొదలైనవి పెంచుకోవచ్చు. అదే శీతాకాలపు కూరలు అయితే కాలీఫ్లవర్, క్యాబేజ్, అలాగే కాయగూరలు అయితే టమాటా, వంగ, బెండ మిరప, గోర్చిక్కుడు, తర్వాత పండ్ల రకాలు అయితే నిమ్మ, దానిమ్మ, అరటి, అత్తి, సపోటా, జామ, ఉసిరి, మామిడి పండ్లు లాంటివి పెంచుకోవచ్చు అండి.
1: అంటే ఇవన్నీ కూడా మనం ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు అంటారు?
0: అవునండి.
1: సాధారణంగా మరి ఇలా పెంచుకుంటున్నప్పుడు కొన్ని రకాల చీడపీడలు గానీ వస్తూ ఉంటాయి కదండి, మరి వీటిని మనం నివారించాలంటే మందులు చల్లాలంటారా లేకపోతే ఏదైనా సహజ నివారణ మార్గాలు ఉన్నాయంటారా?
0: ఇలాంటి వాటిని మనం సేంద్రియ ఎరువులు అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టుగా వేప పొడి కానీ వేప నూనె కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇలాంటి వాటితో మనము పిచికారీ చేసుకుంటే మనమే తగ్గుతుందండి. అంటే మనం వేసేటప్పుడు చీడపీడలు చూసుకుని దాని ప్రకారంగా మనం చల్లుకోవాల్సి వస్తుందండి. పుల్ల మజ్జిగలో దంపుడు పసుపు కూడా మొక్కలపై చల్లుకోవచ్చండి. లేదా సాధారణంగా 3G అనే విధానం ఒకటి వాడుకలో ఉంది. అంటే జింజర్, అల్లం, గార్లిక్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్ని ఇవన్నీ సమపాలనలో తీసుకుని వాటిని మెత్తగా నూరుకొని నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చండి. లేదా వేప గింజలు, వేప నూనెలు, వేపాకులు మొత్తంగా నూరి రసం తీసి డబ్బాలో వేసి కాగబెట్టుకొని తర్వాత దాన్ని వడబెట్టుకుని ప్రేయర్లో వేసుకుని ప్రే చేయొచ్చండి. ఇలాగా వేరే వేరే పద్ధతులను వాడుకొని మనం కూరగాయలు చీడపీడలు చూసుకొని దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మనం అది ఎంత ఇంటెన్సిటీలో ఉందా దాన్ని చూసుకొని మనం పిచికారీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి వేప నూనె కషాయం వచ్చింది కదండి, ఇది వచ్చిన కషాయాన్ని 20 నిమిషాల నీళ్ళల్లో కలుపుకొని దాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు.
1: అయితే మనం ఈ విధంగా పెరటి తోటలు పెంచడానికి ముందుగా మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటండి?
0: పెరటి తోటల పెంపకానికి అనువైన ఏకవర్షక కూరగాయల మొక్కలను చూసుకోవాలండి. ఏకవర్షక కూరగాయలంటే టమాటాలు, బెండ, వంగ, తర్వాత తీగజాతి, తర్వాత బీరకాయ, కాకర, సొర, పొట్ల, దోసకాయ, దుంపజాతి కూరగాయలు, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుడు మొదలైన కూరగాయలు తీసుకోవచ్చు.
1: అంటే ఇవన్నీ కూడా ఏకవార్షికాలు.
0: అవునండి. అయితే మనం ఏం చేయాలనుకుంటే, మనం కూరగాయలు పండించుకునేటప్పుడు ఏకవార్షిక కూరగాయల మొక్కలన్నీ మన చివరిలో వేసుకోవాలండి. ఆ ప్లేస్ చివరిలో వేసుకుని తర్వాత దాని పక్కన రెండు సార్లు మన కోతకుంటాయి కదండి ద్వివార్షికాలు, అవి పక్కన వేసుకోవచ్చు. మనం వేసేటప్పుడు ఒక శ్రద్ధ వహించాలండి. ఒకటి ఏంటంటే, ఈ ఏకవార్షిక కూరగాయల నీడ వేరే కూరగాయల మీద పడకుండా ఉండాలి. ఎందుకంటే అది వేరే కూరగాయలకి ఎండ తగలదు కాబట్టి, అవి సరిగ్గా పెరగవు కాబట్టి, దాని చీడపీడలు కూడా దీనికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అవి మనం చూసుకొని ఒకదానికి ఒకదానికి మినిమం 30 నుంచి 40 సెంటీమీటర్లు ఎడంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి. అలాగే అన్ని కూరగాయలు ఆకుకూరలు ఒకే రోజున విత్తుకోకూడదు. ఒక్కొక్క కూరగాయ లేదా ఆకుకూరలు 10 రోజుల తేడాతో మనం వేసుకోవచ్చండి. అయితే ఇలాంటి పద్ధతులు ఎంతైనా మనకు అవసరం. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడిన ప్రణాళిక ప్రకారం వేసుకోవచ్చు మనం. అంతేకాకుండా ఆకుకూరలు ప్రత్యేక సీజన్ అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా ఆకుకూరలు వేసుకోవచ్చండి. పాలకూర, చుక్కకూర తదితర ఆకుకూరలు 3-4 వారాల్లో కోతకు వచ్చేస్తాయి, మొక్కలు మళ్ళీ పిలకలు వచ్చేస్తాయి. దానికి మనం ఏం చేయాలంటే, మళ్ళీ మట్టిని చదునుగా చేసుకుని తర్వాత మళ్ళీ వేప పిండితో మనం పిచికారీ చేసుకుంటే ఆ మొక్కలు మళ్ళీ మొలకలు వస్తాయి. అలా మనకు 2-3 కాపుల దాకా వస్తాయండి. అదే బచ్చల కూర అయితే మనకు 15 రోజులకే మనకు కాపు వచ్చేస్తుంది, అది మనం తీసేసుకోవచ్చండి.
1: మరి ఈ విధంగా మనం పెరటి తోటలను పెంచుకోవటం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఏ విధంగా మనకి లభిస్తాయంటారు?
0: పెరటి తోటల పెంపకం వల్ల ఆరోగ్యమే కాకుండా ఇంటి వారందరికీ తీరిక వేళల్లో మొక్కలు పెంచుకునే ఉల్లాసం అలాగే ఆహ్లాదం లభిస్తుందండి. అలాగే ప్రతిదినం కావలసిన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు మరియు పండ్లు కూరగాయల నుంచి లభిస్తూ ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యం ఒకటి లభిస్తుందండి. రోగనిరోధక శక్తి పెంచడం, అవసరమైన పోషకాలు అందించడం వల్ల కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయండి. అలాగే పెరటి తోటల పెంపకం వల్ల మన ఇంట్లో మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అప్పుడు మన ఇంట్లో మనం మొదలు పెడితే అలాగే మనం చూసి మన పక్కింటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అలాగే మన ఊరు, అలాగే మన రాష్ట్రం. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు కూరగాయలు పెంచుకుంటే ప్రతి ఒక్కరికి అది వాళ్ళ ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా వస్తాయండి. వేరే వాళ్ళకి అమ్మాలంటే కూడా అమ్ముకోవచ్చు.
1: అదే ఈ మధ్య కాలంలో అండి, పెరటి తోటలు పెంచుకునేటప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలాలే కాకుండా ఇంటి మేడల మీద కూడా, అంటే ఇంటి పైన ఉన్న ఖాళీ స్థలంలో కూడా పెంచుకోవచ్చు అంటారు కదా, దాని గురించి కొంచెం వివరిస్తారా?
0: ఈ మధ్యన చాలా ప్రాముఖ్యత వహిస్తుందండి టెర్రస్ గార్డెనింగ్, అదే మిద్దె మీద తోటలు. ఎందుకంటే ఈ మధ్యన మనకి ఇల్లులు ఎక్కువైపోవటం వల్ల, పట్టణీకరణ ఎక్కువైపోవటం వల్ల మనకి స్థలం అనేది కరువు అవుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఇప్పుడు మిద్దె మీద పూల తోటలలో గాని, కుండీల్లో గాని, లేదా బ్యాగ్స్ లో గాని మనం కూరగాయలు పెంచుకుంటూ ఉంటాము. ఇలాగ మనము మన ఇంటికి సరిపడా కూరగాయలు మనం పెంచుకోవచ్చు అండి. దానికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నీతి సదుపాయం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అలాగే దాన్ని వర్మీ కంపోస్ట్ లేదంటే కోకోపిట్ వేసి కూడా మనము పెంచుకోవచ్చండి. కోకోపిట్ వేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే, కోకోపిట్ అన్నది మనకి తేమని దానిలో ఉంచుతుందండి. అలాగే ఏరేషన్, ఆ గాలి వచ్చేది మనకి హెల్ప్ చేస్తుందండి దాంట్లో. అందుకని ఈ మధ్యన టెర్రస్ గార్డెనింగ్, మిద్దె మీద తోటలు అన్నది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మాకు.
1: కాబట్టి ఎం శిరీష గారు, మీరు ఇప్పుడు చెప్పారు పెరటి తోటలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏ విధంగా ఉంది. ఈ విధంగా మనం పెరటి తోటలు పెంచుకోవాలంటే ముందుగా నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, నేలను సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఎటువంటి రకాలను మనం పెంచుకోవాలి, వాటిని అయితే ఏకవార్షికాలు అయితే ఎక్కడ నాటుకోవాలి, అంటే ఆ చివర నాటుకోవటం, అదేవిధంగా కొన్ని రకాల బహువార్షికాలను కూడా మనం అవసరాన్ని బట్టి, దొరికిన స్థలాన్ని బట్టి దాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, ఈ విధంగా పెంచుకుంటున్నప్పుడు మనం ఏదైనా చీడపిల్ల గనక మనం గమనించుకున్నట్లయితే వాటిని నివారించడానికి మనం ఎటువంటి సహజ సస్యరక్షణ పద్ధతులు పాటించాలి, వాటిని మనం ఇంటి దగ్గరే ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిని ఉపయోగించే విధానం, వీటన్నిటిని ఉపయోగించి మనం పండించిన కూరగాయలను మనం తీసుకున్నట్లయితే కనుక మంచి ఆరోగ్యంతో కూడిన ఆహార పదార్థాలు మనమే తయారు చేసుకోవడమే కాకుండా అలాగే మన ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు, కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం ఈ అంశం గురించి డాక్టర్ ఎం శిరీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: తీగజాతి కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సుమారు 11,950 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్రనేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై వరకు, రబీలో డిసెంబర్

నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జులై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేరు లావుగల కొమ్మలు 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్ల వెడల్పు కొలత గల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున తైలం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూత పిందె దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిందెకు చివరన చిన్న రాయిని పురికొసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికొకసారి చొప్పున తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా పురుగుల గురించి మనం చూసుకున్నట్లయితే గుమ్మడి పెంకు పురుగులు, వీటి పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఉన్న ఆకులను పూలను కొరికి తింటూ ఉంటాయి. ఇవి తీవ్రదశగా ఉన్నప్పుడు ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగుచేస్తాయి. దీని నివారణకు థయోడికార్బ్ 1 గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే పొట్ల ఆకు పురుగు గురించి మనం చూసినట్లయితే దీని గొంగళి పురుగులు పంట పెరుగుదల దశలో అలాగే పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటరు లేదా క్వినాల్సిఫాస్ 2 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ నీటి కలిపి దీనిలో ఏదో ఒక మందును పూతకు ముందు దశలో చల్లుకోవాలి. తర్వాత పండుయగ గురించి మనం గమనించుకున్నట్లయితే పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూతా పిందెల్లోనికి చేరి కాయలను తిని పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూతా పిందె దశలో మలాథియాన్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి
పది రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. 100 మిల్లీలీటరు మలాథియన్, దాంతోపాటుగా

0: 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం లీటర్ నీటి కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది ఒక విషపు ఎరగా పనిచేస్తుంది. ఎకరాకు 2 పండుయేగ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని తెలుసుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. తద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. తర్వాత తెగుళ్ల విషయం మనం గమనించుకున్నట్లయితే, ముందుగా బూజు తెగులు. ఈ తెగులు ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో పంటను ఆశిస్తుంది. మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకులపై భాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మాంకోజిబ్, దాంతోపాటు మెటాలాక్సిల్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా డైమితోమార్ఫ్, దాంతోపాటు మాంకోజిబ్ 1.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత బూడిద తెగులు గురించి మనం గమనించినట్లయితే, ఇవి ఆకు పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు 1 మిల్లీలీటరు ట్రైడ్మార్ఫ్ లేదా 1 మిల్లీలీటరు డైనోకాప్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత ప్యూజేరియం వేరుకుళ్ళ తెగులు గురించి చూసుకున్నట్లయితే, దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి, ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంధ్రం భూమిలో ఉండి వ్యాపిస్తూ ఉంటుంది. దీని నివారణకు బోర్డో మిశ్రమము 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిసేలా 10 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పోయాలి. ఈ శిలీంధ్రం భూమిలో ఉంటుంది కనుక పంట మార్పిడిని ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఆఖరి దిక్కులో వేపపిండి 250 కిలోలు ఎకరాకు వేసుకుని కలియ దున్నినట్లయితే ఈ యొక్క కుళ్ళు పంటను ఆశించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. పంట వేసిన తర్వాత ట్రైకోడర్మా విరిడి కల్చర్ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి భూమిలో పాదుల దగ్గర వేసుకోవాలి. తర్వాత వెర్రి తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగులు ఆకుల ఇన్నుల మధ్య మందంగా చారలు ఏర్పడి పెళుసుగా మారి గిడసబారిపోయి పూతాపిందే ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటర్ నీటికి 2 మిల్లీలీటరు చొప్పున థైమిటోయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. తర్వాత పక్షికన్ను తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగుల వల్ల పంట ఆకులపై కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి ఎండి రాలిపోతాయి. ఇవి పిండి దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులును గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా కార్బండిజం దాంతోపాటుగా మాంకోజిబ్ కలిపిన మిశ్రమమును 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని 10 రోజులకొకసారి చొప్పున 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే తీగజాతి కూరగాయలను తెగుళ్ల నుండి పురుగుల నుండి కాపాడుకుని మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయో ఫర్టిలైజర్ తయారీ యూనిట్, ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ICA

ఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణా దీప్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యతను గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

8 గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమంకి వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9 గంటల 30 నిమిషాలకు జపాన్లో జరగబోయే 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 10 గంటలకు పుట్టింటికి పోత నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవిఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 10 గంటల 30 నిమిషాలకు ఆపాత మధుర చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన

0: విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: చాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై టేప్ అవుట్ యే వో దిన్ హోతా హై జబ్ చిప్ డిజైన్ పూరా హోనే కే బాద్ ప్రొడక్షన్ కే లియే చలీ జాతీ హై లేకిన్ టేప్ అవుట్ కే బాద్ కామ్ రుక్తా నహీ హై ఉసీ దిన్ అగలే వర్జన్ పర్ కామ్ శురూ హో జాతా హై ఔర్ భారత్ భీ యహీ కర్ రహా హై. హమారే పహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా జబ్కి సెకండ్ ఫేజ్ కా 13.5 బిలియన్ డాలర్ తయ.
0: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి

0: ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే 3 కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్ లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 3 T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్కేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి
3: కిసాన్ వాణి.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్. ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం.
3: డాక్టర్ ప్రవీణ దీప్తి గారు నమస్కారం. మేడం.
4: నమస్కారం సార్.
3: మేడం, మీకు కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మేడం, మేము విన్నాం మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ పెదవేగిలో శాస్త్రవేత్తగా వర్క్ చేసి రిజైన్ చేసి ఇప్పుడు వ్యాపార సరళిలో జీవన ఎరువులు తయారీ బయోఫర్టిలైజర్ యూనిట్ పెట్టి మీరు వ్యాపారవేత్తగా రాణిస్తూ ఉన్నారు అగ్రిప్రెన్యూర్షిప్ లో. ఈ నేపథ్యంలో మనం శ్రోతలకి వివరించే ప్రయత్నం చేద్దాము. ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి, వీటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది రైతు సోదరులకి, ఇది వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేసుకోవడానికి ఎటువంటి వనరులు కావాలి, ఎంత లాభాలు తీసుకునే అవకాశం ఉంది, ఈ వివరాలు మేడం ముందుగా చెప్పండి. జీవన ఎరువులు అంటే ఏమిటి?
4: ఈ జీవన ఎరువులు అంటే మేలు చేసే సూక్ష్మజీవులు కలిగిన ప్రోడక్ట్స్. మనం భూమిలో వేసినప్పుడు న్యూట్రియెంట్ మొబిలైజేషన్ గాని, చీడపీడల నివారణ గాని, ఈల్డ్ పెరగడం గాని, ఇట్లాంటి లాభాలు మనకి ఉంటాయి. ఇవే కాకుండా కీపింగ్ క్వాలిటీ పెరగడము, పోత పిందె పెరగడము, ఇట్లాంటి మనకి మల్టిపుల్ ఉపయోగాలు ఉంటాయి సార్. అయితే ఇవి మనకి రసాయన ఎరువులతో సమానమని చెప్పలేము. వీటి ప్రాధాన్యత ఈ కాలంలో చాలా పెరుగుతుందండి, రైతులు చాలా మట్టుకు అవేర్నెస్ పెంచుకుంటున్నారు.
3: జీవన ఎరువులు రసాయనిక ఎరువులకి పూర్తిగా ప్రత్యామ్నాయమా?
4: అస్సలు కాదండి, ఇది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం కాదు. అయితే ఏంటంటే భూమిలో మొక్కకి అందకుండా మిగిలిపోయిన పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మొక్కకు అందించడానికి సహాయపడతాయి అన్నమాట.
3: కాని పరిస్థితుల్లో వీటి ప్రాధాన్యత ఏమిటి, జీవన ఎరువుల ప్రాధాన్యత ఎందుకు పెరుగుతుంది?
4: జీవన ఎరువులు వాడకం అనేది 30-40 సంవత్సరాల నుంచి ఉందండి, ఈ రోజు కొత్తగా వచ్చిన అంశం కాదు. ఉన్నప్పటికీ కూడా ఇదివరకు కాలంలో 50 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసేటప్పుడు విరివిగా పశువుల ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడేవారు. కానీ ఇప్పటి కాలంలో రకరకాల కారణాలు మన అందుబాటులో లేకపోవటము అంటే రీజన్స్ వల్ల విరివిగా సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది. అట్లా తగ్గిపోవటం వల్ల మనకి మైక్రోబియల్ లోడ్ భూమిలో అనేది తగ్గిపోయి సాయిల్ హెల్త్ అనేది హ్యాంపర్ అవుతుంది సార్. ఎప్పుడైతే సాయిల్ హెల్త్ హ్యాంపర్ అయ్యి ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుందో మైక్రోబియల్ లోడ్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బెనిఫిషియల్ మైక్రోబ్స్. భూమిలో ఉన్న సారాన్ని 60% ఓన్లీ మైక్రోబ్స్ ద్వారానే మొక్క తీసుకుంటుందండి. సో మిగిలింది ఇంకా హైడ్రాలసిస్, కెమికల్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ అనే పద్ధతుల ద్వారా వెళ్తాయి.
3: మేడం, కొన్ని ముఖ్యమైన జీవన ఎరువులు చెప్పండి మేడం, అవి ఎలా పనిచేస్తాయి?
4: ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న జీవన ఎరువులు అంటే నత్రజని స్థాపన జీవన ఎరువులు లైక్ అజిటోబాక్టర్, అజోస్పైరిలం అంటారు. ఇవి గాలిలో ఉన్న నత్రజనిని ఫిక్స్ చేసి మొక్కలకి నత్రజని అందిస్తాయండి. ఇవి పల్సెస్ కాకుండా అంటే అబరాలు కాకుండా వేరే క్రాప్స్ పనిచేస్తాయి. పల్సెస్లో రైజోబియం అనేది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా పొటాషియం మొబిలైజరు, ఫాస్ఫరస్ సాల్యుబిలైజరు, వ్యామ్, వాస్క్యులర్ అర్బిస్కులర్ మైక్రోరైజా అంటారు, వ్యామ్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందండి ఇప్పుడు. ఇంకా జింక్ సాల్యుబిలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా బయో పెస్టిసైడ్స్ అని ఇంకో కేటగిరీ ఉంటుంది సార్, అది ట్రైకోడర్మా అని, సూడోమోనాస్ అవన్నీ అందులోకి వస్తాయి. చీడపీడలు తట్టుకోవడానికి, ఫ్లవరింగ్ వాటికి ఇంప్రూవ్ అవడానికి, రూట్ గ్రోత్కి, ఏ మైక్రోబ్ తీసుకున్నా కూడా మనకి అది చేసే మెయిన్ పనే కాకుండా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి సార్.
3: ఎలా పనిచేస్తాయి మేడం ఇవి?
4: గాలిలో వాయు రూపంలో ఉంటుంది నత్రజని, దాన్ని మనకి ఇది ఇవి నైట్రేట్ రూపంలో మార్చి అందిస్తాయి. అప్పుడు మనం యూరియా వేయడం తగ్గించవచ్చు, రసాయన నత్రజని ఎరువులు వేయడం తగ్గించవచ్చు. ఇప్పుడు ఫాస్ఫేట్ రకరకాల స్థితుల్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది భూమిలో, మొక్క తీసుకునే పరిస్థితుల్లో ఉండదు, మొక్క అబ్జర్బ్ చేసుకోలేదు వేర్లు. ఈ ఫాస్ఫరస్ మొబిలైజర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబిలైజర్ అనేది మనం వేసినప్పుడు దాన్ని మొక్క అబ్జర్బ్ చేసుకునే స్థితిలోని దాన్ని మార్చగలుగుతుంది. సో మొక్కకి అవైలబుల్ ఫామ్ లో తీసుకొస్తాయి.
3: మరి వాటికి ఏంటి మేడం, ఆ సూక్ష్మజీవులు ఎలా బ్రతుకుతాయి?
4: ఆర్గానిక్ కార్బన్, వాటికి సరిపడా గ్రోత్ కి సంబంధించిన న్యూట్రియెంట్స్ భూమిలో ఉంటాయి.

0: ఎప్పుడండి, మనము యాంపుల్ గా సేంద్రీయ ఎరువులు వేసినప్పుడు. సో సేంద్రీయ ఎరువు వేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆటోమేటిక్ గా మేల్చే సూక్ష్మజీవులు భూమిలో పెరుగుతాయి సార్.
1: మేడం, అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే, వాణిజ్య సరళిలో మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ బయోఫర్టిలైజర్స్ యూనిట్ కి ఉత్పత్తికి ఏ మౌలిక సదుపాయాలు కావాలి, రా మెటీరియల్ ఏమేమి అవసరం అవుతాయి, మీరు ఎలా మొదలు పెట్టారు?
0: ఇది మనము కమర్షియల్ గా వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయాలంటే సార్, ఈ సదుపాయాలు అనే దానికన్నా కూడా ముందు ఏం ప్రొడక్ట్ చేయబోతున్నాము, దానికి ఏం స్ట్రెయిన్స్ కావాలి, మనం ఏ మార్కెట్ చేయబోతున్నాము, ఎంత కెపాసిటీ పెట్టబోతున్నాం, ఇవన్నీ బేస్ చేసుకుని ఒక డిపిఆర్ తయారు చేసుకోవాలి సార్. డిపిఆర్ తయారైన తర్వాత మనకి మెయిన్ గా కావాల్సినవి ఏంటంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ. మన మదర్ కల్చర్ తయారు చేసుకోవడానికి ల్యాబ్ కావాలి సార్. ల్యాబ్ లో కెమికల్స్, గ్లాస్ వేరు. ఇటు ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాటికి మిక్సర్స్, ఫిల్లింగ్ ఎక్విప్మెంట్, ఫిల్లింగ్ అయిన తర్వాత వాటికి ప్యాకింగ్ బాటిల్స్ గానీ కవర్స్ గానీ, వాటికి లేబుల్స్, ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్ కాటన్స్, ఇవన్నీ అవసరం పడతాయి సార్. ఇంకా ఇన్పుట్స్ తయారు చేయడం కావాల్సిన ఇన్పుట్స్, దేర్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్ చాలా రకరకాల, ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్.
1: అయితే మేడం, ఇది కొంత రీసెర్చ్ కైండ్ ఆఫ్ ఇది కదా, కొంత శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం. మరి దానికి మనకు ఎవరైనా శాస్త్రవేత్తలు అట్లా రిక్వైర్ చేసుకోవాలనా, లేదంటే సొంతంగా చేసుకునే అవకాశం ఉందా?
0: దీనికి కంపల్సరీ ఈ మైక్రోబియల్ ని ఫెర్మెంట్ చేయగలిగిన, కల్చర్ చేసి ప్యూరిఫై చేయగలిగిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇట్ ఈస్ యాజ్ పర్ రెగ్యులేటరీ రూల్
1: ఉండాలి.
0: లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎవరు పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ తగిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి విల్ గెట్ లైసెన్సింగ్.
1: ఇది చాలా ఇంపార్టెంట్
0: లైసెన్సింగ్ సార్. ఇప్పుడు సో మైక్రోబయాలజీ గానీ, సో లైక్ బయోకెమిస్ట్రీ గానీ, ఈ కల్చరింగ్ వర్క్
1: పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మనకు ఖచ్చితంగా అవసరం ఇందులో. మేడం, అయితే ఈ మదర్ కల్చర్ మొదలు పెట్టినప్పటి నుంచి కమర్షియల్ ప్రోడక్ట్ తీసుకునే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
0: మదర్ కల్చర్ తయారీకి మనకి ల్యాబ్ అవసరం పడుతుంది సార్. మైక్రోబయాలజీ ల్యాబ్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ అంతా మనకి అవసరం పడతాయి దాన్ని గ్రో చేయడానికి అవన్నీ. దానికన్నా ముందు కూడా మనం ఒక మంచి స్ట్రెయిన్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశము. మనం ఏ ప్రాంతంలో ప్రమోట్ చేయబోతున్నాం కల్చర్ ని, ఆ ప్రొడక్ట్ ని, ఆ ప్రాంతానికి తగిన సూటబుల్ అయిన ఏ సాయిల్ కి, ఏ ప్రాంతం, వాటికి సూటబుల్ స్ట్రెయిన్ సెలెక్ట్ చేసుకుని మదర్ కల్చర్ ని ల్యాబ్ లో తయారు చేస్తాం. ల్యాబ్ లో కొనికల్ ఫ్లాస్క్ లో చేస్తాము. కొనికల్ ఫ్లాస్క్ నుంచి ల్యాబ్ లో ఫెర్మెంటర్ ఉంటుంది సార్, చిన్న ఫెర్మెంటర్స్ ఉంటాయి, 50 లీటర్స్, 70 లీటర్స్, 20 లీటర్స్ ఉంటాయి. దాంట్లో మదర్ కల్చర్ ని మనం స్కేల్ అప్ చేస్తాం. ఎందుకంటే మనం 1,000-2,000 లీటర్లు ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్స్ లో వేయాలంటే మినిమం 10-12% మదర్ కల్చర్ వాడాల్సి ఉంటుంది. ఒక 1,000 లీటర్ల దాంట్లో మనము 10-12% మదర్ కల్చర్ వేయాలంటే మనకు 100 నుంచి 120 లీటర్లు మదర్ కల్చర్ కావాలి. ఫ్లాస్క్ లో మనం అంత తయారు చేయలేము. కాబట్టి ఇక్కడ మనకు పోర్టబుల్ గా ఒక 50 లీటర్లతో, 20-30 లీటర్లతో ఒక మదర్ కల్చర్ చేసుకోవడానికి ఒక ఫెర్మెంటర్ ల్యాబ్ గ్రేడ్ కావాలండి. సో దాంట్లో మనము మదర్ కల్చర్ తయారు చేసుకుని యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్ లో మనము బ్యాచ్ వేసుకుని కల్చర్ ని బట్టి 2 రోజుల నుంచి 7 డేస్ పడుతుంది సార్ కల్చర్ రెడీ అవడానికి. బ్యాక్టీరియా అయితే 2 డేస్లో అయిపోతుంది, ఫంగస్ అయితే 5-6 డేస్ పడుతుంది. ఆఫ్టర్ దట్ మనం లిక్విడ్ ఫార్ములేషన్, పౌడర్ ఫార్ములేషన్ మన అవసరాన్ని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి చేసుకోవచ్చు సార్. దాంట్లో ఫిల్లర్ యాడ్ చేస్తాము, ఫిల్లర్ యాడ్ చేసి షేడ్ లో డ్రై చేసి ప్యాకింగ్ చేస్తాం.
1: ఇందులో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మేడం?
0: టెక్నికల్ గా మాట్లాడితే మాత్రం కంటామినేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది సార్. టెక్నిక్ సరిగా లేకపోయినా, చేసే వాళ్ళకి అవగాహన లేకపోయినా ఈజీగా, ఎందుకంటే మైక్రోబ్స్ ఆర్ ఎవ్రీవేర్, మైక్రోబ్స్ ఆర్ ఓమ్ని ప్రెజెంట్ లైక్ గాడ్. సో అది కంటామినేషన్ వచ్చేస్తే మనం మళ్ళీ దాన్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి 3-4 నెలల టైం పడుతుంది అండి ల్యాబ్ లో. సో అది టెక్నికల్ గా ఒక మెయిన్ ఇది.
1: మనకు మెయిన్ రా మెటీరియల్ ఏంటి మేడం దీనికి? మీరు స్ట్రెయిన్ అన్నారు,
0: కల్చర్ కలెక్షన్స్ ఉంటాయి సార్. చండీగఢ్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఢిల్లీలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది, పూణేలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది. సో అక్కడ నుంచి మనము టైప్ స్ట్రెయిన్స్ తెప్పించుకోవచ్చు, లేదా మనకు చేతనైతే మన సొంత స్ట్రెయిన్స్ మనమే మన ల్యాబ్ లో ఐసోలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడే స్ట్రెయిన్స్ అన్ని మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నేటివ్ సాయిల్స్ నుంచి తీసుకున్న స్ట్రెయిన్స్, ఎందుకంటే ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్, ఐసోలేట్ చేసుకోగలిగాను, చేసుకుని ఐడెంటిఫై చేసి అవి వాడుతాను.
1: అయితే ఈ జీవన ఎరువుల ఈ వ్యాపారం వాణిజ్య సరళిలో చేయాలంటే మన దగ్గర అవకాశాలు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ మనం మాట్లాడుకునేటప్పుడే గమనించాం, దీనికి ఫస్ట్ టెక్నికల్ నోహో తెలియాలి, అలాగే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ లో ప్రొక్యూర్. ఇలాంటి లిమిటేషన్స్ అలాగే వ్యాపార అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: వ్యాపార అవకాశాలు అంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు వచ్చాయి, మ్యానుఫాక్చరర్స్ చాలా మంది వచ్చారు, కాంపిటీషన్ అయితే ఉంది. అయితే ఒక మంచి ప్రోడక్ట్, ఇప్పుడు రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, పంటలు ఏ పంటలో ఏం ప్రాబ్లం ఉంది, ఆ పంటకి ఏమి సొల్యూషన్స్, ఏ ప్రోడక్ట్ కావాలి, మార్కెట్లో ఏమున్నాయి, అది ఎలా పనిచేస్తుంది, సో అది సరిగా ఉందో లేదో, మనది దానికన్నా బెటర్గా మనం ప్రోడక్ట్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్కి ఒక యూనిక్నెస్ ఉండాలి. రెండోది, అన్ని పరిస్థితుల్లోనూ బాగా పనిచేసే విధంగా మనం టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ప్రయత్నం చేసుకోవాలి సార్. అట్లా మనం ప్రోడక్ట్ని తీసుకురాగలిగితే, క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఆబ్వియస్లీ కొంచెం టైం పట్టినా కూడా ముందుకు తీసుకెళ్ళచ్చు సార్. నేను ప్రొడక్షన్ మొదలు పెట్టిన స్టార్టింగ్లో కన్నా ఇప్పుడు 500-600 రెట్లు పెరిగారండి రైతులు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు వస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయని వాళ్ళు కూడా కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయోస్ చాలా ఇదిగా రికమెండ్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కడ దొరికితే వెతుక్కుంటూ వస్తారండి రైతులు ఒక మంచి ప్రొడక్ట్ కోసం.
1: మార్కెట్ లో డిమాండ్ ఉంది, అవకాశాలు
0: ఉంది, డిమాండ్ అయితే చాలా ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకి ఎంకరేజ్ చేస్తున్నాయి. అదొకటే కాకుండా కంపెనీలు పెరిగాయి, ప్రొడక్ట్స్ పెరిగాయి, సోషల్ మీడియాతో ప్రచారం అవుతుంది, రైతులు కూడా అవేర్నెస్ పెంచుకుంటున్నారు కాబట్టి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మనం కష్టపడి ఒక ఫ్యూచర్ లో కంపల్సరీ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది సార్.
1: మేడం, దీనికి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగా మీరు ఎలా ఇచ్చేశారు, అలాగే సబ్సిడీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
0: సబ్సిడీ అవకాశాలు అంటే మనకి వాణిజ్య బ్యాంకులు, నాబార్డు, హార్టికల్చర్ బోర్డు లాంటి ఇన్స్టిట్యూట్స్, ఇంకా కొన్ని రకాల లోన్స్ అవి ఉన్నాయి సార్. సబ్సిడీ దొరుకుతుంది, కొన్ని లోన్స్ లో సబ్సిడీ దొరకకపోయినా మనకి బ్యాంక్ లోన్స్ అనేవి దొరుకుతాయి సార్.
1: ఒక రకమైనటువంటి యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు ఎంత ఇచ్చేశారు?
0: ఒక 500 టన్నులు కెపాసిటీ ఇది మనం పెట్టుకోవాలంటే ఒక 3 కోట్లు పెట్టుబడి అవుతుంది సార్.
1: సుమారు
0: కొంచెం తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకుని ఎక్విప్మెంట్, బిల్డింగ్స్
1: అంతకంటే చిన్న స్థాయిలో పెట్టలేమా మేడం? మీరు 500 టన్స్ అన్నారు కదా, తక్కువ
0: 500 టన్స్ ఇస్ ద మినిమం సార్
1: మినిమం.
0: మాకు 5000 టన్నుల కెపాసిటీ ఉంది, సో 500 టన్నులు అనేది మినిమం.
1: ఓకే,
0: ఇంకా మినిమం లో చేసుకోవాలంటే ఇంకా మదర్ కల్చర్ ప్రొడక్షన్ పెట్టుకోకూడదు. మదర్ కల్చర్ ఆ ల్యాబ్ పెట్టుకోకూడదు, ఓన్లీ ఇండస్ట్రియల్ ఫెర్మెంటేషన్ వరకు పెట్టుకుని ప్యాకింగ్ చేసుకోవాలి.
1: అంటే ఎందుకు అడిగానంటే మేడం, ప్రతి ఒక్కరూ ఆ స్థాయిలో చేయలేక స్మాల్ స్కేల్ ఒక 50 లాక్స్, 25 లాక్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ తో ఒక స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకోవడానికి అవుతుందా అని.
0: అవుతుంది సార్, ఎప్పుడంటే ఇప్పుడే ఇలాగే మదర్ కల్చర్ నాలాంటి వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవచ్చు, చేసుకుని
1: మెయిన్ కల్చర్
0: మాస్ మల్టిప్లికేషన్ వాళ్ళు చేసుకుని ప్యాకింగ్ చేసుకోవచ్చు.
1: దీనికి రెగ్యులేటరీ బాడీస్ ఏ ఉన్నాయి, అలాగే దీనికి లైసెన్సింగ్ ఉంటుందా, ఎవరిస్తారు, ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, అది ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే ఎవరి దగ్గర మనం సంప్రదించాలి, ఆ వివరాలు చెప్పండి.
0: సార్, ఈ జీవన ఎరువులు మనము ఉత్పత్తి మొదలు పెట్టాలంటే రెగ్యులేషన్స్ బాగా స్ట్రిక్ట్ గానే ఉంటాయి సార్. మనకి స్టేట్ గవర్నమెంట్ లోని ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తారు. దీనికి ఫార్మ్ A2 అంటారు సార్, బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కి ఇచ్చే లైసెన్స్ ని ఫార్మ్ A2 అంటారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన ఏంటంటే గవర్నమెంట్ వారు ఎజైల్ అని ఒక యాప్ డెవలప్ చేశారు. మనము అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా, రెన్యువల్ చేయాలన్నా ఎజైల్ యాప్ ద్వారా. ఆ యాప్ చాలా బాగుంది సార్, చాలా కన్వీనియంట్ గా ఉంది, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో మనం నెల నెల మనము రిపోర్ట్ సబ్మిట్ చేయటము అన్ని కూడా ఆ యాప్లోనే జరుగుతాయి. ఈ మన ప్రొడక్షన్ మొదలు పెట్టిన తర్వాత కొన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయాలి సార్, ఫార్మ్ M అని ఫార్మ్ N అని. మనం ప్రొడక్షన్ సంబంధించినవి, ప్రొడక్షన్ ఇన్పుట్స్ స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఆ మొత్తం ఒక 4-5 రిజిస్టర్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి. మధ్య మధ్యలో డిపార్ట్మెంట్ వారు ఇన్స్పెక్షన్ కి వస్తారు, శాంపిల్స్ అవి తీస్తారు, ఆ ప్రొసీజర్ కూడా ఉంటుందండి. మనకి ఏదైతే బయో ఫెర్టిలైజర్ యాక్ట్ 1985లో ఏవైతే రెగ్యులేషన్స్ ఇచ్చారో, క్వాలిటీ పారామీటర్స్ ఇచ్చారో, వాటిని మీట్ అవ్వాలి మన ప్రొడక్ట్. వాటిని మీట్ అవ్వకపోతే సో మన శాంపిల్ ఫెయిల్ అవుతుంది, ఆ బ్యాచ్ ని వాళ్ళు వచ్చి రద్దు చేస్తారు. 6 మంత్స్ కి ఒకసారి కంపల్సరీ ఎవాల్యుయేషన్ ఉంటుంది, తీస్తారు, ల్యాబ్ కి వచ్చి అన్ని ఎక్విప్మెంట్ పనిచేస్తున్నాయా లేదా అని చూస్తారు.
1: మేడం, ఇది వ్యాపారవేత్త సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైతు వైపు నుంచి వస్తే కొనుక్కునేటప్పుడు రైతులు ఎలాంటివి చూస్ చేసుకుని కొనుక్కోవాలి, అవి వారికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏది నాణ్యమైంది, ఎలా తెలుసుకోవాలి?
0: బికాజ్ ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ప్రొడక్ట్, లోపల ఉన్నది మన కళ్ళకు కనబడదు కాబట్టి అంత తేలిగ్గా ఇది మంచిది ఇది చెడ్డది అని మనం చెప్పేయలేము. కరెక్ట్ గా తెలవాలంటే ల్యాబ్ టెస్టింగ్ సార్. అదర్వైజ్ మనము చూసుకుంటే వాడినప్పుడు మనకి పనిచేయటం అనేది ఒకటి, లేబుల్ వాళ్ళు లేబుల్ స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చారు. బయో అని రాసుండగానే జీవన ఎరువు కాదు ఇప్పుడు ఈ కాలంలో సార్. బ్యాచ్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారా, ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఇచ్చారా అనేది చూసుకుంటే కొంతవరకు ఆ లేబుల్ స్పెసిఫికేషన్ బట్టి కంపెనీ యొక్క సిన్సియారిటీ కూడా మనకి.
1: ఓకే.

0: అటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి మేడం?
1: అంటే లేబుల్ మీద ఏమేమి పారామీటర్స్ మెయింటైన్ చేయాలి, కంపెనీ నేమ్, బ్రాండ్ నేమ్, దాంట్లో ఉన్న టెక్నికల్ నేమ్, దీంట్లో మనకి ఎఫ్సీఓ గైడ్ లైన్స్ లో ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ద్వారా ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్ కి, అవన్నీ మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి. చేయాలి దాని ఎక్స్పైరీ డేట్, మన లైసెన్స్ నెంబర్, బ్యాచ్ నెంబర్ అన్ని.
0: రైస్ సోదరులు కొంత జాగ్రత్తగా ఉండడం కూడా అవసరం ఇందులో.
1: ఈ డీటెయిల్స్ చూసుకోవాలి సార్, లేదా ఆల్రెడీ తెలిసిన సోర్సెస్ నుంచి, నమ్మకమైన సోర్సెస్ నుంచి తీసుకోవడం.
0: మేడం మరి ప్రభుత్వ సంస్థలు ఏమైనా జీవన ఎరువులు ప్రొడ్యూస్ చేస్తున్నాయా మేడం?
1: ఉన్నాయి సార్, హార్టికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి,
0: అక్కడ
1: కూడా తీసుకోవచ్చు సార్.
0: డాక్టర్ దీప్తి గారు, చివరిగా మేడం మీ అనుభవం నుంచి చెప్పండి, ఇందులో కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి? అంటే ప్రతిదీ మనం మొదలు పెట్టగానే సక్సెస్ అయిపోదు, మీరు ఎటువంటి కష్ట నష్టాలు చూశారు, వాటిని ఎలా దాటుకుని ఈ రోజు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, ఒకసారి మీ అనుభవం నుంచి చెప్తే.
1: మెయిన్ గా ఏంటంటే సార్, ప్రోడక్ట్ ఫైనలైజేషన్. ఇప్పుడు మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి మనం క్యాబే ప్రోడక్ట్ చేయలేము. మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ ఉండే కొలిది రిఫైన్మెంట్ అవుతా ఉంటుంది సార్. ఈవెన్ ప్రోడక్ట్స్ గెట్స్ రిఫైన్ అయిన తర్వాత మనకి అది ఫ్రీగా వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం కరెక్షన్ చేసుకోవటం ఎప్పటికప్పుడు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కంటామినేషన్ ఒక ప్రాబ్లం ఉంటుంది, సో అదొకటి ప్రోడక్ట్ ఫైనలైజ్ చేసుకోవటం. ఒకటి పబ్లిసిటీ, ప్రాపర్గా పబ్లిసిటీ, క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా. క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా, ఇది ఇందాక నేను చెప్పినట్టు సార్, నేను ఇప్పటికి బయోఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 5th ఇయర్ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది సార్, రైతుల్లో కానీ యూసేజ్ లో కానీ ప్రొడక్షన్ కెపాసిటీ మాకు ఫ్లోటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఏంటంటే మనకి కష్ట నష్టాలు వస్తాయి సార్, ఒక్కొక్కసారి బ్యాచ్లు ఫెయిల్ అయిపోతాయి, 1000 లీటర్లు వేస్తాము కంటామినేషన్ వచ్చేస్తుంది. సో అట్లాగా ఇచ్చేసింది మేము ఊరిని డిస్కార్డ్ చేసినవి కూడా ఉంటాయి సార్. బీయింగ్ ఏ సైంటిస్ట్ ఆల్సో వి గెట్ సచ్ బ్యాచ్ ఫెయిల్యూర్స్. అది ఇంకా మనకి ఎక్స్పోజర్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తాయి. కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడతా ఉండాలి సార్, పెడతా ఉంటే కంపల్సరీ రైతులకి మంచి బయో ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంది, కంపల్సరీ ఉంది సార్ రైతులకి ఉంది. అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ కోసం వెతుక్కుంటున్నారు, సో సిన్సియర్ గా చేసే వాళ్ళకి, మంచి నాణ్యత గల ప్రోడక్ట్ ఇవ్వగలిగిన వాళ్ళకి బయో ఫెర్టిలైజర్స్ సెక్టర్ లో మంచి ఫ్యూచర్ ఉంది సార్.
0: లైసెన్సింగ్ తో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మేడం? ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందా?
1: ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక లేదండి,
0: లేదు.
1: ఇంతకుముందు యాప్ లేనప్పుడు మాన్యువల్ గా చేసేటప్పుడు కొంచెం టైం పట్టేది, ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక మాక్సిమం 30-45 డేస్ లో వచ్చేస్తుంది.
0: మేడం మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ కి ఎంత లాభాలు తీసుకోవచ్చు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మా శ్రోతలకు ఒకసారి చెప్పండి.
1: మనం మార్కెట్ వెతుక్కోవడంలో ఉంటుంది సార్, మనకి ఎవరికైనా బల్క్ బయర్స్ దొరికితే మనకి 1-2 ఇయర్స్ లోపలనే మనకి వచ్చేస్తుంది, బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తాము. లేదు ఇప్పుడు నా ప్రైసెస్ చాలా కంపిటెంట్ గా ఉంటాయి సార్, రైతులకు డైరెక్ట్ గా ఇస్తాను కాబట్టి 25-30% మార్జినే ఉంటది. సో అట్లా మనం తక్కువ రేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్, మార్కెటింగ్ బాగా చేసుకుని కొంచెం డీలర్స్ పెట్టుకుని అట్లా పెట్టుకుంటే త్వరగా మనం బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వచ్చు సార్.
0: మీ దగ్గర ఎంగేజ్ చేసుకున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారా మేడం ఇది చూసుకోవడానికి?
1: ఉన్నారండి, టెక్నికల్ గా ల్యాబ్ లో వర్క్ చేయడానికి ఉన్నారు, మాన్యువల్ లేబర్, మామూలు డైలీ బేసిస్.
0: మెషినరీ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు మేడం, దీనికి కావాల్సినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అవి ఎక్కడ దొరుకుతాయి?
1: ఈ మెషినరీ మనము డైరెక్ట్ గా మనము ఫస్ట్ హ్యాండ్ వి బ్రాండెడ్ వి కొంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, కాబట్టి ఐ ఫ్యాబ్రికేటెడ్ మోస్ట్ ఆఫ్ ది మెషినరీస్ అండ్ మై సెల్ఫ్. విజయవాడలోని ఆటోనగర్ లోని ఫెర్మెంటర్స్, బ్లెండర్స్ అన్ని ఇక్కడ తయారు చేయించుకున్నాము. మన దగ్గర డబ్బులు లేకపోతే బ్రెయిన్ వాడాలి సార్.
0: కొత్తగా ఇందులోకి వచ్చే వాళ్ళు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి,
1: ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి గైడెన్స్ నేను ఇస్తాను, డిపిఆర్ కావాలని ప్రిపేర్ చేసి ఇస్తాను.
0: అలా ఎవరైనా మహిళలు మీ దగ్గరికి?
1: చాలా మంది వస్తారు అండి, ఇట్లా ఇది పెట్టాలనుకుంటున్నామండి. అంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు మేము మెడిసినల్ మష్రూమ్స్ కూడా చేస్తాం, ప్రోబయాటిక్స్, అక్వా ప్రోబయాటిక్స్ అవి కూడా చేస్తాము. ఈ రకరకాల వాటికి సంబంధించి గైడెన్స్ కోసం వస్తారు, కొంతమందికి మామూలు ఓరల్ గైడెన్స్ ఇచ్చి పంపిస్తాము, కొంతమంది డిపిఆర్స్ తీసుకుంటారు.
0: ధన్యవాదాలు అండి డాక్టర్ ప్రవీణ దీప్తి గారు.
1: ధన్యవాదాలు సార్,
0: ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి మా కిసానవాణి శ్రోతలతో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఈ జీవన ఎరువుల్ని వ్యాపారశాలల్లో ఏ విధంగా తయారు చేసి ఒక ఉపాధి మార్గంగా చేసుకోవచ్చు, వాణిజ్య సరళుల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే రైస్ సోదరులకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ యొక్క వినియోగం కాస్త తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో అవకాశాలు

0: రెండు వైపులా ఉన్నాయి, వినియోగదారులు అయినటువంటి రైతు సోదరులకి, అలాగే వాణిజ్య సరళ చేసుకునే దానికి మహిళలకి, యువతికి కూడా మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం.
1: వాణిజ్య సరళిలో బయో ఫెర్టిలైజర్ తయారీ యూనిట్, ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వివిధ పంటల్లో సరైన మొక్కల సాంద్రత వల్ల అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. వివిధ పంటల్లో ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సాంద్రతలో మొక్కలు ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే మొక్కల సాంద్రత. ఏ పంటలో అయినా మొక్కల సాంద్రత మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి విత్తన బరువు, సాళ్ల మధ్య దూరం, ఒకే సాలలో మొక్కల మధ్య దూరం, మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం, పంటకాలం, నీటి సదుపాయాన్ని బట్టి మొక్కల సాంద్రత పంట పంటకి మారుతూ ఉంటుంది. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువైనా తక్కువైనా పంట సరిగా ఎదగకుండా దిగుబడులు తగ్గుతాయి. ఈ విషయాల మీద రైతు సోదరులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉండి దిగుబడుల మీద దీని ప్రభావం చూపిస్తుంది. ముందుగా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం,

0: విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉండడం, విత్తన శుద్ధి చేయకపోవడం, మొలక దశలోనే పురుగులు తెగుళ్ళు వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవడం, నేల సమతలంగా లేకపోవడం వల్ల సరిగా మొలవకపోవడం, నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవకపోవడం, విత్తనం లోతుగా పడ్డం వల్ల మొలకెత్తకపోవడం, కూలీలు సరైన దూరంలో విత్తనాన్ని నాటకపోవడం, ఎద్దుల గొర్రె మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తించటం, కొన్ని రకాల పంటల్ని వెదజల్లే పద్ధతిలో విత్తటం, ఉదాహరణకి వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం, ఇంకా విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాల్ని గనక మనం చూసినట్లయితే, ఖాళీలు ఏర్పడే దిగుబడి అదేవిధంగా తగ్గుతుంది. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సద్వినియోగం కావు. నేల వినియోగం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి కలుపు నివారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారస్ కంటే ఎక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, సాళ్ల మధ్య, సాళ్లలో, మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం, అధికంగా ఉన్న మొక్కల్ని తొలిదశలో తీసివేయకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలని గనక మనం చూస్తే, మొక్కలు వెలుతురు కోసం పోటీపడి పొడవుగా పెరిగి లేదా పొట్టిగా మరీ బలహీనంగా తయారవుతాయి. కొమ్మలు, పిలకలు తక్కువగా రావడం, ఉండవలసిన గింజలు, కాయలు తక్కువగా ఉండి దిగుబడి తగ్గిపోవడం, నీరు, వెలుతురు, పోషకాలు పంట చివరి దశ వరకు లభ్యం కాక దిగుబడి తగ్గిపోతుంది. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే?
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుంధ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ? హై, అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, హాన్, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. అరే పహలీ వాలీ బాత్ కహాన్?
2: परम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం, అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
3: నమస్కారం.
2: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏంటి?
3: ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమము ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహా అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది.

0: ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా నెల రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కళ్ళకే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి. దీంట్లో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటలు పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా అంటే కొన్ని అపోహలు ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావు అని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థాలు అంటే చపాతి తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వసారి అన్నమాట. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి అంటే
1: హమారి అంగన్వాడీ
0: హమారి జిమ్మేదారి
1: హమారి జిమ్మేదారి
0: అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
1: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
0: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకి సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి. అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
1: నురాని గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుట లేచి 2 ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం 1 చపాతి వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్గా ఉంటుందా?
0: పోషకాహారం అంటే అండి మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి. అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి, అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృతులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకి కూడా. సో ఇది ఉండాలి, అలాగే విటమిన్లు అలాగే మినరల్స్ మనం కూరగాయల ఆకుకూరలో ఉంటాయి, ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తూ ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు. కరెక్ట్గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎందుకు వాళ్ళ జీవన శైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈరోజు మనం అన్ని రకాల ఆహారాలను తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నామనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు

0: పండ్లు ఆకుకూరలు ఉండాలి. ఆ మిగతా సగంలో ఒక పావు వంతు అన్నం ఉంటే మిగతా పావు వంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృతులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కూడా అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం గారు మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు కౌమార దశ, ఇప్పుడు 12 నుంచి 14 15 ఏళ్ళ మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగపిల్లలకి ఒకలాగాను కాకుండా ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం, న్యూట్రిషన్, ఫుడ్ అందుతోంది?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మోసపడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, అలాగే చికెన్, ఫిష్, ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుట్టు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజధాన్యాలు, ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అనమాట.
1: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
0: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు, బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారు అనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు, ఇప్పుడు దూరం అవుతుంది, లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు అంటే రోజు ఒక గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, 1/2 కేజీ ఖర్జూరాలు, 1/2 కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర
1: గర్భిణీ స్త్రీకి కిట్ ఇస్తారు,
0: బాలింతలకు కూడా ఇస్తామండి.
1: నురాణి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది, ఇప్పుడు ఇందుట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
0: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ కానీ, కోడిగుడ్లు కానీ, లేకపోతే బియ్యం, కందిపప్పు, నూనె, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందండి.
1: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాసోత్సవాల్లో?
0: ఈ మాసోత్సవాల్లో అండి మేము మనకి రోజువారీ మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు, ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు, ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్య పిండో, గోధుమ పిండో ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటివన్నీ, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా

0: అలక్కూడ పోషకాహారం మీద శ్రద్ధ, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
1: ఇంతకుముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరు ఏమైనా చెప్తున్నారా?
0: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. 1000 రోజుల సంరక్షణ అంటాం ముందు మేము. అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద, వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానుకుంటుంది. ప్రత్యేకంగా కౌమార దశ పిల్లల గురించి మీరు చెప్పారు. ఈరోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా, ఇంకా ఎక్కువే ఉంటారు, ఎనిమిగ్గా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాం, బయటికి వెళ్ళి ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా చేసి పెట్టవచ్చు, అలాగే శారీరక చురుకుదనం, అన్నీ మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి, పిల్లలకి పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుదనం కూడా ఉండాలన్నమాట. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం, సురక్షిత భవిష్యత్తు అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
1: చాలా విలువైన సమాచారం అందించారు, నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు, నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. వినండి ముచ్చొప్పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. నానారత్న కిరీట కుండల ముఖైర్భూషా గణైర్భూషిత శ్రీమత్ కౌస్తుభరత్న భవ్య హృదయ శ్రీవత్స సల్లాంఛన విద్యుద్వర్ణ సువర్ణ వస్త్ర రుచిరో యశంఖ చక్రాదిభిః శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణ కుర్యాద్ భరిర్మంగళం. నానా విధమైనటువంటి రత్నములతో పూంచినటువంటి కిరీటము, కుండలము, ఇటువంటి ఆభరణములతో భూషితుడు, శ్రీవత్సాన్ని తన హృదయస్థానంలో ధరించినవాడు, విశాలమైనటువంటి మనోభావాలు కలిగినవాడు, విద్యుత్ వలె గొప్ప కాంతి కలిగినవాడు, శంఖ చక్ర గదాపద్మములు ధరించి కటిహస్తము అభయహస్తంతో భక్తులతో భక్తులను అనుగ్రహించే ఆ పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామి వారు మనకందరు కూడా మంగళాన్ని చేకూర్చని అని ప్రార్థిస్తూ, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ముత్యపు పందిరి యొక్క విశేషాలను యథాశక్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవం

0: అనగా చతుర్ముఖ బ్రహ్మ గారే సాక్షాత్తుగా తమ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి ఉత్సవము. ఈ శవశబ్దానికి శవము అంటే శబ్దము అని అర్థం. శవము అంటే ఏదో వాద్యాలతో చేసేటువంటి శబ్దం మాత్రమే కాదు, చతుర్వేదాలు అలాగే దివ్య ప్రబంధాది మహాభారత రామాయణాది సత్శాస్త్రాల యొక్క పాఠ ప్రవచనాదులతో నిర్వహించేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవము. సాధారణ ప్రజలైనటువంటి మనం నిర్వహించే ఉత్సవంలో ఏదో కొన్ని వాద్య ఘోషాలు మాత్రమే ఉంటాయి, కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలను పాలించి అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఉత్సవం అనగా ఇందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ముత్యప పందిరిని ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ముత్యాన్ని మనం ఆలోచిస్తే ముత్యం అనేది శుద్ధానికి, శుద్ధతకు ప్రతీక. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే ముత్యాలు ఉంటాయని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే శైత్యము అనగా ముత్యము నీటిలో పెరుగుతుంది, శీతస్పర్శవత్యాపహ అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా సరే నీటికి శీతస్పర్శ అనేది మాత్రమే ఉంటుంది, అటువంటి నీటిలో పుట్టినటువంటి ముత్యం కూడా శైత్యాన్నే కలిగి ఉంటుంది అని కూడా చెబుతారు. అటువంటి ముత్యపు పందిరి వాహనంలో పరమాత్మ ఇక్కడ మనకు వేంచేస్తూ ఉన్నారు. అదే పరమాత్మ ముత్యపు పందిరిలో వస్తూ మనకి ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నారు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా మిమ్మల్ని ముత్యాలుగా మారుస్తానని పరమాత్మ చెబుతున్నారు. మనకు సుభాషితంలో కూడా చెబుతారు, పద్మపత్ర స్థితంతో దత్తే ముక్త ఫలాశ్రయం. చిన్న నీటి బిందువే, కానీ ఆ నీటి బిందు నీటిలో ఉంటే సామాన్య నీటిగా మాత్రమే మనకు కనబడుతుంది, కానీ అది పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే ముత్యంలాగా కనబడుతుందట. ఈ ముత్యాన్ని సంస్కృతంలో మౌక్తికము అంటారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మనమందరం కూడా సామాన్యులుగా ఉన్నవారు మనం మౌక్తికంగా మారుతాం, అనగా ముక్తిని పొందుతాము, ఆ పరమాత్మని పొందుతాము అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ ముత్యపు పందిరిని తను అధిరోహించి వస్తూ మనకు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. మనకు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ముత్యం యొక్క నిర్మాణం ఎప్పుడు అంటే స్వాతి నక్షత్రం యొక్క సుముహూర్తంలో పడ్డటువంటి వర్షపు చినుకు ఇది ముత్యంగా మారుతుంది అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా అటువంటి గొప్పదైనటువంటి శుద్ధమైనటువంటి మౌక్తికం ముత్యాలను ఆ పరమాత్మ యొక్క సేవకు ఇక్కడ వినియోగించారు. ఏదో ముత్యాలను పూంచారో ఆ ముత్యపు పందిరిని అధిరోహించే పరమాత్మ వస్తున్నాడు. ఈ ముత్యాలని కూడా జడము అని మనం అనుకోకూడదు, ఎందుకంటే పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మ్యాత్మకం. లక్ష్మీదేవి పరమాత్మను సేవిస్తూ అణువణువునా కూడా తను సన్నిహితురాలి ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని తను పొందుతూ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఆరంభించి తృణపర్యంత జీవుల వరకు కూడా అందరి కూడా అనుగ్రహిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని మనకు తను ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యప పందిరి వాహనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవతలు వీరందరూ కూడా వేదాలకు ప్రతీకలు, ఎందుకంటే ఒక్కొక్క వేదం యొక్క మంత్రం కూడా ఒక్కొక్క దేవతను అవి స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే పరమాత్మ యొక్క శరీరముగా మనం వేదాలను తెలుసుకోవచ్చు. అనగా వేదాలంటే శరీరము, ఆ శరీరము దేవతాత్మకము. శరీరముంటే శరీరానికి శిరస్సు ఉండాలి కదా, ఆ శిరస్సు ఏది అంటే అది వేదాంత భాగము. వేదం యొక్క చివరి భాగంలో చెప్పేటువంటి వేదాంతం ఏదైతే ఉంటుందో మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మసూత్రాదులు వీటిని వేదాంతమని పిలుస్తారు. ఆ విధంగా చూస్తే వేదాంతము అనగా అవన్నీ కూడా శిరోప్రాయాలు, అదేవిధంగా శిరోప్రాయమైనటువంటి వాడు కూడా పరమాత్మయే. దేవతలు శరీరమైతే పరమాత్మ శిరస్సు, అటువంటి శిరస్సుపై ధరించేటువంటి మౌక్తిక ప్రాయంగా పరమాత్మ మనకిక్కడ తను దర్శిస్తూ మన దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ముక్తులవుతారు అని శిష్యులు, గొప్పవారందరూ కూడా కశ్యపాది మహర్షులు ఇత్యాది సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తులైనటువంటి గురువులందరూ కూడా చెబుతుంటారు. కాబట్టే మనం ఆ పరమాత్మని ఉపాసన చేయాలి, ఆ పరమాత్మని మనం శరణు కోరాలి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పరమాత్మని మనం శరణు కోరే సందర్భంలో చాలా విశేషమైనటువంటి మనకు పరమాత్మ యందు భావన ఉండాలి, శరణాగతి ఉండాలి. మనం ప్రపత్తి ఇత్యాది స్తోత్రాలు కూడా మనం చెబుతూ ఉంటాం. కానీ అర్జునుడు చాలా సుందరంగా చెబుతాడు, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. హే హృషీకేశ, హే ఇంద్రియానికి అభిమాని అయినటువంటి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ, నిన్ను కీర్తిస్తే చాలు, ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది, మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అటువంటి ముత్యపు పందిరిని అధిరోహించి వచ్చేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవ విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా ధన్యవాదాలు రాఘవేంద్ర రావు గారు, మీరు చాలా చక్కటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేశారు. ముత్యపందరి వాహనం గురించి తిరువీధుల్లో భక్తకోటినంతటినీ కూడా కటాక్షించాలి అని పరంధాముడు ఆశ్రిత కల్పతరు అయినటువంటి శ్రీనివాసుడు ఉభయదేవేరులతో చక్కగా ముత్యపందిరి వాహనంపై తాను విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే, ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీన అంబుదశ్యామం ఆయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉభయదేవేరులతో శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ పరంధాముడు వెంకటాద్రి కృష్ణుడై రుక్మిణీ సత్యభామలతో కూడినటువంటి వాడై చక్కగా వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా తన లీలను ప్రదర్శింపజేస్తూ తాను దివ్య దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కమనీయమైన స్వరూపము, అలాగే ఉభయ దేవీలతో తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల చేత అలంకృతడై స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ సృగ్భూషాంబరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు, ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల యొక్క నిర్మలములైనటువంటి కాంతులన్నీ కూడా వ్యాపించడం చేత ఆ కాంతులను దర్శించి భక్తులు ముక్తులు కావడానికి ఈ రాత్రి వేళ చాలా అనువైనది అనుకున్నాడేమో. చక్కటి ముత్యపందిరి వాహనాన్ని ఎదురోహించి తిరువీధుల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వివిధ రకములైనటువంటి కళా బృందములు దేశ నలుమూలల నుంచి కూడా ఆ స్వామిని సేవించి తరించాలి అని వచ్చినటువంటి ఆ కళా బృందములన్నీ కూడా తమ విన్యాసముల చేత స్వామిని సేవిస్తూ ఉంటే అధికార గణమంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కమనీయమైనటువంటి కటాక్షాన్ని పొందాలి అని చెప్పి వారందరూ స్వామిని వేడుకుంటూ ఉంటే, అలాంటి ఈ రాత్రి వేళ తిరుమల దివ్యమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉండగా అనేక విధములైనటువంటి ఆభరణముల చేత గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి మూడవ రోజు రాత్రి ముత్యపందిరిలో కూర్చొని విహరిస్తూ భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు. ముత్యపు పందిరి అన్నప్పుడు ఆ ముత్యము స్వచ్ఛత, శాంతి, నిర్మలత్వము, ప్రశాంతత ఇటువంటి వాటికన్నింటికీ కూడా ప్రతీక అని అంటారు. అలా దైవత్వానికి ప్రతీకగా, శాంతికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ ముత్యములు, వేల కొలది ముత్యములు మాలలుగా చేసి చక్కటి ముత్యపు పందిరి వాహనాన్ని కూర్చారు. ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యములు తెల్లని గొడుగుల కింద ఆ ముత్యముల యొక్క ఛాయలో, ఆ ముత్యముల యొక్క కాంతిలో ప్రకాశిస్తూ తోరణాలుగా అమర్చినటువంటి ఆ పందిరి, ఆ పందిరి ఎలా ఉందయ్యా అనంటే ఆ ముత్యముల యొక్క కాంతి చేత ఆ కాంతి ప్రకాశించి ఆ కాంతి చేత అది వెన్నెల వర్షంలా మెరిసిపోతూ ఒక అపూర్వమైనటువంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ముత్యపు పందిరి తెల్లని ముత్యాల వరుసలో ఒకదానికొకటి ముడిపడి వెల్లని గొడుగుల కింద నల్లని ఆ రేడు చక్కటి

0: దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే ఆకాశంలో నక్షత్రాల సమూహాలన్నీ కూడా ఒక చోట చేరి వెలిగిపోతున్నాయా, ప్రకాశిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయట. అలాగే ఈ ముత్యములు కూడా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చిన్నటి చంద్రబింబంలా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ పందిరంతటా కూడా శీతలమైనటువంటి ఆ ముత్యములు వెన్నెలను విరాజిమ్ములుతూ ప్రకాశంతో దేదీప్యమానంగా ఉంటే ఆ దీపకాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ కాంతి అనేక రెట్లుగా ప్రతిఫలించి పందిరి మొత్తము కూడా దివ్యమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంది అని అన్నారు. అంతటి గొప్పదైనటువంటి ఆ ముత్యపు పందిరిలో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ నిర్మల కాంతితో మరింత తేజోవంతంగా నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి తెల్లని ముత్యముల యొక్క కాంతితో మరింత ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా వెలుగొందుతూ ఎలా ఉందయ్యా అంటే మేఘం మీద తెల్లని ఆ విధంగా స్వామివారు నీలమేఘశ్యాముడు దివ్యమంగళ విగ్రహ చక్కటి సౌందర్యాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. అలా ముత్యము అనేటటువంటిది స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వము అనేటటువంటి దానికి సంకేతము అని అన్నాం. మరి ఈ ముత్యం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అది స్వాతి చినుకు అనేటటువంటిది ముత్యము చిప్పలో పడినప్పుడు చక్కటి ప్రకాశవంతమైనటువంటి ముత్యంగా అది తయారవుతుంది. సాధారణమైనటువంటి వర్ష బిందువే, కానీ అది పడవలసినటువంటి స్థానంలో పడడం ద్వారా, అది ముత్యపు చిప్పలో పడడం ద్వారా అమూల్యమైనటువంటి ఒక రత్నంగా అది పరిణమిస్తూ ఉన్నది. అలాగే అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత, అనేక జన్మలలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పుణ్యము పక్వమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. అలాంటి మానవ జన్మను పొంది, ఎందుకంటే జీవాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను చేరకుండగా ఐహికమైనటువంటి సుఖాల మీద తాను తిరుగుతూ ఉంటాడు. అంటే చేరవలసినటువంటి పరమాత్మను చేరకుండగా తాను ఎక్కడో అనేకమైనటువంటి లౌకిక విషయవాంఛలలో సంచరిస్తూ చేరవలసినటువంటి పరమాత్మను చేరడు. అదే ముత్యపందిరి వాహనం ఇస్తున్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అంటే, విశాలమైనటువంటి ఆ విశ్వ చైతన్యం నుంచి పడినటువంటి ఒక అమృత బిందువు ఏ విధంగా అయితే ముత్యంలాగా మారిందో, అలాగే ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చినటువంటి భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ జీవి కూడా మానవ శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడి తాను ఒక ముత్యంగా మారాలి. ఆ మానవ శరీరం దేనికి ఉపయోగించాలయ్యా అనంటే పరమాత్మను సేవించడానికి ఉపయోగించాలి. తాను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడ ఆ స్థానాన్ని పొందడానికి తాను ప్రయత్నం చెయ్యాలి. అది స్వాతి చినుకు ముత్యపు చిప్పలో చేరినప్పుడు ఏ విధంగా అయితే ముత్యంగా రూపాంతరం చెందిందో, దైవానుగ్రహం చేతనే మానవ హృదయంలో ఆ పరిణతి కలిగి భక్తి అనేటటువంటి ముత్యం కలుగుతుంది, ముత్యం పుడుతుంది అని అంటారు. అలా భక్తి పరిపక్వమైనప్పుడు జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. కనుక మానవ జన్మ అన్నది కేవలం ఏదో భౌతిక సుఖాలను అనుభవించడానికి లేదా ఇంద్రియముల యొక్క ఇంద్రియాలని సంతోషపరచుకోవడానికి అనేటటువంటిది కాకుండగా ఆత్మ సాక్షాత్కారానికి, ధర్మాచరణకు, అలాగే భగవద్భక్తికి, మోక్ష సాధనకు సాధనము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తత్వాన్ని తెలియజేస్తూ తన జీవితాన్ని కేవలంగా గడిపేయడం కాకుండగా ఒక ముత్యంగా మలుచుకోవాలి. శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ జీవి తాను ఒక ముత్యంగా మారగలగాలి, పరమాత్మను చేరగలగాలి, పరమాత్మను సేవించగలగాలి, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదారవిందములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్మను వేడుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ ఆ ముత్యము యొక్క దివ్యమైనటువంటి అంతరార్థము మన జీవితాల్లో కూడా ప్రకాశించాలి అని పరమాత్మ తాను ఉభయదేవేరులతో చక్కగా తిరువేదుల్లో విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి ముత్యపు పందిరి వాహన విశేషాలను మనము శ్రీమాన్ రాఘవేంద్రరావు గారి ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మనం విన్నట్టుగా ముత్యమనగా స్వచ్ఛతకు, శైత్యానికి ప్రతీక. అందులోనూ కూడా పరమాత్మ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి రావడంలో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే అజ్ఞానమనే చీకటి అల్లుకుంటూ ఉంటుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరించి వేదవ్యాస హయగ్రీవాది రూపాలు

చేత తను మనకు అజ్ఞానాన్ని నశింపజేసి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఈ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహిస్తూ తన భక్తుల అంతరాలలో నిండినటువంటి

పరమాత్మ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడంలో చాలా ఔచిత్యం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ, ఆ ఒక్క పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా, అలాగే పరంపరయా లేకపోతే వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా మరికొన్ని కోట్ల కోట్ల మంది వేరే వేరే చోట కూడా వారు వారు ఆ మాధ్యమాల ద్వారా పరమాత్మని ప్రసాది దర్శిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ యొక్క, పరమాత్మకు మనం కూడా కొన్ని ముత్యాలను సమర్పించాలట. అవి ఏమిటంటే వాక్కు అనే ముత్యాలు. వ్యవహారంలో కూడా మాటలను మనం ముత్యాలతో పోలుస్తూ ఉంటాం. మనం ఏవైతే చక్కటి మాటలను మాట్లాడతామో, వేద విహితమైనటువంటి పురాణ శాస్త్ర విహితమైనటువంటి మాటలను మనం చెబుతామో వాటినే ముత్యాలుగా చెబుతూ ఉంటారు. అటువంటి వాంగ్ముత్యాలను మనం పరమాత్మకి సమర్పణ చేయాలి. అవి కూడా పరమాత్మ ఇచ్చినవే. ఎందుకంటే సృష్టి యొక్క ఆరంభకాలంలో చెబుతారు, వందే తురంగవదనం శశిబింబ సంస్థం చంద్రావతాతమభుతాత్మకరై జగన్ సమంతాత్ అండాంతరం బహిరపి ప్రతిభాసయంతం శంఖాక్ష పుస్తక సుబోధయుతాబ్జ బాహుం. శంఖము, అక్షమాల, జ్ఞానముద్ర మరియు చక్కటి పుస్తకాన్ని ధరించినటువంటి ఆ హయగ్రీవ పరమాత్మ, ఈ పరమాత్మ యొక్క, పరమాత్మకు అలాగే ఈ వాక్ ముత్యాలకు ఉండేటువంటి విశేషం ఏమిటంటే తర్వాత శ్లోకంలో శాస్త్రంలో చెబుతారు, నస్తో ముఖాదపి నిరంతరముద్గిరంతం విద్యా అశేషత ఉతాబ్జ భవేష ముఖ్యై. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క సాధనకు కావలసినటువంటి ఏవైతే చక్కటి మాటలుంటాయో, వేదము, వేదాంతాలు, మహాభారత, బ్రహ్మసూత్ర, భాగవతాది పురాణాలు, ఈ అన్నిటినీ కూడా అందించిన వాడు పరమాత్మయే. అది కూడా ఆదికాలంలో పరమాత్మ హయగ్రీవ రూపంతో వాటిని అన్నిటినీ కూడా ఏకకాలంలో తను వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాడట. సామాన్యంగా మనం మాట్లాడే సందర్భంలో ఒక మాటను లేకపోతే ఒకే భాషను ఒకే భావాన్ని మాత్రమే మనం మన మాటల ద్వారా తెలుపగలము. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటంటే నస్తో ముఖాదపి నిరంతరం ఉద్గిరంతం విద్యా అశేషత, అశేషమైనటువంటి విద్యాలను ఏకకాలంలో పరమాత్మ తన ఒకే ముఖం ద్వారా, పరమాత్మకు అనంత ముఖాలున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు, సహస్ర శీర్ష పురుష ఇత్యాదులుగా చెప్పిన విధంగా. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుత శక్తికి తార్కాణం ఏమిటి అంటే ఒకే ముఖం ద్వారా పరమాత్మ అన్ని వేదాలను అన్నిటినీ కూడా లౌకికాలౌకికమైనటువంటి అన్ని పదాలను కూడా ఏకకాలంలో పరమాత్మ ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వాక్ముత్యాలనే మనం పరమాత్మకి సమర్పించాలి. వాటినే మనం శాస్త్రంలో కూడా చెబుతాము, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, ఏదో నేను కనిపెట్టాను, నేను తెలుసుకున్నాను, నా స్వప్రయత్నంతో నేను చెప్పినటువంటి వాక్యాలు, నా స్వప్రయత్నంతో అల్లినటువంటి వాక్యము, అలా కాదు. ఆ పరమాత్మయే ఇచ్చినటువంటి పదాలు, అక్షరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క పూనిక, ఇవన్నీ కూడా పరమాత్మ దయతో మనకి ఇచ్చినవే. అటువంటి సద్వాక్యాలను కూడా మనం పరమాత్మకి సమర్పిస్తే పరమాత్మ మనం సమర్పించినటువంటి చిన్నదైనటువంటి సేవను కూడా పరమాత్మ అనంతంగా చేస్తూ మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని మోక్షం ద్వారా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ ముత్యపు పందిరపై వస్తూ, క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్మండితంగః అని చెబుతారు. పరమాత్మ వచ్చే సందర్భంలో ముత్యాలను చెల్లారట. ఎలాగంటే సైకతే, ఏ విధంగా అయితే ఇసుక రేణువులుంటాయో ఆ విధంగా చెల్లారట. లేకపోతే ముత్యాలనే పొడి చేసి, ముత్యాలనే ఇసుకగా చేసి అక్కడ వేశారట. ఈ విధంగా పరమాత్మ యొక్క వైభవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు సాధ్యం కానిది ఏది? ఎందుకంటే ఒక ముత్యం ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క సేవ కోసం కొన్ని కోట్ల ముత్యాలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పరమాత్మను సేవిస్తాయి. అవంతా కూడా దేవతాస్వరూపము, దేవతలే ఆ రూపంలో ఉంటూ పరమాత్మని సేవిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి

0: ఆ ముత్యపు పందిరి మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ముత్యపు పందిరి వాహనంలో గజపుష్పమాలల చేత అలంకృతుడైనటువంటి పరమాత్మ, అలాగే తాను కృష్ణావతారంలో ప్రదర్శించినటువంటి లీలా విశేషాన్ని వెన్నెల దొంగగా, వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా, అది కూడా ఒక నిచ్చెనను వేసి దానిని అధిరోహించినటువంటి వాడి, ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నెను దొంగతనం చేస్తున్న వాడిగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా వెన్నెను దొంగతనం చేయడము అనేటటువంటి తత్వం ఏమిటయ్యా అనంటే, అది భక్తి తత్వాన్ని ప్రదర్శించేదే తప్ప ఏదో ఆ అల్లరి బాలుడు చేసినటువంటి చిలిపి పని అనేటటువంటి తత్వాన్ని మనం దర్శించకూడదు అందులో. భాగవతంలో చక్కగా అద్భుతమైనటువంటి ఘట్టానంతటినీ కూడా తెలియజేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అనంటే, దాని వెనక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా వెళ్ళి వెన్న దొంగ అని ఆయన్ని పిలిచి యశోదమ్మకు తాను దొంగలించినటువంటి విధానాన్ని అంతటినీ కూడా తెలియజేస్తారు వారు. అలా వెన్న దొంగగా ఆ యశోదమ్మ ఆ కృష్ణుని వెన్న దొంగలిస్తున్నాడన్నటువంటి మాట నమ్మలేదు. ఎందుకయ్యానంటే, ఇక్కడ వెన్న దొంగతనం చేయడం అంటే ఏమిటి అనంటే, కృష్ణుడు దొంగలించేటటువంటిది వెన్న అనేటటువంటిది కాదు, భక్తుల హృదయాలనేటటువంటి నవనీతాన్ని ఆయన దొంగలించేటటువంటి వాడు అని అంటారు. భక్తుల హృదయాలు అంటే ఈ వెన్న తయారయ్యేటటువంటి విధానం చూస్తే, పాలను తీసుకొని దాన్ని కాచి చక్కగా తోడుబెడితే అది పెరుగుగా మారి, ఆ పెరుగు అంటే పాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి అయితే అది పెరుగుగా మారడం అనేటటువంటిది మరొక స్థితి. అలా పాల నుంచి పెరుగుగా మారేటటువంటి స్థితి పొందిన తరువాత ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చేటటువంటి సారభూతం ఏదైతే ఉన్నదో ఆ సారముకే వెన్న అనేటటువంటి పేరు. అలాగే హృదయం అనేటటువంటిది మొదట అనేక వికారాలతో ఉంటుంది. ఆ అనేక వికారాలతో, ఆలోచనలతో, కోరికలతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా మదించాలయ్యా అనంటే చిలకాలి, దానికి ఒక కవ్వం కావాలి. మరి ఏమిటా కవ్వము అంటే భక్తి అనేటటువంటి కవ్వము. భక్తి అనేటటువంటి కవ్వం ద్వారా ఆ యొక్క మనస్సును, హృదయాన్ని మదించడం ద్వారా, ఆ మదనం అనేటటువంటిది ఏమిటి అనంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ చేతనే మనకి ఈ రకమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఆ భక్తిభావంతో భగవన్నామస్మరణ చేస్తూ, ఎప్పుడైతే ఈ సత్సంగం అనేటటువంటి సాధనతో మనస్సుని, హృదయాన్ని చిలుకుతాడో, అందులో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. అదే వెన్న అన్నారు. అటువంటి దాన్ని తనకు సమర్పించమని తానే స్వీకరిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ వెన్న దొంగగా నిలచి. అది అలా మన యొక్క అంతరార్థాన్ని దర్శిస్తే భక్తి అనేటటువంటి తత్వాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నింటినీ విడిచిపెట్టవయ్యా, నన్ను శరణు కోరు, నేను నిన్ను ఉద్ధరిస్తానని అన్నాడు. అలా పరమాత్మ తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ, అంటే భక్తుని హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన, నిశ్చలమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పరమాత్మ వైపు అది తిరుగుతుందో, భగవంతుడు అతన్ని కటాక్షిస్తాడు అని అన్నారు. ఎందుకు అనంటే, లౌకికంగా అనేకమైనటువంటి విషయాలు, లౌకికంగా చేయకూడనటువంటివి, వినకూడనటువంటివి, తినకూడనటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాల పట్ల ఆసక్తుడైనటువంటి వాడు తాను పరమాత్మ వైపు తనను తిప్పుకోవడానికి ఉన్నటువంటి స్థితియే ఆ వెన్నెను దొంగతనం చేయడం, అలా వెన్న కలగడము అనేటటువంటిది. అలాంటి స్థితిని తెలియజేస్తూ చక్కగా వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడయ్యానంటే, సహస్ర

హరిం తం శరణం ప్రపద్యే. ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సహస్రభాను ప్రతిమ ఉపలోహ అని అన్నారు. 1000 సూర్యుల కాంతిని తలపించేటటువంటి రత్న సమూహాలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేక విధములైనటువంటి ఆ మణిజాతులకు సంబంధించినటువంటి రత్న విశేషములతో కూర్చిన ఆభరణములన్నీ చక్కగా అలంకరింపజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నీలము, ఇలా ఇంద్రనీలమణులతో ప్రకాశిస్తూ పచ్చలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కిరీటము

0: ఆ కిరీటములతో చక్కగా ఆ పుష్పమాలల యొక్క సౌందర్యం చేత తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని నేను శరణు కోరుతున్నాను అని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా స్వామివారి యొక్క కమనీయమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహన సేవ మనకి ఏమిటయ్యా తెలియజేస్తుంది అని అంటే, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించమంటుంది. శ్రవణాత్ సర్వపాపజ్ఞం, మననాత్ పుణ్యవర్ధనం, స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం, ప్రేక్షణాత్ మోక్షదం భజే అని అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వింటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ, పరమపావనమైన గోవిందనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ తిరుమలేశుని ధ్యానిస్తే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము ఆపాదమస్తకము కూడా మననం చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన నామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట శిలపతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయమునిస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటుని నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: भारत की क्वार्टरली जीडीपी रिपोर्ट आई और इस चैलेंजिंग पीरियड में भी भारत ने 7.8% ग्रोथ हासिल करके दिखाई है. और इसी दरमियान जापान की क्रेडिट रेटिंग एजेंसी ने भारत की सॉवरेन रेटिंग में सुधार किया है, अपग्रेड किया है. और ये भी 3 दशक के बाद, करीब 35 साल के बाद हुआ है.
1: ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ

0: మాట్లాడుతూ సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పునాదిని ఇప్పటివరకు ఏర్పాటు చేశామని, తదుపరి దశలో సెమికాన్ ఇండియా 2.0 ద్వారా పరిశ్రమ నిర్మాణంపై దృష్టి సారించనున్నామని తెలిపారు. సెమీకండక్టర్ అవసరాలకు సంబంధించిన వివిధ విభాగాల్లో భారత్లోనే చిప్ల రూపకల్పన చేసేలా కనీసం 200 స్టార్టప్లు కంపెనీలకు మద్దతునివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: సెమికాన్ 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fabs. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక సాంస్కృతిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ల తయారీ నుంచి కాశీ అయోధ్యల వైభవ పునరుద్దరణ వరకు నేడు భారత్ సాంకేతికత ప్రతిభతో పాటు తన గొప్ప సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్ని చాటుకుంటోందన్నారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సాంకేతికతను సామాన్య పౌరుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని పేర్కొన్నారు. జన్ధన్ యోజన, యూపీఐ, ఆయుష్మాన్ భారత్, 5G నెట్వర్క్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి భారత్ను వికసిత భారత సంకల్పం వైపు వేగంగా తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
2: साथियों तो उसमें लिखा जाएगा कि मोदी जी ने भारत को कैसे नक्सलवाद से मुक्ति दिलाई, कैसे मोदी जी ने जम्मू कश्मीर में धारा 370 समाप्त करके जम्मू कश्मीर को मुख्य धारा से जोड़ा है और भारत की एकता और अखंडता को उन्होंने मजबूत बनाने का काम किया है, कैसे उन्होंने करोड़ों करोड़ लोगों को गरीबी के बाहर निकाला है, कैसे संसद में महिलाओं को बराबर की भागीदारी दिलाई है, इन सब सारी चीजों की चर्चा होगी.
0: యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే అన్ని లావాదేవీలు ఉచితంగానే కొనసాగనున్నాయని తెలిపింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు రహిత చెల్లింపులు జరపడం వంటి లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధించరని పేర్కొంది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలుండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే రూపే డెబిట్ కార్డుతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొన్నాయి. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పెర్సన్ టు మెర్చెంట్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96% లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. అయితే రైల్వేలు, ఇంధనం వంటి అత్యవసర రంగాల్లో 2,000 రూపాయలకు పైబడిన లావాదేవీలకు ప్రతి లావాదేవీపై 5 రూపాయల చొప్పున మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ విధించనున్నారని పేర్కొంది. అదేవిధంగా 2,000 రూపాయలకు పైబడిన పెద్ద వ్యాపారుల లావాదేవీలకు మాత్రం 0.4% ఎండీఆర్ వర్తిస్తుందని, ఈ అదనపు ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో దేశంలో డాప్లర్ వాతావరణ రాడార్ల సంఖ్య 14 నుంచి 51కు పెరిగిందని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఒడిశాలోని సంబల్పూర్లో 51వ అత్యాధునిక డాప్లర్ రాడార్ను ఆయన ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మిషన్ మౌసం కింద మరో 40 రాడార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం, అర్థం చేసుకోవడం, వాటికి సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని దేశంలో మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ విస్తరణ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం 6 నెలల సర్టిఫికేట్ బ్రిడ్జ్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ పట్టా కలిగి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించేలా ఈ ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ది కార్యక్రమాన్ని రూపొందించినట్లు విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలే కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉండేలా వారి వయోపరమైన అభివృద్దికి అనుగుణంగా బోధించే విధానాలపై ఉపాధ్యాయులకు ఈ కోర్సు సమగ్ర శిక్షణ అందించనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన 18 రకాల కళాకారులు, చేతి వృత్తిదారులకు సమగ్ర సహాయం అందించేందుకు

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. 30 లక్షల మంది లబ్దిదారుల నమోదుతో ఈ పథకం కీలక మైలురాయిని సాధించింది. సంప్రదాయ విశ్వకర్మల నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు వారికి సంస్థాగత సహకారం, ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ది, మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు సుమారు 24,50,000 మంది విశ్వకర్మలు ఈ పథకం కింద ప్రాథమిక నైపుణ్య శిక్షణ పొందారని కేంద్ర నైపుణ్యాభివృద్ది పారిశ్రామికత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంతో గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాల నిర్మాణానికి ఎలా దోహదపడవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీబీజీ రామ్జీ పథకంపై నిర్వహించిన జాతీయ వర్క్షాప్ లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి ఈ పథకం దోహదపడాలన్నారు. తద్వారా గ్రామాలు స్వయం సమృద్దిగా అభివృద్ది చెందినవిగా మారేందుకు సహాయపడాలని సూచించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 160 పరుగులు చేసింది, 2 వికెట్లు నష్టపోయి. భారత బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ సెంచరీతో రాణించగా సంజు శాంసన్ 43 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే భారత్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేసిన 3 భాషల విధానాన్ని 2027 విద్యా సంస్థల వరకు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈకి సుప్రీంకోర్టు సూచించింది. విద్యార్థులు కొత్త విధానానికి సులభంగా అలవాటు పడేందుకు ఈ వాయిదా ఉపయోగపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థుల్లో ఈ ఏడాదే 3 భాషలను అభ్యసించాలనుకునే వారికి ఈ అవకాశం కొనసాగించాలని సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు జపాన్లో జరగబోయే 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

0: ఇప్పుడు పుట్టింటికి పోత నాటికి వింటారు. రచన శ్రీ కేవీఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి పుట్టింటికి పోత నాటిక.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పుట్టింటికి పోత నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
2: మన సినిమాకి వెళ్దామండి.
3: ఇవాళ నాకు ఆఫీసులో బోల్డ్ అంత పని ఉంది.
2: మీకు ఎప్పుడు పని ఉంటుందండి? ఏమండి ఇవాళ కాస్త వీలు చూసుకోండి, సినిమాకి వెళ్ళి చాలా రోజులయ్యింది.
3: మా ఆఫీసులో పని ఎక్కువ ఉందో, సినిమాలకి షికార్లకి కుదరదు.
2: కుందనప్పు బొమ్మ సినిమా ఇవాళ ఆఖరి రోజు అంటుంది.
3: ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ఇవాళే ఆఖరి రోజు అవుతుంది. సరళా,
2: ఎప్పుడు బెదిరించటమే.
3: ఆహా, నిజంగా బెదిరిపోతున్నట్టు మాట్లాడుకో.
2: అయితే ఇవాళ మీకు కుదరదా చెప్పండి.
3: అంటే నీకు కుదిరితే ఒక్కరితో వెళ్ళిపోతావా?
2: ఒక్కరిని ఎందుకు వెళ్తాను, పక్కింటి కమలగారు వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళనా?
3: నాకేం అభ్యంతరం లేదు, కానీ.
2: కానీ ఏమిటండి మళ్ళీ?
3: వాళ్ళకి ఇబ్బంది ఏమోనని.
2: అయ్యో వాళ్ళకి ఇబ్బంది ఏమిటండి, నా టికెట్ నేను కొనుక్కుంటాను.
3: సరే అయితే నువ్వు సెపరేట్ గా ఆటోలో వెళ్ళు.
2: నా ఒకరికే వేరే ఆటోనా? ఎందుకండి దండగా, వాళ్ళ ఆటోలోనే సర్దేసుకుంటాను.
3: అదే మరి, ఆ భార్యాభర్తలు వాళ్ళ ఫ్యామిలీకి ఆటో సరిగ్గా సరిపోతుంది. నువ్వు వెళ్ళావనుకో, వాళ్ళకి ఇరుకు అయిపోతుందేమోనని.
2: అయ్యో మీది మరీ చాదస్తుందండి, 10 నిమిషాల ప్రయాణానికి ఇరుకేమిటండి.
3: సరే మరి 2 గంటల సినిమా సంగతి ఏంటి? వాళ్ళేదో సరదాగా సినిమాకి వెళ్తుంటే నువ్వు కూడా వెళ్ళడం వాళ్ళకి ఇబ్బంది కాదంటావా?
2: ఏమిటి, నేనుంటే వాళ్ళకి ఇబ్బందా? సరే అయితే నేను వెళ్ళనండి. ఏమండి హాల్లో ఇంకెవ్వరు ఉండరేమిటండి? అలా ఎవ్వరు ఉండకూడదు అనుకుంటే ఎలా చెప్పండి? అలా అయితే ఏమండి బజార్లో రిలీజ్ అయిన పాత సినిమా సీడీలన్నీ ఇంట్లో వేసుకొని చూసేసుకుంటే మంచిదేమో.
3: చాలా మంచిది. అలా అనుకునే నేను హాల్కి వెళ్ళడం మానేశాను.
2: అవునవును, నన్ను తీసుకు వెళ్ళటం లేదు.
3: అబ్బా ఆగు సరళ, సినిమా హాల్కి వెళ్ళామనుకో, మన వెనక లైన్లో కూర్చున్న వాళ్ళు మన కుర్చీలను తంతారు, మనల్ని తంతారు.
2: అయ్యా మీకు అన్ని కష్టాలే.
3: ఇంకా అయిపోలేదు, మన ముందు నుంచి నడిచి వెళ్లే వాళ్ళు మన కాళ్లను తొక్కేసి

0: సారీ చెప్పకపోయినా భరించాలి.
1: వదిలేస్తే సినిమా చూడటంలో కష్టాలపై ఓ శతకం రాసేస్తారేమో.
0: శతకాలం కర్మ, శతకంన్నర రాయొచ్చు. సినిమా మొదలైన దగ్గర నుంచి పరపరా పరపరా శబ్దాలు చేస్తూ ఏదో ఒకటి నమిలేవాళ్ళు. ఇష్టమైన హీరో వస్తే ఈలలు వేసి బెలూన్లని కాగితాలని ఇష్టానుసారంగా ఎగరేస్తూ అరుపులు అరిచేవాళ్ళని భరించడం కన్నా హాయిగా ఇంట్లో రేడియోలో పాటలు వినడం నాకు చాలా సుఖం.
1: నీ సుఖమే నీ కోరుతున్నాను పాట వింటూ ఏడుస్తూ ఇంట్లోనే నేను కూర్చుంటానులేండి.
0: మరి సినిమా
1: ఇన్ని చెప్పాక ఇంకేం వెళ్తాను? వెళ్ళండి,
0: అది నీ ఇష్టం. సరే గాని నా క్యారే సర్దావా?
1: కాయగూరలు లేవు లేవండి, ఇవాళ మధ్యాహ్నం ఏదైనా హోటల్ భోంచేసియండి.
0: అబ్బా, మా ఆఫీస్కి దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం అసలు బాగుండదు సర్లా.
1: ఆ హోటల్కి వెళ్ళకండి, ఏదైనా మంచి హోటల్కి వెళ్ళండి.
0: మంచి హోటల్ అంటే చాలా దూరం వెళ్ళాలి.
1: వెళ్ళండి,
0: అంత టైం ఉండదు నాకు. పైగా అసలు ఈ హోటల్లో భోజనం నాకు పడ్డం లేదు.
1: మరి ఎలాగండి, కాయగూరలు లేవు, పోనీ ఇవాళ్ళకి పులిహోర చేసి కట్టేనా?
0: మధ్యాహ్నం భోజనానికి పులిహోర అస్సలు బాగోదు.
1: అబ్బో, అన్నిటికీ అలా ఫీల్ అయిపోతే ఎలా చెప్పండి, సర్దుకోవాలి. చూడండి, సినిమా గురించి మీరు చెప్పినవన్నీ విని నేను సర్దుకోలేదా? ఇది అంతే.
0: ఓహో, అంటే సినిమాకి వద్దన్నానని నాకు కెరియర్ కట్టడం లేదా?
1: అలా ఎందుకు అనుకోవాలండి, పరిస్థితులు బట్టి సర్దుకోవాలంటున్నాను అంతే.
0: సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా.
1: మంచిది, వెళ్ళండి వెళ్ళండి.

0: అమ్మాయి సరళా, అమ్మాయి సరళా, సరళా,
1: పిన్ని గారు బాగున్నారా?
0: బాగున్నానమ్మా.
1: రండి రండి కూర్చోండి.
0: నువ్వెలా ఉన్నావు?
1: బాగానే ఉన్నానండి.
0: మరి నీ మొహం ఏంటో, ఏదో దిగులుగా ఉంది.
1: దిగులేం కాదండి, సినిమాకి వెళ్దామంటే వద్దని మా ఆయన ఇంత స్పీచ్ ఇచ్చారు.
0: నోరు మూసుకుని విన్నావా?
1: ముందు విన్నాను,
0: తర్వాత
1: ఆయనకి మధ్యాహ్నం క్యారియరు కట్టడం మానేశాను. పిన్ని గారు
0: మంచి పని చేశావు.
1: ఏ మంచి పనో ఏమిటో, ఆయనకి హోటల్ తిండి పడదండి, పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమిటో.
0: దిగులు పడుతున్నావు చూసావా? అతగాడి ఇబ్బంది గుర్తించి నువ్వు దిగులు పడుతున్నావు, కానీ నిన్ను సినిమాకి తీసుకువెళ్ళలేదని ఆయన ఆలోచిస్తాడనుకుంటున్నావా తల్లి?
1: పిన్ని గారు నేనంటే ఆయనకి చాలా ఇష్టమేంటి?
0: భ్రమ, అంతా భ్రమ. ఈ ఆడజాతంతా ఇదే భ్రమలో బ్రతుకుతున్నారే. ప్రేమ ఇష్టం అనేది ఆడవాళ్లలో తప్ప మగవాళ్ళకి ఉండదమ్మా. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ ఆనందం, వాళ్ళ సుఖమో తప్ప మనల్ని, మన అవసరాల్ని గుర్తించరే తల్లి.
1: అంతేనంటారా?
0: అంతేనంటారా, ముమ్మాటికి అంతే. పైగా మనల్ని చాలా ప్రేమిస్తున్నట్టు, అభిమానిస్తున్నట్లు దొంగ వేషాలు వేస్తూ ఉంటారు.
1: వేషాలు వేస్తే మనకు తెలియదేమిటి?
0: తెలిసేలా వేస్తారేమిటే తల్లి. మగవాళ్ళంతా మహానటులు, మనమే పిచ్చి మొహాలం. అందుకే వాళ్ళు ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటగా సాగుతుంది.
1: అంతేనంటారా?
0: తరతరాలుగా ఈ ప్రశ్నే వేస్తున్నారమ్మా, చెప్పే జవాబే బుర్రకెక్కటం లేదు.
1: గొడవలు ఎందుకని?
0: అదే అదే, అలా అనుకోబట్టే మగవాడిది పై చెయ్యింది. మన బ్రతికేమో చెప్పు కింద పువ్వులా నలిగిపోతుంది.
1: అవునవును.
0: అవునటం కాదు, ఆలోచించి ఏదో చెయ్యి.
1: ఏం చెయ్యాలి పిన్ని గారు?
0: తిరగబడాలి. మన అవసరం మగవాళ్ళకి తెలిసేలా చెయ్యాలి.
1: అంటే?
0: అనేక రకాల మార్గాలున్నాయమ్మా, ఇందులో చాలా బలమైంది పుట్టింటికి వెళ్ళిపోవడమే.
1: అమ్మో
0: అమ్మో అనుకుంటే అనుభవించు.
1: అంత ఓపిక లేకపోతే?
0: వెంటనే బట్టలు సంచిలో సర్దుకుని పావు గంటలో బయలుదేరి బస్ ఎక్కు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతనికి ఫోన్ చేయకు. ఏంటి తల్లి, ఫోన్ చేస్తే అతని పర్మిషన్ అడిగినట్టే కదా.
1: అంటే ఓ మాట చెప్తే?
0: అబ్బా మళ్ళీ మొదలుకొచ్చావేంటే తల్లి, తరతరాల నుండి తలకు పట్టేసిన కిలుం పోవాలంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటాను.
1: అర్థమైందండి, బయలుదేరుతాను.
0: మంచిది, నువ్వు వెళ్ళాక నేను సరిగ్గా 3:30కి మీ వారికి ఫోన్ చేస్తా.
1: అలాగే. అయ్యయ్యో 4 గంటలకి బాబు.
0: అందుకే సరిగ్గా 3:30కి ఫోన్ చేస్తా. దెబ్బకి తల తిరిగిపోవాలి, సర్దుకోలేక సతమతమైపోవాలి. చూడు నేను కనిపెడుతూనే ఉంటాను. నిజంగా మీ ఆయన

0: రాకపోతే బాబుగారిని మా ఇంటికి తీసుకువెళ్ళి ఈ పోటీకి నేను చూసుకుంటాను, సరేనా? సరే అను.
1: సరే సరే సరే
0: అన్నట్టు మీ వారి సెల్ నంబర్ నాకు, నువ్వు వెళ్ళిపోయినా శుభవార్త అతగాడికి చెప్పాలిగా.
1: సరేనండి.
0: తయారయ్యావా?
1: అవుతున్నానండి. అన్నట్టు మా ఇంటి తాళాలు మీకు ఇస్తాను పిన్నిగారు.
0: సరే కాని తాళాలు మీ ఆయనకి కాసేపు ఏడిపించిస్తాం.
1: అయ్యో
0: కంగారు పడిపోకు, అతగాడికి ఇబ్బంది అంటే ఏమిటో తెలియాలి. టైం అవుతుంది, త్వరగా బయలుదేరు.
1: 10 నిమిషాల్లో బయలుదేరుతాను. బయలుదేరుతాను పిన్నిగారు. సరే సరే
0: మంచిది. చూడు, మీ ఆయన నీ సెల్కి ఫోన్ చేస్తే 2 రోజుల వరకు తీకు.
1: 2 రోజులా?
0: 2 రోజులే, చెప్పిన మాట విని త్వరగా బయలుదేరు.
1: సరేనండి. సరే

0: హలో వినోద్ గారండి, ఈ నెంబర్ మీదేనండి?
1: అవునండి, నేనేనండి. మీరెవరు?
0: నా పేరు వనజండి. మీ ఇంటికి 4 ఇళ్ళు అవతలు ఉంటున్నాం.
1: అలాగా, దేనికి ఫోన్ చేశారు?
0: మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పటానికి.
1: పుట్టింటికి వెళ్ళిపోయిందా? మా ఆవిడే?
0: మీ ఆవిడేనండి.
1: ఎందుకండి?
0: ఏమో నాకేం తెలుసండి.
1: అంటే మీతో ఏమైనా చెప్పిందా అండి?
0: తను ఊరు వెళ్తున్నట్టు మీకు చెప్పమంది. మీ నెంబర్ కూడా తనే ఇచ్చిందండి. ఉంటానండి.
1: సరేనండి. వనజగారు, తను ఎన్ని గంటలకు వెళ్ళిందండి?
0: మధ్యాహ్నం 2:30కి వెళ్ళిందండి. ఉంటానండి.
1: సరే. ఏమండి వనజగారు, అన్నట్టు ఇంటి తాళాలు ఇచ్చిందా మీకు?
0: తాళాలా? నాకేమి ఇవ్వలేదండి.
1: ఇంటి తాళాలు ఇవ్వలేదా? అయ్యో, మరి ఇంట్లోకి ఎలా వెళ్ళాలి?
0: డూప్లికేట్ మీ దగ్గర లేదా అండి?
1: లేదండి, తన దగ్గరే ఉందండి.
0: అరేరే, డూప్లికేట్ మీ దగ్గర ఉంచుకోకపోయారా?
1: ఇలా చెప్పకుండా పుట్టింటికి వెళుతుందని నాకేం తెలుసండి?
0: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.
1: ఏమిటండి?
0: మీ అబ్బాయి స్కూల్ నుండి సాయంత్రం 4 గంటలకు వస్తాడట కదా, చూసుకోమంది.
1: అయ్యో, నా ఆఫీసు 5:30కి అవుతుందండి.
0: మరెలా?
1: వనజ గారు, నేను ఆఫీస్ నుండి 4:15 వస్తాను. అంతవరకు మా అబ్బాయిని కాస్త చూసుకోగలరా? ఈ ఒక్కరోజుకి.
0: కుదరదండి. నేను ఇక్కడ మా ఆయనతో ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నాను. ఆయన 5 గంటలకల్లా రెడీగా ఉండమన్నారు. మీ అబ్బాయిని చూసుకోవాలని నేను సినిమాకి రాను అంటే ఆయన ఫీల్ అవుతారు కదండి.
1: అవునవును, ఫీల్ అవుతారు.
0: అదీగాక భర్త అడిగినప్పుడు భార్య, భార్య అడిగినప్పుడు భర్త, సినిమాకి కంపెనీ ఇవ్వటం న్యాయం కదండి.
1: అవునవును, న్యాయమే. ఏమండి, మా ఆవిడ ఊరు వెళ్ళడానికి ముందు మీతో ఏమైనా మాట్లాడిందా అండి?
0: లేదండి. ఎందుకో దిగులుగా ఉందే తప్ప ఏమీ చెప్పలేదండి.
1: దిగులుగా ఉందా? దిగులెందుకో?
0: అవన్నీ మీరే ఆలోచించుకోండి, నాకు కాస్త పనులున్నాయి.
1: సరేనండి, థ్యాంక్స్ అండి.
0: అవును, 4 గంటలకు మీ అబ్బాయి వచ్చేస్తాడు కదండి.
1: అవునండి, ఈవిడేమో తాళాలు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఏమీ బోధపడ్డాం లేదు.
0: తాళాలు బాగు చేసేవాడిని పట్టుకురండి.
1: ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడండి?
0: ఏమో నాకేం తెలుసండి, కనుక్కోండి.
1: సరేనండి.
0: అన్నట్టు కొత్త తాళం కప్ప ఒకటి కొనుక్కురండి, ఎందుకైనా మంచిది. అబ్బా, అయ్యో, నా మతి మరుపు పాడుగాను. ఏమండోయ్, మీ ఆవిడ గారు మీ ఇంటి తాళాలు ఇచ్చెళ్ళిందండి. మీ గుమ్మం పక్కన ఉన్న కిటికీలో ఉంచుతాను, తీసుకోండి.
1: అమ్మయ్యా, థ్యాంక్స్ అండి.
2: అరే వినోద్, ఆఫీసులో డల్గా ఉండకూడదురా? అంత డల్గా ఉన్నావేంటి?
1: ఏం లేదురా, ఇవాళ సాయంత్రం 3:30కి నేను ఇంటికి వెళ్ళాలి.
2: బాస్ సాయంత్రం 4 గంటలకు వస్తాడు కదరా, ఎలా వెళ్తావు? అయినా 3:30కి నువ్వెందుకు వెళ్ళాలి?
1: ఎందుకంటే.
2: ఎందుకురా?
1: అది
2: నానుస్తావేంటి, విషయం చెప్పు.
1: మా ఆవిడ.
2: మీ ఆవిడ?
1: మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందిరా.
2: వెళ్ళిందా, వెళ్ళిపోయిందా?
1: అదేంట్రా అలా అడిగావు?
2: నీ మొహం అలా పెట్టావు మరి.
1: వెళ్ళిపోలేదు కానీ నాకు చెప్పకుండా వెళ్ళిందిరా.
2: నువ్వు ఫీల్ అవ్వకు కానీ చెప్పకుండా వెళ్ళిపోవడం అంటే ఆమెకి నీ మీద ప్రేమ గౌరవం తగ్గిపోయినట్టే కదరా.
1: అంతే అంతే.
2: కారణాలు ఏమిటో?
1: అది సినిమాకి తీసుకు.

0: తీసుకెళ్లేదని.
1: ఏంటి, సినిమాకు తీసుకెళ్లేదని పుట్టింటికి వెళ్ళిపోయిందా మీ ఆవిడ?
0: అవునరా.
1: మీ మధ్య ఇంకేవైనా గొడవలున్నాయా?
0: ఇంకేం గొడవలు లేవురా.
1: అయితే ఇదేమంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ, ఆవిడ చెల్లకి ఫోన్ చేయి, త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పు, ఆవిడే వచ్చేస్తుంది.
0: అంతేనంటావా?
1: ఆడవాళ్ళకు ఒక్కోసారి సడన్గా తల్లిదండ్రులు గుర్తుకొచ్చేస్తారు, అప్పుడు ఆగలేక ఇలానే వెళ్ళిపోతుంటారా? లేదా
0: లేదా
1: ఎవరైనా బొరపాటు చేసినా ఇలానే వెళ్ళిపోతుంటారు. ఒరేయ్, నువ్వు ఒకసారి ఫోన్ చేసి బతిమాలితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను.
0: అలా అయితే బావునురా.
1: అంతేరా, ఇందులో పెద్దగా కంగారు పడవలసింది ఏమీ లేదు, కానీ ముందు మీ అబ్బాయిని చూసుకో, తర్వాత మీ ఆవిడ సెల్కి ఫోన్ చేయి.
0: తప్పకుండా చేస్తానురా.
1: చూడు, నిదానంగా మాట్లాడు, ఆవేశపడితే ఫలితం ఉండదుమా.
0: సరే, మరి మన ఆఫీసర్కి
1: నేనేదో చెప్తాలే, కావాలంటే నేను మరో గంట ఉండి నీ వరకు కూడా పూర్తి చేస్తాను.
0: చాలా థ్యాంక్స్ రా. అమ్మో, పావు తక్కువ 4 అయింది, నేను వెళ్తున్నాను రా.
1: సరే సరే, కంగారు పడకు, బండి నిదానంగా నడుపు.
0: ఓకే. అబ్బా, బాబేడి 4 పదయింది, ఆటో కానీ లేట్ అయిందా? అందరి ఆటో వాళ్ళకి సెల్ ఫోన్ ఉంటుంది, ఈ డ్రైవర్కే ఉండదు. అబ్బబ్బబ్బా, ఈవిడ గారు ఒక్క పూట లేకపోతే ఇల్లు ఎలా అయిపోయిందో. చిచి, ఏదో తంటాలు పడి సినిమాకి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. ఆఫీసు జీతం ఇస్తుంది, ఇల్లాలు జీవితాన్ని ఇస్తుంది అన్న సంగతి మర్చిపోయి మాట్లాడినందుకు ఇలా అయింది అన్నట్టు బాబిగాడిని వనజగారు కానీ తీసుకెళ్లారేమో. ఫోన్ చేద్దాం.
2: హలో.
0: నమస్తే వనజ్ గారు, నేను వినోద్ని. మా అబ్బాయి
2: మా ఇంటికి తీసుకొచ్చేసానండి, బిస్కెట్లు మిక్చర్ ఇస్తే తినేసి మా పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఓ అరగంట పోయేగా పంపిస్తాను.
0: చాలా థ్యాంక్స్ అండి. అన్నట్టు మీ వారితో సినిమా ప్రోగ్రామ్ ఏదో ఉందన్నారు.
2: అదా, అది రేపటికి మా వారు మార్చారండి.
0: థ్యాంక్స్ అండి, మీకు శ్రమించాను.
2: పర్వాలేదులేండి.
3: ఎవరది? పెరట్లో ఉన్నాను.
4: నేను నాన్నా.
3: అరే, నువ్వా తల్లి? రామారా.
4: అయ్యో, ఇదేమిటి నాన్నా, బట్టలు నువ్వు ఉతుక్కుంటున్నావు?
3: ఏమి లేదమ్మా, కాస్త ఒంటికి పని చెప్దావని. ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, తాగమ్మా.
4: సరే నాన్నా.
3: బాగుందమ్మా.
4: ఇదేమిటి నాన్నా, ఇందులో పంచదార లేదు.
3: ఓ సారీ, నాకు షుగర్ కదమ్మా, అందుకని పంచదార కలపకుండా చేసుకున్నానమ్మా.
4: ఏమిటి, నువ్వు కాఫీ చేసుకున్నావా?
3: అవునమ్మా. ఏం బాగాలేదా?
4: బాగుంది గాని, ఇలా అన్ని పనులు నువ్వే చేసుకోవటం ఏం బాగలేదు నాన్న.
3: మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. అవును, ఫోన్ ఏమీ చేయకుండా ఇంత సడన్ గా వచ్చావు, ఏమిటి సంగతి? అల్లుడిగారేరమ్మా.
4: మీ అల్లుడి గారు చాలా బిజీగా ఉన్నాను నాన్న, నిన్ను అమ్మని చూడాలనిపించింది ఇలా వచ్చాను. అవును, అమ్మేది నాన్న.
3: అమ్మా అమ్మా.
4: అవును అమ్మే. ఏది నాన్న?
3: తను ఇంట్లో లేదమ్మా.
4: పక్కింటికి వెళ్ళిందా?
3: లేదమ్మా, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందమ్మా.
4: ఎప్పుడొస్తుంది?
3: తెలీదమ్మా.
4: తెలీదా? అదేమిటి?
3: నాకు చెప్పకుండా వెళ్ళిపోతే ఎప్పుడొస్తుందో ఎలా చెప్పగలనమ్మా? చెప్పు.
4: నీకు చెప్పకుండా వెళ్ళిందా? కారణం?
3: నా మీద అలిగిందమ్మా మీ అమ్మ.
4: అలిగిందా ఈ వయసులోనా?
3: అలగడానికి వయసుతో పని ఉందమ్మా, చిన్న పిల్లల దగ్గర నుండి ముసలాళ్ల వరకు అలిగే హక్కు ఎవరికైనా ఉంటుంది కదమ్మా.
4: అదేమిటి నాన్న?
3: అది వాళ్ళ హక్కమ్మా, అంతే.
4: అమ్మా, అసలు ఎందుకు అలిగింది నాన్న?
3: చెప్తా. ఆ మధ్య బెండకాయ పులుసు పెట్టిందమ్మా, అందులో కాస్త పులుపు ఎక్కువైంది అన్న, అంతే. నా వంటకి వంకల పెడతారా అని వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా.
4: అయ్యో, ఈ మాత్రం దానికే?
3: ఓ, ఫోను లేదు, నేను చేస్తే ఫోన్ తీయడం లేదమ్మా. అమ్మా సరళా, మీ అమ్మ వెళ్ళి 10 రోజులయ్యిందమ్మా.
4: ఏమిటి, 10 రోజులా? అంటే ఈ 10 రోజుల నుండి
3: నేనే వంట వార్పు చేసుకుంటున్నానమ్మా.
4: అయ్యయ్యో, ఇదే వాణ్యం నాన్న, అసలు నీకు షుగర్ కదా, ఎలా వెళ్ళిపోయింది?
3: కోపం అమ్మా, కోపం. కోపంలో మనిషికి న్యాయం తెలియదమ్మా, లేదా చెడు మాటలు వినడం వల్ల కూడా ఇలా ప్రవర్తించవచ్చు. సాధారణంగా చెవులు ఎప్పుడూ చెడు వినడానికే మొగ్గు చూపుతాయి కదమ్మా.

0: అవుననుకుంటా.
1: ఏంటమ్మా ఏంటమ్మా మాట్లాడడం లేదేమిటి నువ్వు అమ్మా?
0: అబ్బే ఏం లేదు నాన్న, కోపం ఎంత చెడ్డదా అని ఆలోచిస్తున్నాను.
2: అయ్యగారు అయ్యగారు అయ్యగారు,
1: ఏమైంది రంగి?
2: మా ఇంటోడు నన్ను బాధెత్తున్నాడండి.
1: అయ్యయ్యో ఎందుకని?
2: నిన్న మా బావ వచ్చినాడండి, మా అక్క నాకిట్టమని హల్వాస్ వేసి పంపినాడండి.

0: అదిగో అదిగో నన్ను తనుకొత్తున్నాడండి.
1: రంగి నువ్వేం భయపడకు అమ్మా సరళ.
2: నాన్న
1: రంగిని లోపలికి తీసుకెళ్ళు.
2: అలాగేనన్నా రా రంగి.
3: అయ్యగారు అయ్యగారు దండాలండి అయ్యగారు.
1: ఏంట్రా చిన్న అలా ఐసు పెడుతున్నావు?
3: అంటే మన ఈది మొదట్లో ఒక కుక్క వెంట పెడితే పరిగెత్తుకొచ్చానయ్యా.
1: అంతేరా, కుక్కలు వెంట పడతాయి, వాటి బుద్ధి అది. మనం అంటే మనుషులం కదరా.
3: అయ్యా అయ్యా
1: ఏంటోరా చిన్న, మనసేం బాగలేదురా?
3: మనసు బానేదా? ఏమైంది అయ్యా? ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? చెప్పండి అయ్యా.
1: ఏం చేస్తావురా?
3: శమడాలు ఒలిచేస్తానయ్యా.
1: శమడాలు ఒలిచేస్తావా? నన్ను ఇబ్బంది పెట్టేది ఎవరో కాదురా, మా అల్లుడురా.
3: అయ్యో సిన్నయ్య గోరా.
1: ఇప్పుడు చెప్పు అతగాడిని ఏం చేస్తావు?
3: ఏం చేస్తామండి, కాళ్ళు కట్టుకుని బతిమాలతాము. ఇంతకీ ఆయన ఏటి చేశారండి?
1: మా పిల్ల అతనికి నచ్చడం లేదురా.
3: ఏటండి ఏటండి, మన అమ్మాయి గోరు అతగాడికి నచ్చలేదా? ఏటండి ఘోరమా?
1: మనుషులు ఘోరంగా తయారవుతున్నారా మరి.
3: అవునయ్యా,
1: ముఖ్యంగా ఈ రోజుల్లో అనుమానాలు రా అనుమానాలు.
3: అలాగే ఉన్నట్టు ఉందండి. అయ్యా నేను వెళ్తానండి.
1: అవును, నీ పిల్లలు ఎలా ఉన్నారా?
3: బాగానే ఉన్నారు కానండి, బడికి వెళ్ళటం లేదండి.
1: ఏరా, అదే నువ్వు మీ ఆవిడే బాగానే ఉంటున్నారా, లేకపోతే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటున్నారా?
3: అయ్యా దానికి దీనికి సంబంధం ఏంటండి?
1: పువ్వులు పూయాలంటే ఎండావాన ఉండాలి కదరా.
3: అబ్బో చాలా ముఖ్యమండి.
1: అలాగే మీ పిల్లలకి కూడా నువ్వు ఎండ, మీ ఆవిడ వాన.
3: ఓహో అలాగంటారా?
1: అరే మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉండేవారా మరి?
3: అవునండి, ఎప్పటికీ పెద్ద గారు పెద్ద అమ్మగారు సంతోషంగానే ఉంటున్నారు కదా.
1: అదే వాళ్ళ ఆరోగ్యం, మా అభివృద్ధి రా.
3: అవుననుకుంటానండి.
1: అరే దీపావళి టపాసులు 10,000 వాలాలు ఆవు దగ్గర వెలిగించి పాలు పిండితే
3: మూతమే తన్నేసిపోద్దండి
1: కదా. మనం ఎంత బుద్ధిగా ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత వృద్ధిలోకి వస్తారన్నమాట.
3: అయ్యా బాగా చెప్పారయ్యా, ఇవాళ నుండి నా పిల్లల కోసం అన్ని బందండి.
1: మంచివాడివిరా నిజంగా, నువ్వు చెప్పగానే విన్నావు. నీ పెళ్ళం పిల్లల్ని తీసుకునిరా.
3: అలాగేనయ్యా.
1: వెళ్ళరా?
3: వెళ్తానయ్యా. మరి
1: ఏంట్రా, నీ పెళ్ళని తీసుకెళ్తావా లేదా?
3: తీసుకెళ్తాను అయ్యగారు.
1: అరే నాకు నీ భార్య కూడా కూతురు లాంటిదేరా?
3: అయ్యా
1: దాన్ని బాధ పెడితే నా భార్య మీద ఒట్టురా
3: అయ్యగారు.
1: రే రంగి అంటే దానికి ప్రాణం రా, ప్రేమగా చూసుకోరా. ఈ వయసులో మాకింకేం కావాలరా, మీరంతా సుఖంగా ఉంటే అదే మా ఆనందం, మా ఆరోగ్యం రా.
3: అలాగేనయ్యా, అమ్మగారి మీద ఒట్టండి, బాగానే చూసుకుంటున్నాయ్యా.
1: రంగి మీ ఆయన వచ్చాడు, వెళ్ళు. ఏమీ అనడువాడు, నాకు మాట ఇచ్చాడు, ధైర్యంగా వెళ్ళమ్మా. సరళా సరళా, ఆ రంగిని ఇలా తీసుకురా. అలాగే ఆ బీరువాలో నా పర్సు ఉంటుంది, ఒకసారి తీసుకురామ్మా.
2: ఇదిగో నాన్న.
1: అందులోంచి ఓ 2,000 తీసి రంగికి ఇయ్యమ్మా.
2: అయ్యో వద్దండి అయ్యా.
1: తండ్రి ఇస్తుంటే వద్దనకూడదు రంగి, తీసుకోమ్మా.
2: అయ్యగోరు
1: బట్టలు కొనుక్కోండమ్మా, హాయిగా ఉండండి.
2: సరేనయ్యా. సన్నమ్మగారు ఇల్లొత్తాం.
4: అలాగే
2: మీరు అల్లుడు బాబు గారు శామంగా ఉండాలా.
1: పాపం అది కష్టంలో ఉండి కూడా నువ్వు నీ భర్త బాగుండాలని కోరుకుంటోంది. చూడు వాళ్ళవి మంచి మనసులు కదమ్మా.
2: అవును నాన్న, నిజమే. నాన్న.
1: ఏమిటమ్మా?
2: నేను
1: చెప్పమ్మా.
2: బయలుదేరుతానన్న.
1: అప్పుడే ఇప్పుడే వచ్చావు కదమ్మా.
2: ఇప్పుడే వచ్చాను గాని నేను బయలుదేరుతానన్న.
1: అయ్యో తల్లి, అదేంట్రా, 4 రోజులు ఉంటావు అనుకున్నాను, నాకు సాయంగా ఉంటావని ఆశపడ్డాను.
2: నేను అలాగే అనుకున్నాను కానీ.
1: సరేనమ్మా నీ ఇష్టం, అల్లుడికి దూరంగా ఉండలేవని అర్థమై ఆనందపడుతున్నా. మీ అమ్మే ఎప్పుడొస్తుందో ఏమిటో.
5: ఎప్పుడొస్తుందో ఏమిటో అని నాపై పిల్లకి చాడీలు చెప్తున్నారా?
1: అమ్మో వచ్చేసింది.
2: అయ్యో అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా?
5: ఏ నేను గాని మద్రాసు వెళ్ళిపోయానని చెప్పారా?
1: లేదు కాంతం, మసాలా నూరడానికి పక్కింటికి వెళ్ళావని చెప్పానంతే. అంతే కదా మసాలా?
2: అంతే అంతే అంతే అంతే.
5: ఏంటి పిల్ల తడబడుతోంది, పిల్లకి గాని అబద్ధాలు నేర్పిస్తున్నారా?
1: చచ్చచ్చా, అబద్ధాలు ఆడడం మా ఇంట్లో ఉండాలి తెలుసా నీకు?
5: అంటే అబద్ధాలు మా ఇంట్లోనే ఉన్నాయంటున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడితేనే నేను పుట్టింటికి వెళ్ళిపోతానంతే.
1: పోతే పో, ఏమిటి నాకు భయం ఏమిటి, మా అమ్మాయి లేదా ఏమిటి?
5: ఎన్నాళ్ళుంటుంది, వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్దా?
2: అమ్మా నేను బయలుదేరుతా.
5: చూడండి మంచి పిల్ల, వాళ్ళ ఆయన పేరెత్తగానే బయలుదేరతానంటుంది. నా కూతురు బంగారం.
2: అయితే అమ్మా నువ్వు పక్కింటికి వెళ్ళావా?
1: హలో

0: హలో హలో, బ్యాడ్ సిగ్నల్. మీరు మాట్లాడుతూ ఉండండి అమ్మా.
1: అవునమ్మా, మన గ్రైండర్ పాడైతేను మసాలా కోసమని.
2: అయ్యయ్యో,
1: ఏం తల్లి, నేను గాని పుట్టింటికి వెళ్ళిపోయానని చెప్పారా?
2: అంటే అది అమ్మా, అది
1: భయపడిపోతావేంటే? ఆయన ఇక్కడ లేరుగా, ధైర్యంగా చెప్పు. నా గురించి ఆయన ఏమన్నారు?
2: ఏమన్నారంటే అమ్మా, అది
3: అబ్బా కాంతం, అప్పుడప్పుడు సరదాకి నువ్వు నన్ను బెదిరిస్తూ ఉంటావని అమ్మాయితో చెప్పానంతే. అంతే కదమ్మా సరళా?
2: అవునన్నా, అవును అవును అవును.
1: పిల్ల నోరు నొక్కేశారు, నా నోరైతే సరే సరి. ఇలా ఎంతకాలం ఎంత మంది నోళ్లు నొక్కేస్తారు?
3: ఏమిటి, నేనా? అసలే నోరు లేనివాణ్ణి. చెప్తున్నా కాంతం, నన్ను బాధ పెట్టకు. మరి
1: చూసావా అమ్మా మీ నాన్న వేషాలు?
2: పోనీలే అమ్మా, నాన్నేగా.
1: నువ్వలా వెనకేసుకొచ్చావంటే ఈయన గాన్ని మనం తట్టుకోలేం, చెప్తున్నా.
4: సార్!
1: ఎవరు?
4: కొరియన్ సార్.
3: నువ్వు వాగ్నా పెడతా?
1: ఎందుకని?
3: అది నీకు ఇవ్వరు కాబట్టి.
1: ఇవ్వరా? ఎందుకివ్వరు?
3: నీకు ఇవ్వద్దని నేనే చెప్పా.
1: చూసావా అమ్మా నా పరువు ఎలా తీస్తున్నారు? అతగాడు నాకెందుకు డెలివరీ ఇవ్వడో చూస్తా.
3: చూడు చూడు, వెళ్ళి చూడు, వెళ్ళు.
2: నాన్న, అమ్మనలా ఎందుకు ఏడిపిస్తావు? పాపం కదా.
3: ఇంట్లో ఇద్దరమే ఉంటాం కదమ్మా, ఇలా చిన్న చిన్న అల్లర్లుంటే టైం సరదాగా గడుస్తుందని.
1: ఏమండవు, ఏదో పెద్ద ప్యాకెట్ ఇచ్చాడు. ఏమిటంత బరువుగా ఉంది?
3: విప్పి చూడు, తెలుస్తుంది.
1: చీరలు ఎవరికండి?
3: ఎవరికా? ఎదురింటి మీనాక్షికి ఒకటి, పక్కింటి పంకజాని మరొకటిను.
1: ఏమన్నారు?
3: లేకపోతే ఏమిటి కాంతం, మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు నీకు అమ్మాయికి చీరలు కొన్నా, మరి బాగున్నాయా?
1: అమ్మో, పట్టు చీరలు ఎంతండి?
3: ఎంత? ఈ చీరేమో ₹2,000, ఆ చీరేమో ₹2,000 చవకే కదూ.
1: వెటకారానికి మీ నాన్న బ్రాండ్ అంబాసిడర్ అమ్మా. ఏదేమైనా చీరలు బానే ఉన్నాయిలండి.
3: అమ్మయ్య, ఇన్నేళ్లకి పొగిడిందమ్మా మీ అమ్మ నన్ను.
1: చెప్తున్నా, ఇలాంటి మాటలు మాట్లాడితేనే. మీరే వెళ్ళి చూడండి ఇంకేం పార్సిల్ వచ్చిందో.
3: వెడుతున్నా వెడుతున్నా. అబ్బో, ఈసారి చాలా విలువైన వాళ్లే వచ్చారు.
1: ఎవరు? అల్లుడు గారా? రండి రండి. ఏమిటింత సడన్ గా?
5: అవన్నీ చెప్పడానికి టైం లేదు అత్తయ్య గారు. కుందనప్పు బొమ్మ సినిమాకి టికెట్లు తెచ్చాను, అరగంటే టైం ఉంది. త్వరగా బయలుదేరండి. సరళా, త్వరగా బయలుదేరు. ఇవాళ ఆఖరి రోజుట.
2: అలాగేనండి. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి.
3: చూసావా, సినిమాకే అమ్మాయి ఎంత బాగా థ్యాంక్స్ చెప్తుందో చూడు. నువ్వు ఉన్నావు, పట్టు చీరలు తెచ్చినా గట్టిగా పొగడవు. అమ్మాయి దగ్గర చూసి నేర్చుకో.
1: అదిగో, ఇలాంటి మాటలు మాట్లాడితేనే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా.
5: ఓహో, అన్ని తల్లి పోలికలేనన్నమాట.
1: ఏమన్నారు అల్లుడు గారు?
3: ఏమీ అనలేదు కాంతం, శాంతంలో మాట తీరులో అన్ని నీ పోలికలే వచ్చాయంటున్నారు అల్లుడు గారు. అంతేనమ్మా?
2: అంతేనన్నా, అంతే అంతే.
3: అంతేనట కాంతం?
1: అందరూ అంతే అంటే నేను అంతే.

మీరింతవరకు పుట్టింటికి పోతా నాటిక విన్నారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: వినయ్ శ్రీ పివి రామ్గోపాల్, సరళ శ్రీమతి డి జయలక్ష్మి, వనజ శ్రీమతి పి మణిబాల, మధు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, సుందరం శ్రీ మంగిపూడి కామేశ్వరరావు, రంగి శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి, చిన్న శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, కాంతం శ్రీమతి ఏ భాగ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.

ప్రకటన వింటారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియచేసిన వివరాల ప్రకారం 2026 మార్చి 20వ తేదీన హైకోర్టు పరిధిలోని ఉన్న అనుబంధ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రత్యామ్నాయంగా 2026 అక్టోబర్ 10వ తేదీని పూర్తి పనిదినంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియచేసింది. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆడదాని అదృష్టం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. గీతరచన సి నారాయణరెడ్డి.

తరువాత ఆత్రేయ గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం గాజుల కృష్ణయ్య. ఈ చిత్రం నుండి

చిత్రగీతల కార్యక్రమంలో వినబోతున్న పాట ఆత్రేయ గీతరచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం పాడి పంటలు చిత్రం నుండి.

ఆపాత మధుర చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన గీతం. సి నారాయణరెడ్డి రచనకు పి ఆదినారాయణరావు సంగీతం.

0: 17th of next month. Senior BJP leader and Union Home Minister Amit Shah and Gujarat Chief Minister Bhupendra Patel launched the campaign from Mr. Modi's hometown of Vadnagar. President Draupadi Murmu and Vice President CP Radhakrishnan, Deputy Chairman of Rajya Sabha Harivansh and Lok Sabha Speaker Om Birla extended greetings to Prime Minister Modi on his birthday today. The Prime Minister thanked them for birthday greetings. Several world leaders, including Russian President Vladimir Putin, Italy Prime Minister Giorgia Meloni and Israeli Prime Minister Benjamin Netanyahu extended warm wishes to the Prime Minister on his 76th birthday, praising his leadership and contributions in strengthening bilateral ties. Election Commission EC today barred both Trinamool Congress factions from using party symbol and party name in West Bengal Assembly bypolls. In an interim order, EC asked both TMC factions to choose any symbol notified by it and other party name for West Bengal Assembly bypolls. In men's cricket, Abhishek Sharma recorded the first ever century for an Indian and third quickest overall as his team crushed Afghanistan by 127 runs in the third T20 international to complete a 3-0 series sweep in New Delhi tonight. Put into bat, India posted 221 runs for the loss of 7 wickets in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన వివరాలు వింటారు. అనంతరం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ లొల్లా శ్రీరామమూర్తి గారి ప్రసంగం, చివరిగా గాంధీ మార్గం. 8:30 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు వార్తా వ్యాఖ్య. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు మరియు శ్రీ కె రామానుజాచార్యులు గారు. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించు ప్రత్యేక కార్యక్రమం అనంతరం రాబోయే అతిథి. 12:40 లలిత గీతాలు కార్యక్రమంలో శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు రచనలు బృందగానం. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో యుక్త వయసు బాలికలు తమ శరీరం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి డాక్టర్ జి మారుగారితో పరిచయ కార్యక్రమం, లలిత గీతాలు ఇంకా విశేషాలు వింటారు. పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ, హార్మోనియం శ్రీ కాంభోజి రామయ్య. 7:15 పంటసీమల కార్యక్రమంలో వరిలో నాణ్యత ప్రమాణాలు సాధించడానికి మెళకువలు, డాక్టర్ జె దయాళ్ ప్రసాద్ బాబు గారితో పరిచయ కార్యక్రమం, జానపద గీతాలు ఇంకా విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు మరియు శ్రీ ఎంజీ నందన్ భట్ గారు. ఇక రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా ఇతరులు నీ మాట వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 16 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.